ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారాలకు శ్రోతలకు స్వాగతం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 15వ తేదీ మంగళవారం. సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శ్రోతలకు నమస్కారం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపటిలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత డాక్టర్ కె వాణి.
1: పదాభిరామ వినురవేమ అనే మకుట పద్యాల ద్వారా పరబ్రహ్మతత్వాన్ని చాటి మానవతావాదిగా నిలిచి ప్రబోధాత్మకమైన దివ్య సందేశాలను మానవాళికి వినిపించిన మహనీయమూర్తి యోగి వేమన. యోగి యొక్క లక్షణాలను వేమన ఇలా వివరిస్తున్నాడు. ఆత్మలోని సొమ్ము అంజనమున చూచి అంటి తిరుగునట్టి అతడు యోగి. పుంజు గూట నుండి ప్రొద్దిరిగి కూయు విశ్వదాభిరామ వినురవేమ. యోగీశ్వరుడు పరమాత్మను జ్ఞానమనే అంజనంచే దర్శించుకుంటాడు. ఎట్లనగా కోడిపుంజు గూటిలో నుండే ప్రొద్దు తెలుసుకుని కూయగలదు. అదేవిధంగా యోగీశ్వరుడు ఆత్మలోని సొమ్మును తెలుసుకునగలడని భావం. భగవదనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు, ప్రాప్తం ఉంటే భగవదనుగ్రహంచే సత్ఫలితం పొందవచ్చు అనే విషయాన్ని వేమన ప్రాప్తి కలుగు చోట ఫలమిచ్చు దైవంబు, ప్రాప్తి లేని చోట ఫలము లేదు, ప్రాప్తి లేక పసుడి పరమాత్ముడిచ్చున విశ్వదాభిరామ వినురవేమ అని వెల్లడిస్తాడు. దుర్జనులను గుర్చి వేమన ఇలా పేర్కొంటాడు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలనే మనుజుడుండు ఇతరులెరగకున్న ఈశ్వరుడెరగడా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. దుర్జనులు చేసిన తప్పును లోకులు తెలుసుకునలేకపోయినను సర్వాంతర్వ్యామయకు ఈశ్వరుడు తెలుసుకుంటాడు. అందుకు తగ్గ పరిహారం దుర్మార్గుడు చెల్లించుకొనక తప్పదని హెచ్చరికగా తెలుపుతున్నాడు వేమన. ఇక ధనానికి ఉన్న

0: ప్రాధాన్యతను వేమన ఇలా అంటాడు. ధనమూలమిదం జగత్ అనుట లోక ప్రసిద్ధం. ధనవంతుల మాటకు చెల్లుబాటు కూడా ఎక్కువే. అధముడైన మనుజుడు అర్ధవంతుడైన అతని మాట నడచు అవనిలోన గజపతి ఇంట ఉన్న గవ్వలు చెల్లవా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. ఇక ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు సాక్షాత్ ఈశ్వరుడే కాగలడని వేమన ఇలా అంటాడు. అంతరంగ మెరుగ హరుడవును గురుడవును, అంతరంగ మెరుగ ఆర్యుడగును, అంతరంగ మెరిగిన అతడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ అని పేర్కొంటాడు. గురువుకున్న ప్రాధాన్యతను వేమన చాలా చక్కగా ఆవిష్కరించాడు. గురువు లేని విద్య విద్యయే కాదు. గురువు ముఖతః విద్యను సంపాదించాలి, అప్పుడే ఆ విద్య సంపూర్తిగా సిద్ధిస్తుంది అనే విషయాన్ని వేమన, గురువు లేక విద్య గురుతుగా దొరకదు, నృపతి లేక భూమి తృప్తి కాదు, గురువు విద్య లేక గురుతర ద్విజుడవునే విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. రాజులేని రాజ్యం ఎలా శోభించదో గురువు లేని విద్య రాణించదని స్పష్టీకరించాడు వేమన. ఎవరు ఎన్ని రకాలుగా భగవంతుని ఆరాధించినా కీర్తించినా వివిధ సిద్ధాంతాలు మతావలంబకులైన భగవంతుడు ఒక్కడే అనే విషయాన్ని వేమన సామాన్యులకు అర్థమయ్యే రీతిలో, పశుల వన్యవేరు పాలే ఏకవర్ణము, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనంబులు ఆరు దైవంబులొకటి, విశ్వదాభిరామ వినురవేమ అని ఉపమానయుక్తంగా పేర్కొన్నాడు. మనిషి ఆశాజీవి, అది సహజము. కాని దురాశ దుఃఖమునకు హేతువు అనే నిత్య సత్యాన్ని వేమన, నీళ్లలోని చేప నిరి మాంసము ఆశకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ బుట్టి మనుడారీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యంలో పేర్కొంటాడు. ఆశ అనర్థదాయకం, ఆశల ఆరాటంలో పడి జీవి ప్రమాదాల్లో చిక్కుకుంటాడని హెచ్చరిస్తున్నాడు వేమన. లోకంలో ఏది అపాత్ర దానం కారాదు, వ్యర్థం కాకూడదనే నిజాన్ని వేమన అన్నప్రసాదంతో పోల్చి చెప్పాడు. అన్నం అరుగని అతనికి అన్నంబు పెట్టిన పారవేసు దాని ఫలితమేమి, ధనికునకు వసంగు దానములు అటువలే విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. మూర్ఖులకు ఎంత హితబోధ చేసినా ప్రయోజనం ఉండదు ఈ సత్యాన్ని వేమన, వేము పాలుబోసి వెయ్యేండ్లు పెంచిన చేదు విడిచి తీపి చందనటుల ఓగు గుణము విడిచి ఉచితజ్ఞుడకు ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ. వేప చెట్టుకు తీయదనం రావాలని పాలు పోసి అనేక సంవత్సరాలు పెంచినా వేపగుణమైన చేదు పోదు. అట్లే మూర్ఖుడు తన గుణాలను వదలి ఉత్తముడు కాలేడని తేటతెల్లం చేశాడు వేమన. మనిషి మహోన్నతుడగుటకు గుణము ప్రధానము. జ్ఞానముతో ఎదిగి సమాజంలో ఉన్నతుడు కాగలడు, చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకోగలడని నిరూపణతో తెలియజెప్తున్నాడు వేమన. రామనామ పఠనచే మహి వాల్మీకి పరగ బోయ అయ్యు బాపడయ్యే, కులము ఘనము కాదు గుణము ఘనంబురా విశ్వదాభిరామ వినురవేమ. జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశిస్తూ అందరికీ మార్గదర్శకమైన పద్యాలను రచించిన మహనీయుడు వేమన.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ కె వాణి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు విందాం పొలం కబుర్లు. వినబోయే ముందుగా ఈ ప్రకటన.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు, అట్లే చిరుధాన్యాలు రాగుల విశిష్టత అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు అన్న విషయానికి వస్తే, కలుపు మొక్కలు పోషకాలు, నీరు, సూర్యరశ్మి కోసం పంట మొక్కలతో పోటీపడి పంట దిగుబడి నాణ్యతను తగ్గిస్తాయి. పైరు, పైరు దశ, పైరులో కలుపును బట్టి వాడే కలుపు మందు,

వాడే సమయం, మోతాదు కూడా మారుతుంది. సిఫార్సు చేయని, వివరాలు తెలియని మందులు వాడితే కలుపు నిర్మూలన జరగకపోగా పంట నష్టం జరుగుతుంది. మాగాణి వరిలో వరి నాటిన 3 నుండి 5 రోజుల్లోపు మాత్రమే ఎకరాకు 50 గ్రాముల ఆక్సీడయార్జిల్ అంటే టాప్ స్టార్ వాడాలి. మోతాదు ఎక్కువైతే పైరు దెబ్బతింటుంది. 2,4-D సోడియం సాల్ట్ మందును ద్విదళ బీజ పంటలైన మినుము, పెసర, మిరప వంటి పైర్లపై వాడకూడదు. వరిలో 2,4-D సంబంధిత మందులు వాడేటప్పుడు పక్క పొలంలో ద్విదళ బీజ పంటలైన పత్తి, మిరప వంటివి వాడకూడదు. ఫ్లూకోరాలిన్ వంటి రసాయనాలు పంట విత్తడానికి ముందే పిచికారీ చేసి గుంటక తోలి నేలలో కలయబెట్టి తరువాత పైరు విత్తాలి. పంట విత్తాక చల్లితే సరిగ్గా పనిచేయదు. పెండిమితాలిన్, అలాక్లోర్ వంటి కలుపు మందులు పంట విత్తిన వెంటనే మొలకలు రాకముందే నేలలో తగినంత తేమ చూసుకుని పిచికారీ చేయాలి. ఇథైల్ క్వెజలాపాప్, ఫినాక్సాప్రాప్ వంటి మందులు మినుము, పెసర పైరులు విత్తిన 15 నుండి 20 రోజుల తర్వాతనే పిచికారీ చేయాలి. వీటిని పంట విత్తిన వెంటనే వాడితే ఉపయోగముండదు. వరిలో 2,4-D ఇథైల్ ఎస్టర్, మొక్కజొన్నలో అట్రజిన్లను పైరు విత్తిన వెంటనే లేదా పైరు కలుపు మొలిచిన తర్వాత కూడా వాడుకోవచ్చు. పారాక్వాట్, గ్లైఫోసేట్ వంటి రసాయనాలు పంట కలుపు అనే విచక్షణ లేకుండా కొన్ని మొక్కల్ని నిర్మూలిస్తాయి, కావున వీటిని పైరులో వాడకూడదు. ఎడంగా నాటిన పంటల్లో మాత్రం పంట మొక్కలపై పడకుండా నాజిల్ ఉంచి కలుపుపై మాత్రమే పడేలా జాగ్రత్తగా పిచికారీ చేయాలి. కనుక మొక్కజొన్న తర్వాత అపరాలు, కూరగాయ పంటలు వేస్తే నష్టం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేలలో త్వరగా మందు అవశేషాలను కోల్పోయే వెడల్పాటి పైర్లకు నష్టం కలిగించని పెండిమితాలిన్, అలాక్లోర్ వంటి రసాయనాలని మొక్కజొన్నకు వాడాలి. మొక్కజొన్నలో మినుము, పెసర, అంతర పంటలు వేసినప్పుడు అట్రజిన్ వాడకూడదు. 2 పైర్లకు సురక్షితమైన పెండిమితాలిన్ లేదా అలాక్లోర్ వాడాలి. తేలికపాటి అంటే ఇసుక, గరప నేలల్లో తక్కువ మోతాదులో, ఎర్ర నేలలో మధ్యస్థంగా, నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో కలుపు మందులు వాడాలి. నీటిలో కరిగే పొడి మందుల్ని ఇసుకలో కలపకూడదు. సాగునీటిలో కలుపు మందులు కలపకూడదు. కలుపు మందుల్ని పురుగు, తెగుళ్ల మందులతో కలపకూడదు. సాధ్యమైనంత వరకు చేతి పంపుతోనే చల్లాలి. మందుతో పాటు కంపెనీ వారిచ్చే సమాచారం పూర్తిగా చదవాలి. పిచికారికి ఫ్లడ్జెట్, ఫ్లాట్ పాన్ నాజిల్స్ వాడాలి. బాగా గాలి వీస్తున్నప్పుడు పిచికారీ చేయకూడదు. తుంగ, గరిక, దర్భగడ్డి వంటి మొండిజాతి కలుపు నివారణకు గ్లైఫోసేట్ వంటి మందుల్ని ఏపుగా పెరుగుతున్న దశలో పిచికారీ చేసి 2 లేదా 3 వారాల తర్వాత సేద్యం చేయాలి. సాధ్యమైనంత వరకు పరిమితంగా కలుపు మందులు వాడుతూ అంతర కృషి, సేద్య పద్ధతులు వంటి సమగ్ర కలుపు యాజమాన్యం పాటిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. చేతి పంపుతో పిచికారీ చేస్తే 200 లీటర్ల నీటిలో పవర్ లేదా తైవాన్ స్ప్రేయర్తో పిచికారీ చేస్తే 100 లీటర్ల నీటిలో ఎకరాకు సిఫార్సు చేసిన కలుపు మందును సమంగా కలిపి పిచికారీ చేయాలి. ఇక చిరుధాన్యాలు, రాగుల విశిష్టత అన్న విషయానికి వస్తే, రాగులు అంటే తైదలు ఒక రకమైన చిరుధాన్యంగా చెప్పవచ్చు. రాగులు బియ్యం కంటే శ్రేష్టమైనవి. వీటిలో గోధుమతో సరితూగే పోషక విలువలు ఉన్నాయి. వీటిని మాంసకృత్తులు, ఖనిజ లవణాలకు క్యాలరీల రూపంలో ఇముడ్చుకున్న గుళికలుగా చెప్పవచ్చు. రాగి గింజలలో కాల్షియం, భాస్వరం, ఇనుము, లవణాలు అధిక ఫాలలో లభిస్తాయి. రాగుల్లో సుమారు 7 నుండి 10% వరకు ప్రోటీన్లు ఉంటాయి. రాగుల్లో థయోమిన్, రైబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. మొలకలు వచ్చిన రాగుల్లో సి విటమిన్ లభ్యమవుతుంది. రాగుల్లో ఉన్నంతగా కాల్షియం మరి ఏ ఇతర చిరుధాన్యాలలో లేదు. రాగి గింజల్లో ఇతర ఆహార ధాన్యాల కంటే 7 నుండి 35 రెట్లు కాల్షియం ఉంటుంది. రాగుల్లో ఇనుము, పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటాయి. రాగులు శక్తిని నిదానంగా విడుదల చేసే గుణం కలిగి ఉంటాయి. రాగుల్ని పిండి చేసి రొట్టెలు, లడ్డు, పకోడీ మొదలైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. రాగులతో తయారు చేసిన పదార్థాలు పసిపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, బలహీనంగా ఉన్నవారికి, మధుమేహ వ్యాధితో బాధపడి

పడేవారికి, జబ్బు చేసి కోలుకునేవారికి ఎంతో బలవర్ధకమైన ఆహారం. రాగులతో హల్వా, పకోడీ మొదలైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. రాగి హల్వా ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, రాగులు అరకిలో, పంచదార 1.5 కప్పు, నెయ్యి 1/2 కప్పు, యాలకులు 4, జీడిపప్పు 10. తయారు చేసే పద్ధతి, హల్వా తయారు చేసుకోవడానికి ఒకరోజు ముందుగా రాగులను నానబెట్టుకొని పొట్టు తొలగించి మెత్తగా నీరు కలుపుతూ రుబ్బుకోవాలి. ఈ రుబ్బిన పిండిని బట్టలో వేసి పిండితే పాలలా వస్తాయి. పాలన్నీ పిండుకొని ఆ పాలకు పంచదార తగినంత రంగు చేర్చి దాన్ని చిన్న సెగ మీద పెట్టి దగ్గరుండి కలుపుతూ ఉండాలి. నెయ్యి పోస్తూ కలయబెట్టి మిశ్రమం చిక్కబడినాక యాలకుల పొడి వేసి నెయ్యి రాసిన వెడల్పాటి పళ్ళెంలోకి ఈ మిశ్రమాన్ని పోసి దానిమీద వేయించిన జీడిపప్పు పలుకులు అద్ది చల్లార్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. రాగి పకోడీలు ఏ విధంగా చేసుకోవాలంటే, రాగిపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన పెద్ద ఉల్లి 1/2 కప్పు, మిరపకాయలు 2 లేదా 3, ధనియాల పొడి 1/2 టీ కప్పు, సోడా ఉప్పు చిటికెడు, నూనె తగినంత, ఉప్పు తగినంత. తయారు చేయు పద్ధతి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందుగా సన్నని ముక్కలుగా కోయాలి. దీనికి రాగుల పిండి, శనగపిండి, ధనియాల పొడి, ఉప్పు, సోడా ఉప్పు వేసి గట్టిగా కలపాలి. నూనె బాగా కాగిన తర్వాత పిండిని పకోడీలాగా నూనెలో వేస్తూ దోరగా వేగిన తర్వాత తీయాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచ కప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ పట్టుదల ఏకాగ్రత కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని రాష్టంలోని యువ క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బాగాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్యా సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: సర్వవిఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు. భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్టు గాని, పరిశ్రమలు గాని, మన అమరావతి పనులు గాని, రాష్ట్ర అభివృద్ది గాని ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ది కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌర యాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్దమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతారు.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,

0: రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17 తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अद्य प्रभृति सम्पूर्ण कोष स्थगनस्य स्थाने केवलं विवादित धनांशस्य एव स्थगनं विधास्यते। सहस्र रूप्यकाणां अथवा तदधिकस्य संदिग्ध व्यवहाराणां प्रकरणे कृत्रिम बुद्धि माध्यमेन निरीक्षणं भविष्यति। एषः नियमः 27-2000 वर्षस्य अप्रैल मासस्य प्रथम दिनांकात् प्रभावी भविष्यति। परीक्षा पारदर्शितां रक्षितुं झारखंड सीआईडी आरक्षिभिः द्वौ अभियुक्तौ निगृहीतौ। सीआईडी विभागेन प्रतिपादितं यत् धनं गृहीत्वा परीक्षा सफलतायाः मिथ्या प्रतिश्रुतिं यच्छन् संजीत कुमारः निगडितः। अपरञ्च जेएसएससी सीजीएल परीक्षा प्रकरणे पश्चिम बंगालात् अभियुक्तः दिलीप पासवानः न्यायिक अभिरक्षायां प्रेषितः। भारतस्य मुख्य न्यायाधीशेन सूर्यकान्तेन न्यायाधीशानां विरुद्धं परिवादानां निवारणाय सर्वोच्च न्यायालयेन उच्च न्यायालयैश्च विकसिता व्यवस्था सुदृढा अतीव प्रत्युत्तरशीला समयोचिता च वर्णिता। अनेनैव तेन न्यायपालिकायां निरन्तर परिष्कारस्य अधिक पारदर्शकतायाश्च आवश्यकतायां बलं प्रदत्तम्। ह्यः नवदिल्ल्यां प्रत्यक्ष न्याय प्रदानं न्यायव्यवस्थायाः स्तम्भरूपेण पारदर्शिता जनविश्वासश्च इति विषयमाधृत्य आयोजिते षष्ठे राम जेठमलानी स्मृति व्याख्याने मुख्य भाषणं कुर्वन् मुख्य न्यायाधीशः अवोचत् यत् परिष्कारः एव शाश्वत नियमो भवेत्। समुद्र सुरक्षां प्रति संशयमुत्पादयन् अमेरिका ईरान देशयोः प्रत्यग्रह विवादः समुद्भूतः। ईरानीय सैन्यदलेन आख्यातं यत् तैलपोतः सुरक्षा सीमाम् अतिक्रम्य जलसुरंगेन विस्फुटः। परम् अमेरिका देशस्य मध्य कमाण्ड विभागेन अस्य खण्डनं कुर्वता प्रतिपादितं यत् ईरानीय ड्रोन इत्यनेन एव अस्य पोतस्य उपरि आक्रमणं विहितम्। नेपालस्य विद्युत् संकटम् अपाकर्तुं भारत सर्वकारः अग्रे आगतः। भारतेन दिसम्बर मासस्य 31 दिनांकं यावत् प्रतिदिनं विद्युत् निर्यातम् अन्वामोदि। नेपाले आप्लावेन जलविद्युत् परियोजनाः विनष्टाः सञ्जाताः। प्रकृतिकोपस्य संकेतं ददत् भारतीय ऋतुविज्ञान विभागः प्रत्यपादयत् यत् अद्य दिल्ली हरियाणा असम प्रभृति राज्येषु अतिवृष्टिः भविष्यति। विभागेन अनेन प्रतिपादितं यत् दक्षिण भारते अपि अतिवृष्टिः भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7 గంటలు, 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమంలో మహారాష్టలోని ఎల్లోరా గుహలు రెండవ భాగం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. చివరిగా దూరదర్శన్ ఆవిర్భావ దినోత్సవం గురించిన వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం కార్యక్రమంలో సినీ గీతాలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖలో గుంటూరు జిల్లా సమాచారం వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఈ ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రమ్యకృష్ణ నటించిన చిత్ర గీత కథమ్మం వింటారు. 9:00 చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక సాయం ప్రసారంలో 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు వింటారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం. 6 గంటలకు ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి.

7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 అలాగే 8:40 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ రోజు రాత్రి 9:30 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు పెదశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీయుతులు సి మధుసూదనరావు, డి వెంకటచలపతి గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి, ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమాపేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారత స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ది విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతు ఇస్తున్నారు.

0: స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్టాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్బంగా పరేడ్ గ్రౌండ్స్ లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమాపేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్తో జరిగిన సమాపేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాల సందర్బంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గాం దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani, Vartala Vintunar. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయా భారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 167,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000 పైగా పౌరులు భాగస్వాములుగా చేయటమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారి మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్

0: 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్దమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యకుడు పుతిన్, చైనా అధ్యకుడు జిన్పింగ్ సహా 11 దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు బెరుపుతూ కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈ రోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:15 దాటి 33 సెకండ్లు. 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఇప్పుడు విందాం

0: ఈనాటి ప్రభాత రేఖల్లో ముందుగా చరిత్రలో ఈరోజు గురించిన విశేషాలు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమంలో మహారాష్టలోని ఎల్లోరా గుహలు రెండవ భాగం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. చివరిగా దూరదర్శన్ ఆవిర్భావ దినోత్సవం గురించిన విశేషాలు వింటారు. ముందుగా ఈ ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ముందుగా చరిత్రలో ఈ రోజు విశేషాలు విందాం. ఈ రోజు జాతీయ ఇంజనీర్స్ డేను జరుపుకుంటున్నాము. మోషగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి కూడా ఈరోజు జరుపుకుంటున్నాము. మోషగుండం విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15 జన్మించారు. భారతీయ ఇంజనీర్, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుంచి 1918 వరకు దివాన్గా పనిచేశారు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15 జాతీయ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం. 1955 ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున 5వ కింగ్ జార్జ్ నైటెక్ మోడల్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించారు. మైసూరులో గల ఆనకట్ట కృష్ణసాగర్కు అతను చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. హైదరాబాదును మూసీ నది వరదల నుండి రక్షించడానికి పథకాలను రూపొందించారు. విశ్వేశ్వరయ్య గారు చిక్కుబళ్ళాపూర్ తాలూకా ముద్దినహలి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. విశ్వేశ్వరయ్య గారు చిక్కుబళ్ళాపూర్లో ప్రాథమిక విద్య, బెంగళూరులో ఉన్నత విద్యను పూర్తి చేశారు. 1881 మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బీఏ, తర్వాత పూణే సైన్స్ కాలేజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణుడయ్యారు. పూణేలో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత తన 23వ ఏట బొంబాయి ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరిన తర్వాత భారత నీటిపారుదల కమిషన్లో చేరవలసిందిగా ఆహ్వానం వచ్చింది. అతను దక్కన్ ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్ట ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటి నిల్వ చేయగలిగిన ఆటోమేటిక్ వర్తగేట్ల వ్యవస్థను అతను రూపొందించాడు. 1903 మొదటిసారిగా దీనిని పూణే దగ్గర ఖడగ్ వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తర్వాత గ్వాలియర్ వద్ద, అరతిగ్రా వద్ద, మైసూర్ వద్ద గల కృష్ణరాజసాగర్ ఆనకట్టలను దీనిని వాడారు. హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్ర కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి చివరి వరకు అతని పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది. పంతొమ్మిది స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత మైసూరు సంస్థానంలో దివాన్గా చేరి సంస్థాన అభివృద్దికి కృషి చేశారు. 1917 బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడంలో ముఖ్య పాత్ర వహించారు. తర్వాత ఈ కళాశాలకు ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటకలోని పేరున్న విద్యాసంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పడంలో కూడా అతని పాత్ర ఉంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ది చెందడానికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాడు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ ఏర్పాట్లు కూడా విశ్వేశ్వరయ్య గారి పాత్ర ఉంది. హైదరాబాద్లోని పత్తర్గఢ్ నిర్మాణానికి డిజైన్ను అందించారు. ఇక పురస్కారాల విషయానికొస్తే 1911లో అతను కంపెనీన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ గా నియమితులయ్యాడు. 1915లో మైసూర్ దివాన్ గా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత

0: 1955లో భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు.

దేశాన్ని, వ్యక్తిని లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలనచిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాస్ ఆయన నవలలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగువారికి మరింత దగ్గర చేశారు. చివరకు కొందరు పాఠకులు శరద్బాబు తెలుగువాడేనని భావించడంలో ఆయనలో తెలుగు ప్రాచుర్యం ఎంతటిదో తెలుసుకోవచ్చు.

ఈ రోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వ అంశాలు ప్రజాస్వామ్యం యొక్క అంతర్జాతీయ పరిధిని ధృవీకరించేందుకు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఆధ్వర్యంలో 1997 సెప్టెంబర్ 16న ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన సమావేశంలో ప్రజాస్వామ్యంపై సార్వత్రిక ప్రకటన వెలువడింది. లక్ష్యం: సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తేడాలు లేకుండా ప్రపంచంలో అందరూ ఒకే విధమైన విలువలపైన ఆధారపడి జీవితాలను గడిపే హక్కు కల్పించడం. మీరింతవరకు చరిత్రలో ఈరోజు విశేషాలను విన్నారు. ఇప్పుడు విందాం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమంలో మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు రెండవ భాగం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

ఇప్పటికీ మన కళ్ల ముందే ఉంది కదా. శంభాజీ నగర్ నుంచి చరణాద్రి కొండల వైపు సాగుతుంటే పొలాలు, చిన్న గ్రామాలు, రాతిగుట్టల మధ్య ఒక్కసారిగా కనిపించిన ఎల్లోరా గుహలు మన మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయి. బెసాల్ట్ కొండను తొలిచి రూపొందించిన 34 గుహల్లో బౌద్ధ, హిందూ, జైన సాంప్రదాయాల అద్భుత కళావైభవం వింటుంటే వేరే కాలంలోకి వెళ్ళినట్లుంది కదా. బౌద్ధ గుహల్లో మఠాలు, ధ్యానగదులు, ప్రార్థనా మందిరాలు, ముఖ్యంగా 10వ గుహ విశ్వకర్మ గుహ, దాని చైత్య నిర్మాణం, బుద్ధుని ప్రశాంత విగ్రహం, ఆ ప్రతిధ్వని అనుభూతి మరిచిపోలేనిది. 12వ గుహ తీన్ తాల్లోని బహుళ అంతస్తుల రాతి నిర్మాణం ప్రాచీన శిల్పుల ప్రతిభను మనకు చూపించింది. ఆ తరువాత 15వ గుహ దశావతార గుహలో హిందూ పురాణాల శిల్ప ప్రపంచ అనుభూతిని పొందాం. అయితే ఎల్లోరా యాత్రలో శిఖరానుభూతి మాత్రం 16వ గుహ అయిన కైలాస ఆలయం వద్ద కలిగింది. ఒకే కొండరాయిని తొలిచి రూపొందించిన ఆ మహా ఆలయం, అందులో ఉన్న ఏనుగుల శిల్పాలు, నంది మండపం, పురాణ దృశ్యాలు, ముఖ్యంగా రావణుడు కైలాసాన్ని ఎత్తే శిల్పం, అన్నీ కలిసి ఒక అద్భుతమైన కళావిశ్వాన్ని మన కనుల ముందు పరిచాయి. మరి ఈరోజు పొరలు పొరలుగా మన కనుల ముందు తన అద్భుతమైన కళా సంపదను ఆవిష్కృతం చేసే ఎల్లోరాలోని మరిన్ని గుహల విశేషాలు తెలుసుకుందామా? కైలాస ఆలయం నుంచి బయటకు వచ్చి మనం కాస్త ముందుకు సాగితే మనకు కనిపించేది 21వ గుహ. ఈ గుహను రామేశ్వర గుహ అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రవేశద్వారం వద్దే మన దృష్టిని ఆకర్షించే శిల్పాలు కనిపిస్తాయి. గంగా, యమున, ద్వారపాలకులు, స్త్రీల శిల్పాలు, శైవ సాంప్రదాయానికి సంబంధించిన రూపాలు కనిపిస్తాయి. ఇక్కడ ఒక్క శిల్పాన్ని దగ్గరగా చూస్తే రాతిలో చెక్కిన వస్త్రపు మడతలు కూడా కనిపిస్తాయి, ఆభరణాలు కనిపిస్తాయి, ముఖంలో భావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గుహ హిందూ మత శక్తి సాంప్రదాయానికి చెందిన 7 తల్లిదేవతలైన సప్తమాతృకల ప్రదర్శనను కూడా కలిగి ఉంది. దీనికి ఇరువైపులా వినాయకుడు, శివుడు ఉంటారు. ఆలయం లోపల శక్తి సాంప్రదాయానికి ముఖ్యమైన ఇతర దేవతల శిల్పాలు కూడా ఉంటాయి. ఆ తరువాత మన అడుగు 29వ గుహ వైపు సాగుతుంది. దీనిని ధూమర్ లేనా అని కూడా పిలుస్తారు. ముఖభాగం నుంచే ఇది ఇతర గుహల కంటే భిన్నంగా కనిపిస్తుంది. విశాలమైన ప్రవేశం, గంభీరమైన నిర్మాణం. లోపలికి వెళ్తే శివపురాణ ప్రపంచం, శివుడు, పార్వతి, దేవతలు, పురాణ దృశ్యాలు, రాతిగోడలపై శిల్పాలు, లోపల మన అడుగుల ప్రతిధ్వని కూడా మనకు వినిపిస్తుంది. ఆ ప్రతిధ్వని కూడా ఈ గుహలోని మన ప్రయాణంలో ఓ భాగమవుతుంది. ఇక ఆ తరువాత మనం ఎల్లోరా ఉత్తర భాగానికి చేరుకుంటాం. ఇక్కడ 30 నుంచి 34వ గుహలు కనిపిస్తాయి. ఇవి జైన గుహలు. ఇక్కడికి చేరుకోగానే వాతావరణం మరింతగా మారుతుంది. ఇక్కడ ప్రతి అడుగు రాతిలో చెక్కిన నిశ్శబ్ద ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది. భారీ శైవ శిల్పాల గంభీరత తర్వాత ఇక్కడ సూక్ష్మమైన అలంకరణ, తీర్థంకరుల ప్రశాంత రూపాలు, ధ్యాన భంగిమలు, జైనతత్వంలోని వైరాగ్యం, సంయమనం, ఆత్మశుద్ధి భావాలు శిల్పాల్లో కనిపిస్తాయి. జైన గుహల నిర్మాణం 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దాల మధ్య కొనసాగింది. ఇక్కడికి చేరుకున్న వెంటనే మనకు కలిగే అనుభూతి, ఎల్లోరా తన శబ్దాన్ని తగ్గించుకొని ధ్యానంలోకి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. బౌద్ధ గుహల్లో కనిపించే ధ్యాన భావన, హిందూ గుహల్లో కనిపించే పురాణ వైభవం తరువాత జైన గుహలు మరింత అంతర్ముఖమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఈ 5 గుహల్లో ప్రధానంగా 24 మంది తీర్థంకరుల రూపాలకే ప్రాధాన్యం కనిపిస్తుంది. వారితో

తో పాటు యక్షులు, యక్షిణులు, దేవతలు, దేవతారూపాలు, భక్తుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా పార్శ్వనాథుడు, బాహుబలి జంట పదే పదే కనిపించడం ఈ జైన గుహల ప్రత్యేకతల్లో ఒకటి. అలాగే తీర్థంకరుడు కైవల్య జ్ఞానం పొందిన అనంతరం ఉపదేశం చేసే పవిత్ర సభగా భావించే సమవసరణకు సంబంధించిన తొలి చిత్రణల్లో కొన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఆ తరువాత మనల్ని ఆహ్వానించేది 30వ నంబర్ గుహ. దీనిని చిన్న కైలాసం అని కూడా పిలుస్తారు. పక్కనే ఉన్న మహత్తరమైన కైలాస ఆలయాన్ని చూసిన తరువాత ఈ ఆలయం వైపు చూస్తే ఇది ఆ ఆలయానికి చిన్న ప్రతిరూపంలా అనిపించడం సహజమే. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. రాతిని తొలిచి ఆలయ రూపాన్ని సృష్టించిన విధానంలో కైలాస గుహతో పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా పరిపక్వమైన ఆలయంగా కాకుండా కొన్ని భాగాల్లో అసంపూర్ణతను మిగుల్చుకున్నట్లు కనిపిస్తుంది. అదే అసంపూర్ణత కూడా మనకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతుంది. ఒక రాతి ఆలయం రూపుదిద్దుకునే ప్రక్రియ ఎలా సాగేదో ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక 30వ గుహ నుంచి ముందుకు సాగితే 31వ గుహ మనకు కనిపిస్తుంది. ఇది 4 స్తంభాలతో కూడిన అసంపూర్ణ మండపం, చిన్న గర్భగృహం కలిగిన ఒక నిర్మాణం. పని పూర్తి కాకపోయినా ఇందులోని కొన్ని శిల్పాలు మాత్రం అత్యంత ఆసక్తికరమైనవి. ఎడమగోడ వైపు చూస్తే 7 పడగల నాగఫనంతో పార్శ్వనాథుడు మనకు దర్శనమిస్తాడు. ఆయనను రక్షిస్తున్న యక్షుడు ధరణేంద్ర రూపం కనిపిస్తుంది. మరోవైపు తపస్సులో నిమగ్నమైన బాహుబలి మన దృష్టిని ఆకర్షిస్తాడు. గర్భగృహంలో సింహాసనంపై పద్మాసనంలో కూర్చున్న మహావీరుని విగ్రహం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. మహావీరుని ఇరువైపులా యక్షుడు మాతంగుడు, యక్షిణి సిద్ధాయికి రూపాలు కనిపిస్తాయి. మాతంగుడు ఏనుగుపై, సిద్ధాయికి సింహంపై బాలుడిని ఒడిలో ఉంచుకుని కనిపించడం శిల్పకళలోని వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నిలబడి చూస్తే అసంపూర్ణంగా మిగిలిన స్తంభాలు, పూర్తి కాని గోడలు కూడా ఒక కథను చెబుతున్నట్లు అనిపిస్తాయి. శిల్పి చేతిలో ఉన్న రాయి ఎక్కడి వరకు ఆలయంగా మారిందో, ఎక్కడ పని ఆగిపోయిందో మన కళ్లకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఇక మన ప్రయాణం జైన గుహల్లో అత్యంత వైభవంగా కనిపించే 32వ గుహ వైపు సాగుతుంది. మనం ఇంద్రసభలోకి అడుగు పెడతాం. ఈ గుహ ఈ సమూహంలో అతిపెద్దది, అత్యంత అలంకారభరితమైన గుహ. 9వ శతాబ్దానికి చెందిన ఈ 2 అంతస్తుల నిర్మాణం ముందు విశాలమైన ప్రాంగణం ఉంటుంది. ఆ ప్రాంగణం మధ్యలో ఒకే రాతి నుంచి చెక్కిన స్వతంత్ర ఆలయం, దాని ముందు మానస్తంభం, ఏనుగు వంటి అంశాలు కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మన కళ్లకు కనిపించే దృశ్యం ఎంతో ప్రత్యేకమైనది. కొండను ఒక ఆలయ సముదాయంగా ఊహించి మధ్యలోని రాతిని విడిచిపెట్టి స్వతంత్ర ఆలయంలా తీర్చిదిద్దడం ఇక్కడి శిల్పుల అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ఇంద్రసభకు ఉన్న ఈ పేరు కూడా ఆసక్తికరమైన కథతో ముడిపడి ఉంది. ఆ శతాబ్దపు చరిత్రకారులు ఇక్కడి యక్షరూపాలను ఇతర మతాల కళ్లలో కనిపించే ఇంద్రరూపాలతో పోల్చడంతో దీనికి ఇంద్రసభ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చిందట. మెట్లపైగా మనం పై అంతస్తులోకి చేరుకున్నప్పుడు గుహ అసలు వైభవం మరింత స్పష్టమవుతుంది. స్తంభాలు, గోడలు, పైకప్పులు ఎక్కడ చూసినా శిల్పాలే. పైకప్పుపై చెక్కిన పద్మాల అలంకరణ ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పురాతన చిత్రాల ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. వెనుక భాగంలోని ఆలయ ప్రాంతంలో అంబికా యక్షిణి సింహంపై కూర్చుని ఫలాలతో నిండిన మామిడి చెట్టు కింద కనిపిస్తుంది.
మరో ముఖ్యమైన దృశ్యం సర్వతోభద్ర నాలుగు దిక్కుల వైపు నాలుగు తీర్థంకరులు, రిషభనాథుడు, నేమినాథుడు, పార్శ్వనాథుడు, మహావీరుడు. భక్తుడు ఏ దిశ నుంచి వచ్చినా తీర్థంకరుని దర్శించేలాగా రూపొందించిన ఈ రూపకల్పనలో ఆధ్యాత్మికతతో పాటు నిర్మాణాత్మక ఆలోచన కూడా కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడితే ఇది కేవలం రాతి నిర్మాణం కాదని అనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ పూజలు, ఆరాధనా కార్యక్రమాలు జరిగినట్లు పురావస్తు ఆధారాలు సూచిస్తాయి. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ రాతిగోడలు ఒకప్పుడు సజీవమైన జైన ఆధ్యాత్మిక కేంద్రానికి సాక్ష్యాలు. ఇంద్రసభను దాటి మన అడుగు 33వ గుహ వైపు సాగుతుంది. మనం జగన్నాథ సభ వద్దకు చేరుకుంటాం. ఇది జైన గుహలలో రెండవ అతిపెద్ద సముదాయం. ఇక్కడి ప్రధాన ఆకర్షణ 12 భారీ స్తంభాలు. వాటిలో కొన్ని స్తంభాల ముందు భాగంలో ఏనుగు తలల ఆకృతులు ముందుకు పొడుచుకుని వచ్చినట్లు కనిపిస్తాయి. ఒక రాతి కొండలోంచి ఇంత భారీ స్తంభాలను, వాటి అలంకరణలను, ఏనుగు ఆకృతులను చెక్కడం ఎంత కష్టమైన పని అయి ఉంటుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. మండపంలోకి అడుగుపెట్టినప్పుడు స్తంభాల మధ్య కనిపించే తీర్థంకరుల శిల్పాలు మన దృష్టిని లోపలికి లాక్కెళ్తాయి. ముఖ్యంగా పార్శ్వనాథుడు, మహావీరుడు ప్రధాన శిల్పాలుగా కనిపిస్తారు. స్తంభాలపైని చెక్కుదల, శిఖరభాగాల అలంకరణ, గోడలపైన జైన ప్రతిమలు, ఇవన్నీ కలిసి ఈ గుహను ఒక శిల్పకళా ప్రదర్శనశాలగా మారుస్తాయి. ఇక 33వ గుహలోకి ఒకవైపు నుంచి చిన్న ప్రవేశ ద్వారం గుండా ముందుకు వెళ్తే 34వ గుహ కనిపిస్తుంది. పరిమాణంలో చిన్నదైన ఈ గుహకు వరండా, మండపం, గర్భగృహం వంటి భాగాలు ఉన్నాయి. ఈ గుహ లోపలికి అడుగుపెట్టగానే పార్శ్వనాథుని భారీ విగ్రహం మనకు కనిపిస్తుంది. ఆయన చుట్టూ చామరాలు పట్టుకున్న పరిచారకుల శిల్పాలు కనిపిస్తాయి. మరోవైపు నిలుచున్న బాహుబలి రూపం కూడా కనిపిస్తుంది. సంగీత వాయిద్యాలు వాయిస్తున్న కళాకారుల శిల్పాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొమ్ములు, డప్పులు, శంఖాలు, బాకాలు, తాళాలు వంటి వాయిద్యాలతో కూడిన దృశ్యాలు గుహలోని ఆధ్యాత్మిక వాతావరణానికి ఒక ఉత్సవ ఛాయను జోడిస్తాయి. కాని మన దృష్టిని ఎక్కువగా ఆకర్షించేది పైకప్పుపై ఉన్న భారీగా విప్పిన పద్మం. ఎల్లోరాలోని జైన గుహల్లో ఇలాంటి భారీ ఓపెన్ లోటస్ అలంకరణ చాలా అరుదు. ఆలయం పైకప్పుపై ఈ పద్మాన్ని ఉంచడం ద్వారా ఆ ప్రదేశాన్ని దైవికమైన పవిత్ర స్థలంగా సూచించినట్లు భావిస్తారు. ఈ జైన గుహల గొప్పతనం కేవలం వాటి వయస్సులో లేదు. తీర్థంకరుల ప్రశాంత ముఖాలు, ధ్యానభంగిమలు, బాహుబలి తపస్సు, పార్శ్వనాథుని నాగఫనం, యక్షయక్షిణుల రూపాలు, సమవసరణ భావన, ఇవన్నీ కలిపి మానవుడు బయట ప్రపంచాన్ని జయించడం కంటే తనను తాను జయించడమే గొప్ప విజయమనే జైన తాత్విక సందేశాన్ని రాతిలో నిలిపాయి. అందుకే ఈ 30 నుంచి 34 వరకు ఉన్న జైన గుహలను చూసి బయటికి వచ్చినప్పుడు మనం కేవలం కొన్ని పురాతన గుహలను చూసి వచ్చిన అనుభూతి కలగదు. రాతిలో చెక్కబడిన ఒక నిశ్శబ్ద తత్వాన్ని అనుభవించి వచ్చిన భావన కలుగుతుంది. మన ప్రయాణాన్ని కొంచెం వెనక్కి తిరిగి చూస్తే బౌద్ధ గుహల్లో మనం చూసింది ధ్యానం, హిందూ గుహల్లో మనం చూసింది పురాణం, భక్తి, విశ్వరూప కల్పన, జైన గుహల్లో సంయమనం, నిశ్శబ్దం, ఆత్మవిముక్తి గమనించాం. కాని మూడు చోట్ల ఒకే విషయం కనిపిస్తుంది. మనిషి తనకంటే గొప్పదైన దాన్ని అర్థం చేసుకోవడానికి కళను ఉపయోగించాడు. అందుకే ఎల్లోరా కేవలం మతాల సంగమం కాదు. ఇది
మానవుడి ఆలోచనల సంగమం.

ఎల్లోరా అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది రాతి శిల్పాలు. కానీ ఇక్కడ చిత్రకళకు సంబంధించిన అవశేషాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా కైలాస ఆలయం ముందు భాగంలోని మండపం పైకప్పులపై వేర్వేరు కాలాలకు చెందిన చిత్రాల ఆనవాలు ఉన్నాయి. జైన గుహల్లో కూడా దిగంబర సంప్రదాయానికి సంబంధించిన చిత్రాల అవశేషాలు కనిపిస్తాయి. ఈ చిత్రాలు ఇప్పుడు పూర్తిగా పూర్వవైభవంలో లేవు. కాలం, వాతావరణం, తేమ, మానవ జోక్యం ఇవన్నిటి ప్రభావం వల్ల వీటి రంగులు క్రమంగా చెరిగిపోయాయి. ఇక్కడ నిలబడితే మనకు ఒక సందేహం కలుగుతుంది. వేల సంవత్సరాల క్రితం ఎలాంటి పరికరాలతో, ఎలాంటి కొలతలతో, ఎంతమంది శిల్పులతో, ఎన్ని తరాల శ్రమతో ఇంతటి నిర్మాణాన్ని సృష్టించారా అని మన ప్రతి ప్రశ్నకు సమాధానం పూర్తిగా తెలియకపోవచ్చు. కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది, వారికి అసాధారణమైన నైపుణ్యం ఉంది. రాయిని చదివే నైపుణ్యం, స్థలాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం, భారం, ఆకృతి, నిష్పత్తి తెలుసుకునే జ్ఞానం, ముఖాన్ని చెక్కే కళ, శరీరాన్ని చెక్కే శిల్ప పరిజ్ఞానం, పురాణాన్ని దృశ్యంగా మార్చే సామర్థ్యం, అన్నిటికంటే ముఖ్యంగా ఊహను రాతిలో నిలబెట్టే గొప్ప శక్తి. ఎల్లోరా నుంచి బయలుదేరే వేళ బయటకు వస్తూ మనం వెనక్కి తిరిగి చూస్తే అదే నల్లటి కొండ, అదే రాతి గోడ. కాని ఇప్పుడు మనకు అది సాధారణ కొండలా కనిపించదు. మానవ సృజనాత్మక ప్రతిభకు ఒక అద్భుతమైన ఉదాహరణగా మూడు మతాల సాంస్కృతిక సహజీవనాన్ని ప్రతిబింబించే వారసత్వంలా కనిపిస్తుంది. మరి ఆలస్యమెందుకు? ఓ బాటసారి, నీకోసం ఎదురుచూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం మరొక ప్రదేశం వివరాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరీ.

మీరింతవరకు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమంలో మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు రెండవ భాగం విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ప్రభాత రేఖల్లో భాగంగా ఇప్పుడు విందాం దూరదర్శన్ ఆవిర్భావ దినోత్సవం గురించిన కొన్ని వివరాలు. దూరదర్శన్ భారతదేశపు జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థ. మన దేశ ప్రజలకు సమాచారం, విద్య, వినోదాన్ని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దూరదర్శన్ను సాధారణంగా డీడీ అని కూడా పిలుస్తాం. దూరదర్శన్ ప్రయాణం 1959 సెప్టెంబర్ 15 ప్రారంభమైంది. మొదట్లో ఇది ప్రయోగాత్మక టెలివిజన్ ప్రసారంగా ప్రారంభమైంది. ఆ సమయంలో టెలివిజన్ ప్రతి ఇంట్లో ఉండేది కాదు. అయినప్పటికీ దూరదర్శన్ క్రమంగా ప్రజలకు చేరువైంది. 1982లో దూరదర్శన్లో రంగుల ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దీంతో టెలివిజన్ కార్యక్రమాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఆ కాలంలో దూరదర్శన్ ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. దూరదర్శన్ కేవలం వినోదాన్ని మాత్రమే అందించలేదు. విద్యా కార్యక్రమాలు, వ్యవసాయ సమాచారం, ఆరోగ్య సూచనలు, వార్తలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ చరిత్రకు సంబంధించిన కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తోంది. విద్యార్థులకు ఉపయోగపడే పాఠ్య కార్యక్రమాలు, సాధారణ విజ్ఞాన కార్యక్రమాలు దూరదర్శన్ ద్వారా అందించబడ్డాయి. రైతులకు వ్యవసాయ పద్ధతులు, వాతావరణ సమాచారం, పంటల గురించిన సూచనలు అందించడంలో కూడా దూరదర్శన్ సహాయపడింది. దూరదర్శన్ ద్వారా భారతదేశంలోని వివిధ భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా పరిచయమయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం వంటి అనేక భాషల్లో కార్యక్రమాలు ప్రసారం చేయడం ద్వారా భాషా వైవిధ్యాన్ని గౌరవించింది. దూరదర్శన్లో ప్రసారమైన వార్తలు ప్రజలకు దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న విషయాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించాయి. జాతీయ పండగలు, క్రీడా పోటీలు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రజలు దూరదర్శన్ ద్వారా వీక్షించేవారు. ఒకప్పుడు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులంతా కలిసి టెలివిజన్ ముందు కూర్చొని కార్యక్రమాలు చూసేవారు. రామాయణం, మహాభారతం వంటి ధారావాహికలు ప్రజలలో ఎంతో ఆదరణ పొందాయి. ఇవి మన సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేశాయి. దూరదర్శన్ కళాకారులను, గాయకులు, రచయితలు, జర్నలిస్టులు వంటి అనేక మంది ప్రతిభావంతులకు తమ ప్రతిభను చూపించడానికి వేదికగా నిలిచింది. ఈ రోజుల్లో సాంకేతికత ఎంత అభివృద్ది చెందింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, అనేక టెలివిజన్ ఛానళ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ దూరదర్శన్ తన విశ్వసనీయతను, ప్రజాసేవా లక్ష్యాన్ని కొనసాగిస్తోంది. దూరదర్శన్ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. ప్రసార మాధ్యమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ప్రజలకు జ్ఞానం అందించడానికి, సమాజాన్ని చైతన్యపరచడానికి, దేశ అభివృద్దికి తోడ్పడడానికి కూడా ఉపయోగపడాలి. మనమందరం సమాచారాన్ని తెలుసుకునేటప్పుడు నిజానిజాలను పరిశీలించాలి. మంచి కార్యక్రమాలను చూడాలి. విద్య, విజ్ఞానం, సంస్కృతి, సమాజానికి ఉపయోగపడే విషయాలు నేర్చుకోవాలి. దూరదర్శన్ భారతదేశ ప్రజల జీవితాల్లో ఎన్నో దశాబ్దాలుగా సేవలందిస్తున్న మనం అభినందిద్దాం. భవిష్యత్తులో కూడా ఇది మరింత అభివృద్ది చెంది ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలను అందించాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు దూరదర్శన్ ఆవిర్భావ దినోత్సవం గురించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ప్రతి ఉదయం మనకు ఒక కొత్త జీవిత లక్ష్యాలను సాధించమంటూ నత్యరాగంతో మున్ముందుకు సాగమని చెప్పే మన కార్యక్రమం మనసుకు నచ్చే మెచ్చే పాటలతో పాటు మేము మీ వెంటే ఉంటామంటోంది మన ఉదయరాగం. కార్యక్రమంలో ముందుగా విందాం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ శ్రీమణి పాడిన శ్రీమణి గీతానికి సంగీతం గోపీ సుందర్.

శ్రోతలు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఉదయరాగంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం రాహుల్ శిల్పగంజ్ రమ్యా బెహ్రా పాడిన కాసల శ్యామ్ గీతానికి సంగీతం మణిశర్మ, చిత్రం లైట్.

ఉదయరాగంలో మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా, మరింత ఆనందపడేలా చేసే ఇంకొక పాటను వినేద్దాం. నువ్వా నేనా చిత్రం కోసం కైలాష్ ఖేర్ పాడిన భీమ్స్ గీతానికి సంగీతం మణిశర్మ.

విన్న పాట నువ్వా నేనా చిత్రం కోసం కైలాష్ ఖేర్ పాడిన భీమ్స్ గీతానికి సంగీతం మణిశర్మ. ఇప్పుడు విందాం ఫంకీ చిత్రం నుండి ఈ పాటను.

0: ఉదయ రాగంలో చివరిగా విందాం డిస్కో రాజా చిత్రం నుండి ఈ పాటను.
1: తింటికి పప్ప
2: దిగిడి దిగిడి
1: తింటికి పప్ప తింటికి పప్ప
2: దిగిడి దిగిడి
1: తింటికి పప్ప.

శ్రోతేంతవరకు ఉదయరాగం కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపటిలో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి గడిచిన నెల రోజుల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు ముఖ్యాంశాల సమాహారం గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విద్యార్థులను మొబైల్ ఫోన్కు దూరంగా ఉంచుతూ పుస్తక విజ్ఞానం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి గుంటూరు పట్టణంలోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఆధునిక రీతిలో అభివృద్ది చేసే బృహత్తర కార్యక్రమానికి గడిచిన ఆగస్టు 16న శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రాంతీయ గ్రంథాలయ భవన నిర్మాణానికి కాంటినెంటల్ కాఫీ సంస్థ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ 20 కోట్ల రూపాయల వితరణకు ముందుకు రాగా, దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అధికారులు అందుకున్నారు. 1915లో బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డ ఈ గ్రంథాలయం వేలాది మంది విద్యార్థులకు సేవలందించింది. రాబోయే తరాల డిజిటల్ అవసరాలకు తగ్గట్లుగా దీనిని ఇప్పుడు తీర్చిదిద్దనున్నారు. 2 ఏళ్లలో నూతన భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం తమ జీవితకాలం అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ ఎన్నో పోరాటాలు చేసిన పోరాట యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న నిల్వెత్తు కాంస విగ్రహాన్ని గడిచిన ఆగస్టు 16వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిపట్నంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తన స్వార్థం కోసం కాకుండా సమాజ ప్రయోజనం కోసం గౌతు లచ్చన్న పోరాటాలు చేశారని కొనియాడుతూ నివాళులర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ పార్టీలు లేవన్న విషయం మరిచినా రాజకీయ పార్టీల తీరును ప్రజలు గమనించాలని కోరారు. క్రీడలకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను వాటివైపు ఆకర్షించడం ద్వారా వారి శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు దేశానికి కూడా వారు పేరు తెచ్చే అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ నిర్వహించిన ఖేలో ఇండియా కార్యక్రమాన్ని గడిచిన ఆగస్టు 27న గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. ఈ విధంగా మోదీ తమతో నేరుగా సంభాషణలో పాల్గొనడం తమలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నీట్ పీజీ 2026 పరీక్షను గడిచిన ఆగస్టు 30న గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం విజయవంతంగా నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత విధాన పరీక్షకు 796 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 2 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న 2 అంతస్తుల నూతన తరగతి గదుల భవనానికి గడిచిన ఆగస్టు 31న కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే బాలికలకు మరో 12 తరగతి గదులు అదనంగా సమకూరనున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, 2500 మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఈ మహిళా కళాశాల ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని, ఎంతో చరిత్ర ఉన్న ఇటువంటి కళాశాలలో నూతన భవన నిర్మాణానికి కోల్ ఇండియా సంస్థ 2 కోట్ల రూపాయల

0: నిధులు సమకూర్చిందని అభినందించారు. ఈ నిధులతో సుమారు 9,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నామని తెలిపిన మంత్రి, మరో సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేసి ఈ గదులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది అర్చక సమాజం కోసం విశేష కృషి చేసిన తమిరిస రామాచార్యుల శత జయంతోత్సవాలను గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సెప్టెంబర్ 10 స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడుతూ, రామాచార్యుల జీవితకాలం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఏ పదవిని ఆశించకుండా ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. తెనాలిలో ప్రయాణికుల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి రైలుకు తెనాలిలో నిలుపుదల కల్పించేందుకు కృషి చేశారని గుర్తు చేసిన వెంకయ్యనాయుడు, నేటి తరానికి ఆయన సాదాసీద జీవనశైలి సిద్ధాంత నిబద్దత ఆదర్శమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు విందాం వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రమ్యకృష్ణ నటించిన చిత్రగీత కథమాన్ని వినబోయే ముందుగా ఈ వాణిజ్య ప్రకటనలు.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ముఖాన్ మొటిమలా గజ్జా బొబ్బలా మెరుగుల కామరా
5: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు విందాం వరదగుడి కార్యక్రమంలో రమ్యకృష్ణ నటించిన చిత్రగీత కథమం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషా చిత్రాల్లో తన అందంతోనూ అభినయంతోనూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటి రమ్యకృష్ణ. రమ్యకృష్ణ 15 సెప్టెంబర్ 1970 చెన్నైలో జన్మించారు. మరిన్ని విశేషాలు ఈ పాటను విన్న తర్వాత తెలుసుకుందాం.

చిన్నతనం నుంచి కళలపై ఆసక్తి కలిగిన ఆమె నృత్యంలో కూడా శిక్షణ పొందారు. ఆ ఆసక్తితోనే సినిమా రంగంలోకి ప్రవేశించి తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. రమ్యకృష్ణ తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. హీరోయిన్గా మాత్రమే కాకుండా తల్లిగా, అక్కగా, భార్యగా, రాజమాత వంటి అనేక పాత్రలలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ పాట తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

రమ్యకృష్ణ నటనలో భావోద్వేగాలను సహజంగా వ్యక్తీకరించే నైపుణ్యం కనిపిస్తుంది. అందువల్ల ఆమె నటించిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో రమ్యకృష్ణ అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు. అల్లుడుగారు, అల్లరిమొగుడు, నరసింహ, అన్నమయ్య వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. మరిన్ని వివరాలు ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందాం.

తమిళ చిత్రమైన వడయప్పాలో ఆమె పోషించిన నీలాంబరి పాత్ర ఎంతో ప్రసిద్ది చెందింది. ఆ పాత్రలో ఆమె చూపించిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతినాయక ఛాయలున్న పాత్రను కూడా ఎంతో అద్భుతంగా పోషించగలదని ఆమె నిరూపించింది. మరిన్ని వివరాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై వరదగుడి కార్యక్రమంలో రమ్యకృష్ణ నటించిన చిత్రగీత కదమ్మాని వింటున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2లో శివగామి దేవి పాత్రలో నటించిన దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారు రమ్యకృష్ణ. శివగామి పాత్రలో ఆమె చూపించిన రాజసం, ధైర్యం, క్రమశిక్షణ, భావోద్వేగాలను ప్రేక్షకులు మంత్రముగ్ధులైనారు. శివగామి పాత్ర రమ్యకృష్ణ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఆమె ఎన్నో సంవత్సరాలుగా సినీ రంగంలో కొనసాగుతూ కొత్త తరాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు. కష్టపడి పనిచేయడం, పాత్రకు తగినట్లుగా తనను తాను మార్చుకోవడం, అద్భుతమైన నటన ఆమె విజయానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. రమ్యకృష్ణ గారు తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటి. ఆమె నటనా ప్రయాణం యువతకు, కళాకారులకు

0: శ్రోతలింత వరకు వరదగుడి కార్యక్రమంలో సినీ నటి రమ్యకృష్ణ నటించిన చిత్రగీత కదమ్మని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 9 గంటలు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం హృదయమనే కాగితంలోని భావాలను ప్రేమతోనూ ఆప్యాయత అనే కలముతో తమకు నచ్చిన పాటలను కోరే కార్యక్రమమే చిత్రలేఖ. కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. శ్రోతలు తమకు నచ్చిన పాటను మన తిరుపతి ఆకాశవాణిలో వినాలనుకుంటున్నారా? అయితే చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్ తిరుపతి అనే చిరునామాతో మీ హృదయంలోని భావాలను మాతో పంచుకోవచ్చండి. మరి చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి లేఖ రాసిన వారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సుందరయ్య నగర్ నుండి శివగాని సుధాకర్, శివరత్నమ్మ, లక్ష్మీ భవానీ, వైష్ణవి, ఓబులేసు, హంపాపురం నాగభూషణ్ వీరందరూ కోరుతున్న పాట గేమ్ చేంజర్ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వీరితో పాటు మనం కూడా వినేద్దామా?

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: నూట 3.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారం వింటున్నారు. ఇప్పుడు విందాం. ఆనందం నిండిన జీవితం నవ వసంతానికై ఎదురుచూస్తుంది. పరిమళం నిండిన మనసు పున్నమి వెన్నెల రాకకై ఎదురుచూస్తుంది. కాని మనకు నచ్చిన పాట వినాలనుకున్నా కావాలనుకున్నా ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రలేఖకు ఒక్క లేఖ పంపితే చాలండి, మీరు కోరిన పాటలను మేము సిద్ధంగా మీకోసం వినిపిస్తాం. మరి చిత్రలేఖ కార్యక్రమానికి శ్రోతలు ఉత్తరం రాయాల్సిన చిరునామా టు చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి అని రాస్తే మీ రెక్కల ఊహకు దొరికిన పాటను మేం వినిపిస్తాం. మరి చిత్రలేఖలో తర్వాతి లేఖ అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాసియా, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలుమారెడ్డి, వనజ, గీత, నీరసారెడ్డి, శ్రీనిధి, రచిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీళ్ళందరూ కోరుతున్న పాట సింహ చిత్రం నుండి సింహమంటి చిన్నోడే అనే పాటను వినిపించమని.

0: అంటున్నారు. మరి తప్పకుండా వీరి కోసం మనం కూడా విందాం.
1: దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: అమ్మలారా, అయ్యలారా, సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
4: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
5: చిత్రలేఖ కార్యక్రమంలో మీరు పంపిన లేఖలో మీరు వినాలని, వినిపించాలని కోరుతున్న పాటను వినాలనుకుంటున్నారా? అయితే మరి ఆలస్యం ఎందుకండి? ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారం చేస్తున్న చిత్రలేఖకు ఒక్క లేఖ రాస్తే చాలండి, మీ మనసులోని పాటను మేము వినిపించేస్తాం. మరి మా అడ్రస్, చిత్రలేఖ, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. మరి ఈ ఉత్తరం రాస్తున్న శ్రోతలు వినాలనుకుంటున్న పాట, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్నారండి. వీరు ఆర్ రఘువీర్, సుగుణాబాయ్, రాధ, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్. శ్రోతలకు ఒక చిన్న గమనికండి, వీరు పేరు రాశారు కానీ వారి ఊరి పేరు అదితే డీటెయిల్స్ రాయలేదు. అది కూడా రాస్తే మేము మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారు అనేది అందరు శ్రోతలు కూడా తెలుసుకుంటారు కదండి. మరి మీరు కోరిన సంక్రాంతికి వస్తున్న సినిమా నుంచి పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై చిత్రలేఖ కార్యక్రమంలో. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమాన్ని వింటున్నారు. తర్వాత స్వరసాగర మథనంలో మీకు నచ్చిన పాటను వింటూ వినిపించాలనుకుంటున్నారా? మరి చిత్రలేఖలో తర్వాతి లేఖ రాసిన వారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం నన్నూరు వారిపల్లె గ్రామం నుండి వీరు కోరుతున్న శ్రోతలు నాగార్జున, ద్రాక్షాయిని, గిరి, సాత్విక్, తేజేష్, సాకేత్ వీరందరూ కోరుతున్న పాట రేపల్లెలో రాధ చిత్రం నుండి పాటను వినిపించమంటున్నారండి. మరి తప్పకుండా మీరు కోరిన పాటను మీరు వినడమే కాకుండా మన ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను అందరికీ వినిపిస్తూ ఉండాలని ఈ పాటను వినేద్దాం.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలు వింటున్నారు. మీకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం ఈ చిత్రలేఖ. కార్యక్రమంలో మీకు మీ నచ్చిన, మీ మనసుకు మెచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? మరైతే ఇంకా ఆలస్యం చేయకుండా చిత్రలేఖ కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి తిరుపతి అన్నమయ్య సర్కిల్ ఒక్క ఉత్తరం రాస్తే చాలండి, మీ పాటను మేము వినిపించేస్తాం. చిత్రలేఖలో తర్వాతి లేఖ రాసిన వారు మలిశెట్టి వెంకటయ్య, రాజమ్మ, జయంతి, మల్లి, సిద్ధయ్య, చలపతి, సారథి వీరందరూ కోరుతున్న పాట గోదావరి చిత్రం నుండి అందంగా లేనా అనే పాటను వినిపించమంటున్నారండి. ఖచ్చితంగా మీకోసం ఆ పాటను వినిపిస్తాము. వీరందరూ కూడా నేతివారిపల్లి చిట్యల్ మండలం వైఎస్ఆర్ జిల్లా నుంచి ఈ లేఖను రాశారండి. మరి వీరితో పాటు మనము విందాం మన ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను అందరికీ వినిపిద్దాం.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా.ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై చిత్రలేఖ కార్యక్రమం.

మాధ్యమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమానికి తర్వాతి వారు రాస్తున్న ఉత్తరం, ప్రజారాజ్యం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారండి. వీరు తిరుపతి జిల్లా శ్రీకృష్ణానగర్ నుంచి రాస్తున్నారు. కోరిన శ్రోతలు మునిరామయ్య, మునికుమార్, మునికిరణ్, మంజులమ్మ, విజయలక్ష్మి, తులసమ్మ, సుజాత. మరి వీరందరి కోసం మనము విందాం మన ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలను. అందరికీ వినిపిద్దాం.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: తరాలు మారిన తరంగ రూపంలో మనల్ని అందరినీ ఒక్కటి చేస్తూ ఆనందపరుస్తున్న కార్యక్రమం చిత్రలేఖ. కార్యక్రమానికి శ్రోతలు ఉత్తరం రాయాలనుకుంటున్నారా? మరి చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో అన్నమయ్య సర్కిల్ తిరుపతి, పిన్ కోడ్ నంబర్ 517501. ఈ అడ్రస్కి మీ మదిలోని భావాలను తెలుపుతూ ఒక లేఖ రాస్తే చాలండి. మీరు కోరిన పాట మీరు వినవచ్చు. ఈ లేఖ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాధేశం, సరోజిని, మాయ వీరందరూ కోరుతున్న పాట ప్రేమయుద్ధం చిత్రం నుండి పాటను కోరుతున్నారు. మరి వీరితో పాటు మనము వినేద్దాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి లేఖను పంపినవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరూ కోరుతున్న పాట కిలాడి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరిలాగే మీరు కూడా చిత్రలేఖ కార్యక్రమంలో మీకు నచ్చిన మెచ్చిన పాటను వినిపించాలనుకుంటున్నారా? మరి అయితే ఆలస్యం ఎందుకండి? చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో అన్నమయ్య సర్కిల్, తిరుపతి. పిన్కోడ్ నంబర్ 517501 నంబర్కు లెటర్ రాసేసి మీకు నచ్చిన కోరిక పాటను వినవచ్చు.
2: ఏంద్రా అబ్బాయ్, సిచ్యువేషన్ ఏంటి?
3: మాసం అన్నా.
2: అయ్యి బాబాయ్, మాసే?
3: మరి మాస్ మహారాజ్ ఇక్కడ
2: అంతేనటవా?
3: అదిగో క్యూట్ చిక్కు, నువ్వు పెట్టే టిక్కు ఇంకా ఫుల్ కిక్కు.

చిత్రలేఖ కార్యక్రమంలో చివరిగా రాస్తున్న శ్రోతలు, చిత్తూరు జిల్లా పుతులపట్టు మండలం తలపల్లి గ్రామం నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరందరూ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరుతున్న మరో శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్. మరి వీరందరి కోసం విందాం చిత్రలేఖలో చివరి లేఖను వినిపించాను. మరి మీరు మీకు మనసుకు నచ్చిన పాటను వినిపించాలని కోరుతున్నారా? మరైతే ఆలస్యం ఎందుకండి. చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, అన్నమయ సర్కిల్, తిరుపతి. పిన్ కోడ్ నంబర్ 517501. ఈ అడ్రస్ కు మీ మనసులోని పాటను రాసి పంపించేయండి. మరి పాటను విందామా?

మెగాహెడ్స్ పై చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపటిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం వారు.

0: కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రస్థానంలో మౌలిక వసతుల నిర్మాణం కీలక దశకు చేరుకుంటోంది. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి తీరప్రాంత పోర్టుల అభివృద్ది వరకు, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ రోడ్ల వరకు, ఇంటింటికి తాగునీటి సరఫరా నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టుల వరకు రాష్ట అభివృద్దికి అవసరమైన అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం, జాతీయ స్థాయి మౌలిక వసతుల కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక రాష్ట ఆర్థిక పురోగతికి కేవలం ఒక్క రంగంలో పెట్టుబడులు సరిపోవు. మంచి రహదారులు ఉండాలి, పోర్టులు అభివృద్ది చెందాలి, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు సిద్దం కావాలి, గ్రామాలకు తాగునీరు అందాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలి. ముఖ్యంగా రహదారి, రైల్వే, పోర్టు, పారిశ్రామిక ప్రాంతాలు పరస్పరం అనుసంధానమైతేనే పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు వేగంగా విస్తరించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం రాష్ట మౌలిక వసతుల అభివృద్దికి ఒక కీలక ఆధారంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట అభివృద్దిలో అత్యంత ప్రాధాన్యమైన అంశం. అమరావతిని ఆధునిక పరిపాలనా నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భారీ మౌలిక వసతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2024-25 కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించడం రాష్ట్రానికి ముఖ్యమైన మద్దతుగా నిలిచింది. రాజధాని ప్రాంతంలో పరిపాలనా భవనాలు మాత్రమే కాకుండా ప్రధాన రహదారులు, ట్రంక్ ఇన్ఫ్రాస్టక్చర్, డ్రైనేజీ వ్యవస్థలు, వరద నియంత్రణ చర్యలు, నీటి సరఫరా, భూ సమీకరణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అనేక పనులు చేపట్టాల్సి ఉంది. రాజధాని అమరావతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఇంద్రలోక్ కీ రాజధాని కా నామ్ అమరావతి థా ఔర్ అబ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ కీ రాజధాని హై. ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है. स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी. अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి.
0: రాజధాని నగరం అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాదు. ప్రజలకు సులభమైన రవాణా, సురక్షితమైన నివాస ప్రాంతాలు, మెరుగైన నీటి పారుదల, విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలకు అనుకూల వాతావరణం వంటి అంశాల సమాహారం. అందుకే అమరావతిలో రహదారుల నిర్మాణం, వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్టక్చర్ వంటి పనులకు ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తు నగర నిర్మాణానికి బలమైన పునాది వేయడమే. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజీ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం. కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా డక్ట్ లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంటు ఇస్తాం. గ్యాస్ కూడా పిఎన్జి ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం, పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు.

0: నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. మొదటిది నోపోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ వన్ మన అమరావతి. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది, గార్డెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నాలుగోది గ్రీన్ ఎనర్జీ. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. పొల్యూషన్ ఫ్రీ, నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు క్వాంటం వ్యాలీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నా, నెక్స్ట్ లెవెల్ క్వాంటం. డేటా సెంటర్లు వస్తున్నాయి, ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్ గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి.
1: సుమారు 974 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్కు పోర్టులు సహజమైన ఆర్థిక బలం. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులతో పాటు రామాయపట్నం, మూలపేట వంటి కొత్త పోర్టుల అభివృద్ది రాష్ట్ర తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను తెరుస్తోంది. పోర్ట్ అభివృద్ది అంటే కేవలం నౌకలు వచ్చి వెళ్లే సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదు, పోర్టు చుట్టూ రహదారులు, రైల్వేలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు, కోల్డ్ చైన్లు, పరిశ్రమలు, ఎగుమతి కేంద్రాలు అభివృద్ది చెందాల్సి ఉంటుంది. ఈ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాగరమాల కార్యక్రమం వంటి కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోర్టులకు మెరుగైన రహదారి, రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే సరుకు రవాణా సమయం తగ్గుతుంది, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల పరిశ్రమలు పోర్టుల సమీపంలో ఏర్పాటయ్యేందుకు ఆసక్తి చూపుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తులు, తయారీ రంగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఎగుమతులకు కూడా పోర్టులు ప్రధాన ద్వారాలుగా మారవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పోర్టు మౌలిక వసతులను పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించడం మరో కీలక అంశం. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ VCIC, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ HPIC వంటి ప్రాజెక్టులు రాష్ట పారిశ్రామిక అభివృద్దికి వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశముంది. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి పారిశ్రామిక ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన, వాటిని జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులతో అనుసంధానించడం ద్వారా పెట్టుబడులకు అవసరమైన లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతం కావచ్చు. ఒక పరిశ్రమకు భూమి మాత్రమే సరిపోదు, ముడిసరుకు సకాలంలో రావాలి, తయారైన ఉత్పత్తి మార్కెట్కు చేరాలి, ఎగుమతి చేయాల్సిన సరుకు పోర్టుకు వేగంగా చేరాలి. ఇందుకోసం రోడ్డు, రైల్వే, పోర్టు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. అందుకే పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే అవకాశం కలిగిస్తోంది. ఏ ప్రాంతమైనా అభివృద్ది చెందాలంటే అక్కడికి చేరుకునే రహదారి ఉండాలి, పరిశ్రమలకు సరుకు రవాణా సులభంగా ఉండాలి, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకెళ్లగలగాలి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పట్టణాలతో రాకపోకలు మెరుగుపడాలి. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారతమాల పరివ్యాప్తి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY వంటి కార్యక్రమాల ద్వారా రహదారి కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తోంది. జాతీయ రహదారులు, రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టులను అనుసంధానిస్తే గ్రామీణ రహదారులు, చిన్న పట్టణాలు, గ్రామాలను ప్రధాన రవాణా వ్యవస్థతో కలుపుతాయి. దీంతో రవాణా సమయం తగ్గడమే కాకుండా మార్కెట్లకు చేరుకునే అవకాశం పెరుగుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్కు 2019-20 నుంచి కేంద్రం జల్జీవన్ మిషన్ కింద 14,334.69 కోట్ల రూపాయల కేంద్ర నిధుల కేటాయింపు నమోదయ్యింది. జల్జీవన్ మిషన్ 2.0లో నీటి సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి దీర్ఘకాలిక నిర్వహణ, నీటి నాణ్యత, సేవల స్థిరత్వంపై మరింత దృష్టి పెట్టడం జరుగుతోంది. ఒక గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అందుబాటులోకి వస్తే మహిళలు, పిల్లలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, గ్రామీణ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందువల్ల తాగునీటి మౌలిక వసతులు కూడా రాష్ట అభివృద్దిలో కీలకమైన భాగమే. జల్జీవన్ మిషన్పై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
2: ఇప్పటిదాకా జల్జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం అంతవరకు పరిమితమైంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల కనీసం రోజుకి 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్జీవన్.

0: ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష. ఈ వర్క్ షాప్ ని ఎందుకు అమృత ధారాన్ని పెట్టాము, జలజీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటిని వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. ఐటీ సిస్టమ్స్ ద్వారా ఎలా దీన్ని మనం ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెస్సల్, ఏవైతే నీటి సరఫరాల ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్ గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది అమృత ధార సంబంధించింది. 95.44 ట్యాప్ కనెక్షన్స్ కి 38 సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ తీసుకోమని ప్రతిపాదన ఉంది. 22 లక్షల కుటుంబాలకు గాను 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. జలజీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్ నే ఉపయోగించడం జరిగింది, కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు. ఈ జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేనిది. వర్క్ షాప్ ఎందుకు పెట్టామంటే ప్రతి 26 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా జిల్లాకి వెళ్లి కనుక్కోవాలని, దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్ షాప్. అన్నింటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి జేజేఎం ని మనం ఆంధ్రప్రదేశ్ కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
1: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల చర్చలో పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానముంది. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ అభివృద్దితో అనుసంధానమైన ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది. పోలవరం పూర్తయితే సాగునీటి విస్తరణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, తాగునీటి లభ్యత వంటి అంశాల్లో రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించే అవకాశముంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఈ సంవత్సరం 48% వర్షాభావం, కృష్ణా డెల్టాని కాపాడుకోవాలి, పట్టి సీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను. ఇప్పటి వరకు 450 TMC నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి, అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి, 2 పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నావరం కలపాలని, అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి, 3 మీటర్లు 8 మీటర్లు ఉండాలి. ఆ నీళ్లే మనం వాడుకోవాలి. కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మంచి నీళ్లు వచ్చాయి, రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. 48% GSDP కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
1: అందువల్ల అమరావతి నగర మౌలిక వసతులు ఒకవైపు, పోర్టులు, రహదారులు మరోవైపు, పోలవరం వంటి జలవనరుల ప్రాజెక్టులు ఇంకోవైపు, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విస్తృత మౌలిక వసతుల వ్యవస్థలో భాగాలుగా చూడాల్సి ఉంటుంది. మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టడం వల్ల ప్రత్యక్షంగా రహదారులు, భవనాలు, పోర్టులు నిర్మితమవుతాయి. అయితే దాని ప్రభావం అంతటితో ఆగిపోదు. కొత్త రహదారి ఏర్పడితే దాని వెంట వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పోర్టు అభివృద్ది చెందితే లాజిస్టిక్స్, గిడ్డంగులు, రవాణా రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. పారిశ్రామిక కారిడార్ వస్తే తయారీ రంగంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మౌలిక వసతుల పెట్టుబడులు పరిశ్రమలు, ఉపాధి, ఆదాయం, ఆర్థిక వృద్ది అనే శ్రేణిని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మౌలిక వసతుల అభివృద్దిలో అత్యంత ముఖ్యమైన అంశం అనుసంధానం. అమరావతి నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి పోర్టులకు అనుసంధానం, గ్రామాల నుంచి మార్కెట్లకు రహదారి అనుసంధానం, పోర్టుల నుంచి రైల్వే మార్గాలకు అనుసంధానం, ఇవన్నీ సమగ్రంగా అభివృద్ది చెందితేనే మౌలిక వసతుల పెట్టుబడులకు పూర్తి ఫలితం లభిస్తుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం, జాతీయ పథకాలు, మౌలిక వసతుల కార్యక్రమాలను సమర్థంగా వినియోగించడం ద్వారా ఈ అనుసంధాన వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చు. అమరావతికి ప్రత్యేక ఆర్థిక సహాయం, పోర్టుల అభివృద్దికి సాగరమాల వంటి కార్యక్రమాలు, జాతీయ, గ్రామీణ రహదారులకు కేంద్ర పథకాలు, పారిశ్రామిక కారిడార్లకు మద్దతు, గ్రామీణ ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్దికి ఒక విస్తృత దిశ కనిపిస్తోంది. తీర ప్రాంతం, రాజధాని, పారిశ్రామిక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, జలవనరులు అన్నింటినీ, రహదారి

రైల్వే, పోర్ట్, లాజిస్టిక్స్ నెట్వర్క్తో అనుసంధానించగలిగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోని ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగే అవకాశాలు మరింత బలపడతాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు, పథకాలను సకాలంలో వినియోగించడం, ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, నిర్మించిన మౌలిక వసతులు ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు, యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేలా చూడటం, ఇదే ఇప్పుడు రాష్ట్రం ముందున్న ప్రధాన కర్తవ్యం. మౌలిక వసతులు నిర్మించడం అభివృద్దికి పునాది అయితే వాటిని పరస్పరం అనుసంధానించడం ఆ అభివృద్దికి వేగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రయాణంలో కేంద్ర రాష్ట సమన్వయం ఈ వేగానికి మరింత బలాన్ని అందించగలదు. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ జి రాంబాబు, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
6: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
7: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేశావు.

0: ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారు.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే రాబోయే చందమౌళి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడగా వేటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:31 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనవనం హరివిల్లవ్.

ఇంకా నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక కోడిగుడ్డు ఉడకడానికి 10 నిమిషాలు పడుతుంది, అదే పాత్రలో 7 గుడ్లు ఒకేసారి ఉడకబెడితే ఎన్ని నిమిషాలు పడుతుంది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సి విజయ, రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా మేడం అంటూ పంపించారు. బాగున్నానండి, అలాగే ఆన్సర్ చెప్పండి ఇంకా బాగుండేది. విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ వినయ చవితి శుభాకాంక్షలు అంటూ పంపించారు. హలో హలో గుడ్ మార్నింగ్ నవని గారు, ఎలా ఉన్నారు అంటూ. విజయలక్ష్మి గారు పెడకొండూరు నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగనందన్ కాలనీ అప్పల్ రాజు గారు, హాయ్ సౌజన్య గారు ఎలా ఉన్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మోనిషా అండ్ చల్లపందిరం నుంచి మాధురి అండ్ మోనిషా తమిళనాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాజు గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు 7 మినిట్స్ అంటూ. సుమని పెడన్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఫ్రమ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివ లిఖిత శరణ్య ఫ్రమ్ దర్శి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్ని మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అశోక్ నగర్ నుంచి, విజయవాడ నుంచి ఉషా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంబిక భవానీపురం నుంచి, హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు, అన్ని గుడ్లు ఉడకడానికి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హర్విల్లు ప్రోగ్రామ్ కి స్వాగతం అంటూ పొన్నూరు మండలం నుంచి చిందలపూడి నుండి బి ఆదాం అండ్ మల్లేశ్వర్ గారు మెసేజ్ చేశారు అండ్ శ్రీను గారు కూడా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వేటపల్లెం రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, బాగున్నారా అండి పంపించారు. చాలా రోజుల తర్వాత కాదండి, బాగానే వచ్చాను. ఇంకా ముసాపేట మహబూబ్ నగర్ ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 30 మినిట్స్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్. డి గురుస్వామి నాయుడు రొంబిచర్ల నుంచి, దొడ్డదేవరపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు 12 నిమిషాలు అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఎనయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ రివీల్ చేసేయాలి కదా, ఆన్సర్ ఏంటి అంటే అదే 10 నిమిషాలు, ఏ పాత్ర అయినా ఏ గుడ్లైనా అదే టైం పడుతుంది కదా, సో అదే ఆన్సర్ అనమాట. 10 మినిట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడిగిస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఓ ప్లాస్టిక్ బకెట్ నిండా నీళ్లున్నాయి, ఆ నీటిని తగ్గించడానికి వెలుగుతున్న అగరబత్తిని రంధ్రం చేయడానికి నీళ్లలో వేశారు, అయితే నీళ్లు తగ్గుతాయా పెరుగుతాయా అలానే ఉంటాయా? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866248144 కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, పవిత్ర బంధము నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడగా, ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం హరివిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ప్లాస్టిక్ బకెట్ నిండా నీళ్లున్నాయి, ఆ నీటిని తగ్గించడానికి వెలుగుతున్న అగరబత్తిని రంధ్రం చేయడానికి నీళ్ళలో వేశారు. అయితే నీళ్లు తగ్గుతాయా పెరుగుతాయా, అలానే ఉంటాయా అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు, 10 నిమిషాలు అంటూ ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. సైద గారు నర్సరావుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, పుడిపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సెకండ్ క్వశ్చన్కి. చిన్ని మచిలీపట్నం నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు ఏలూరు నుంచి ఏమవుతుందని అడగల, పెరుగుతాయా తగ్గుతాయా అలానే ఉంటాయని అడిగాను. బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్ రాజేష్ గారు, రాజు గారు. ఇంకా పొన్నూరు మండలం చంద్రపూడి బి ఆదాం మల్లేశ్వరి ఆదిశేషు చెనకేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ రోజా 10 నిమిషాలు అంటూ ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. ఇంకా సుమని పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మలయాళ సంగీత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నేను సుకన్య ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ని గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. విజయలక్ష్మి పడకొండరు ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్ ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, జయశ్రీ సీత అలానే ఉంటాయి అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పేరైతే లేదు, మరి పేరైతే పంపించలేదు. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా, షో బాగుంది అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే నీళ్లు అలానే ఉంటాయి. ఎందుకు అంటే మీరు చెప్పినట్టుగానే చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఎందుకంటే అగరబత్తి నీళ్ళలో వేయగానే ఆరిపోతుంది కాబట్టి ఆ నీళ్లు అలానే ఉంటాయి అనమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 15 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హరివిల్కైతే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షోకి కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్

తీరంలో నిర్వహిస్తున్న సాగరతీర మహాగణపతి ఉత్సవానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు సాయంకాలం హాజరుకానున్నారు. మంగినపూడి సాగరతీరంలో ప్రతిష్ఠించిన 63 అడుగుల విజయ గణపతిని దర్శించి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్టంలో మొత్తం 163 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి 27 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈ రోజు సాయంకాలం ధ్వజారోహణాన్ని నిర్వహించనుంది. ఈ రోజు రాత్రి పెదశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లందరికీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని మంత్రి వెల్లడించారు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు కోస్తా జిల్లాలు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో రాష్టంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగీ, స్క్రబ్ టైఫస్, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాలు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ చందన. మరి చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మధ్యాహ్నం పూట మీ అందరినీ పలకరించేందుకు వచ్చి. మరి 11:10 దాటి ఎగ్జాక్ట్లీ 11 మినిట్స్ కూడా అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. మరి ఏం కబుర్లు చెప్పుకుందాం, చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు ముందుగా అయితే ఒక ఆదర్శ కుటుంబం గురించి మాట్లాడుకుందాం. అర్థమైందిగా ఏ అప్డేట్ ఇవ్వబోతున్నానో. మరి ఈ అప్డేట్ గురించి మాట్లాడబోయే ముందు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది మరి హీరో అండ్ డైరెక్టర్ కాంబోలో. మరి ఆ కాంబో ఏంటో వినేద్దాం ఒక మంచి సాంగ్ తర్వాత. ఇప్పుడైతే మీకోసం నువ్వు నాకు నచ్చావు నుంచి శంకర్ మహాదేవన్ గారు పాడగా మంచి పాట వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్లీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూశారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ల దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్లే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

శంకర్ మహాదేవన్ గారు పాడగా మంచి పాట వినేశారు కదా, మరి AK-47 లాంటి ఒక మూవీ అప్డేట్ రెడీగా ఉంది. అదే మన ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనమాట. పేరు వెరైటీగా ఉంది కదా, మరి సినిమా కూడా అలాగే ఉండబోతుంది. ఎందుకో తెలుసా, అక్కడ ఉన్నది ఎవరు, మన వెంకీ మామ. మరి అది సంగతి. మరి వెంకటేష్ గారు శ్రీనిధి శెట్టి జంటగా నటించబోతున్న సినిమా అనమాట. మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాతో మళ్లీ అలా అలా అలా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో మరి ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి సాంగ్ వినేశాం కదా, వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబోలో మరి ఈ కాంబో మళ్లీ వస్తే ఎంత బాగుంటుందో, బాగుంటుందని అనుకోవాలి మనం. సో మరి ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే, ఇదొక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబ హాస్య కథగా ప్రారంభమవుతుంది, అండ్ సడన్ గా ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా మలుపు తిరుగుతుందిట. మరి అలా థియేటర్స్ లో మనల్ని అలరించబోతున్న మరొక కొత్త చిత్రమే ఇది. సో ఇది ఆదర్శ కుటుంబం. మరి ఈ ఆదర్శ కుటుంబానికి సంబంధించి సంగీతం ఎవరు అందిస్తున్నారు అని అంటే SS తమన్ గారు అనమాట. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా, మన గాంధీ జయంతి రోజున, అది అక్టోబర్ 2 అనమాట. సో అది విషయం. మరి ఇంకా తెలుసుకుందాం ఇంకొన్ని కబుర్లు అయితే ఈ లోపు. మంచి పాట అయితే రెడీగా ఉంది, వింటూ ఆనందించండి సినిమా కబుర్లలో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్ గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏమైనా పిచ్చి పొందు చేయాలని చూశావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.

మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటో అర్థమైందా రాజా? మరి సాంగ్ అయితే వినేశారు జైలర్ సినిమా నుంచి. మన హీరో రజనీకాంత్ గారు ఒక మంచి రోల్ నటించిన ఒక మంచి సినిమా అనమాట జైలర్. అయితే మరి 2023లో రిలీజ్ అయింది, ఇది ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది అనమాట అప్పట్లో. మరి ఆ తర్వాత ఈ మూవీ సీక్వెల్ గా రాబోతున్నదే జైలర్ 2 అనమాట. ఒక యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే అక్టోబర్ 15 అనమాట. మరి నెల్సన్ దిలీప్ కుమార్ గారు డైరెక్షన్ అందిస్తున్న ఈ సినిమాకి మన అందరి వన్ ఆఫ్ ద ఫేవరెట్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు అనమాట. అది సంగతి. మరి అక్టోబర్ 15 వరకు వెయిట్ చేయాలి మన జైలర్ లో తలైవాన్ని చూడాలంటే. మరి అది విషయం. ఇంకా ఉన్నాయి అప్డేట్స్, మాట్లాడుకుందాం తెలుసుకుందాం. ఈ లోప ఇంకొక మంచి పాట అయితే వినేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం లో సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

డియర్ కామ్రేడ్స్, మరి డియర్ కామ్రేడ్ నుంచి సాంగ్ ఉన్నాయి కదా, మనమైతే ఉన్నాం సినిమా కవర్లలో. మరి ఈ డియర్ కామ్రేడ్ నుంచి మనందరికీ అలా అలా మనందరినీ అలరించిన అందమైన రియల్ కమ్ రియల్ జంటకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రెడీగా ఉంది. సో అప్పటిదాకా రియల్ జంటగా ఉండి ఈ మధ్యనే రియల్ జంట అయిపోయిన మన విజయ్ దేవరకొండ రష్మికాల సినిమా రణబాలి అనమాట. 1850s నాటి రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో మనకి జరిగిన ఒక వారియర్ లాంటి కథ అనమాట ఈ సినిమా అయితే. మరి ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అయితే విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ఎవరు అని అంటే రాహుల్ సక్రియాల్. సో మరి సక్రీత్యం, సో ఆయన పేరు అదనమాట సంక్రీత్యం. సో మరి ఈ రాహుల్ గారితో పాటు మనకి మ్యూజిక్ అందించేది ఎవరు అని అంటే అజయ్ అతుల్ గారు అనమాట. మరి అక్టోబర్ 16 ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ రియల్ జంట మరి సూపర్ డూపర్ హిట్ అందేసుకోవాలని మనందరం కోరుకుందాం. అండ్ మరొక మంచి పాట అయితే తినిద్దాం వీళ్ళు రియల్ జంటగా తొలిసారి జంటగా నటించిన సినిమా గీతా గోవిందం నుంచి. మరి ఆ పాట వచ్చేస్తోంది చిన్మయి శ్రీపాద వాయిస్ లో, వింటూ ఆనందించండి.

0: శక్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు గీతా గోవిందం నుంచి. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. మరి నెక్స్ట్ ఏ అప్డేట్ చెప్పబోతున్నాను అని అంటే, స్టాలిన్ మూవీ తర్వాత మరొక్కసారి మనందరికీ జోడీగా కనిపించబోతున్నారు మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ త్రిషతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు అన్నమాట. మరి వీళ్ళిద్దరూ కలిసి రాబోతున్న నటించబోతున్న కొత్త చిత్రమే విశ్వంభర. మరి ఈ చిత్రం పేరు చాలా చక్కగా ఉంది. మరి ఈ సినిమా కూడా అంతే అందంగా ఉండబోతుందని మనమైతే కోరుకుందాం. మరి ఈ సినిమా విషయానికి వస్తే మల్లిది వశిష్ఠ గారు అయితే డైరెక్షన్ అందిస్తున్నారు. అండ్ మనందరి ఫేవరెట్ ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. మరి ఒక సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ గా అయితే రాబోతుందన్నమాట ఈ విశ్వంభర. మరి ఇప్పటికే మనకి రమ రామ రామ అంటూ మంచి పాట రిలీజ్ అయిపోయింది కదా. మరి ఇంకా ఇంకా మంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. మరి అక్టోబర్ 15 అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందన్నమాట. ఈ 2026 అక్టోబర్ 15. మరి ఇంకా ఈ రాముడి గురించి మాట్లాడుకుందాం, చిరు గారి గురించి కూడా మాట్లాడుకుందాం. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అంటే చిరు గారి రాముడి పాట వినేద్దామా? మరి ఇప్పుడు మీకోసం అయితే అల్లుడా మజాకా నుంచి ఎస్పీ బాలుగారు పాడిన పాట వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్.

అది సంగతి. మరి రాముడి పాట అంటే ఈ మాత్రం ఉండకపోతే ఎట్లా? మరి ఇప్పుడైతే మీకోసం ఎక్కడికి పోతావు చిన్నవాడ నుంచి సాంగ్ అయితే వినిపిస్తాను, బట్ అంతకన్నా ముందు ఒక అప్డేట్ అయితే రెడీగా ఉంది. అదేంటి అని అంటే, మరి మనకి ఈ సినిమాలో కనిపించే మన హీరో నిఖిల్ గారి అప్డేట్ అనమాట. మరి స్వయంభూ అనే సినిమాతో ఒక కొత్త హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా ఒక కొత్త సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటో తెలుసా? ఈ సినిమా కేవలం 175

డేస్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని ఒక కొత్త ఇది తీసుకున్నారనమాట, ఒక నిర్ణయం అయితే. అండ్ ఇందులో పూర్తిగా మనకి ఎలా కనబడుతుందంటే ఒక 2500 విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ షూట్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇదొక దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు కాకుండా ఒకప్పటి హిస్టారికల్ పీరియడ్ ఎలా ఉండేది, మనకి రాజుల కాలం నాటి పీరియడ్ అంతా ఎలా ఉండేది అని ఒక కొత్త హిస్టారికల్ వరల్డ్ ని క్రియేట్ చేశారట ఈ విఎఫ్ఎక్స్ తో. మరి అది సంగతి. మరి ఈ సినిమాలో అయితే మనకి నిఖిల్ అలాగే సంయుక్త మీనన్, నభా నటేష్ అందరూ కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా వచ్చేసి భరత్ కృష్ణమాచారి గారి డైరెక్షన్ లో, అలాగే రవి బస్రూర్ గారి సంగీతంతో మనకి అక్టోబర్ 29న థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి వెయిట్ చేద్దాం అప్పటి వరకు. అయితే మరి ఈలోపు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికి పోతా చిన్నవాడ నుంచి, మరి వచ్చేస్తున్నాడు 100 స్పీడ్ లో ఆ సాంగ్ తో. మరి వింటూ ఉండండి మన సినిమా కపిలలో.

ఎస్, మరి 100 స్పీడ్ లో సాంగ్ అయితే వినేశారు కదా మన ఎక్కడికి పోతావు చిన్నవాడ నుంచి. అండ్ చివరిగా మనం అయితే ఒక విషయాన్ని మాట్లాడేసుకుందాం. మరి ఈ రోజు ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే అనమాట. అండ్ ఈవిడ గురించి మాట్లాడాలి అంటే అటు 1980s వాళ్ళకి, 1990s వాళ్ళకి, అండ్ ఇప్పటి నేటి తరం జెన్జీకి అందరికీ కూడా ఇష్టమైన నటి అనే చెప్పుకోవాలి. మరింతకీ ఎవరో చెప్పున అచ్చ తెలుగు ఆడపిల్లల్లా కనిపించే అందమైన అమ్మాయి పాత్రలో నటించాలన్నా అదే అమ్మాయిలందరూ కలిసి పూజించే ఒక అమ్మోయి పాత్రని మనం నటించాలి అన్నా ఆవిడ తర్వాత ఎవరైనా అని నిరూపించేశారు ఒక మంచి అందమైన నటి, మనందరి ఫేవరెట్ రమ్య కృష్ణ గారు అనమాట. మరి రమ్య అనేది ఆవిడ పేరు అండ్ కృష్ణ అనేది వాళ్ళ హస్బెండ్ పేరు. సో రమ్య కృష్ణ గారు మారిపోయారు. మరి ఇంకా ఈవిడ గురించి మాట్లాడాలి అని అంటే నరసింహలో నీలాంబరి అయినా, మన బాహుబలిలో రాజమాత శివగామి అయినా, మరి ఆవిడ తర్వాత ఎవరైనా ఇటు తెలుగు, అటు తమిళ్, అటు కన్నడ, అటు మలయాళం, హిందీ, ఇలా అనేక భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అలరి చేశారు. మరి ఇన్ని సినిమాల్లోంచి ది బెస్ట్ సాంగ్ మీకు వినిపిస్తున్నాను నరసింహ సినిమా నుంచి నీలాంబరిగా. మరి ఎంత బాగా నటించారో కదా. మరి ఆ పాటతో మన సినిమా కబుర్లో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. వింటూ ఆనందించండి, స్టే ట్యూన్డ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో ప్రతిష్ఠించిన 63 అడుగుల మహాగణపతి ఉత్సవానికి రాష్ట గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు సాయంకాలం హాజరుకానున్నారు. రాష్టంలో మొత్తం 163 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఏపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు తిరుపతి తిరుమలలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లందరికీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత ఇంజనీర్ భారత

రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో రాష్టంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మలేరియా, డెంగీ, స్క్రబ్ టైఫస్, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియటం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం రూపొందాలని ఆయన ఆకాంక్షించారు. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు కోస్తా జిల్లాలు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈ రోజు సాయంకాలం ధ్వజారోహణాన్ని నిర్వహించనుంది. ఈ రోజు రాత్రి పెద్దశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:04 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేశాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి మీకు తెలుసా ఈ రోజు అసలు ఎక్కడికి వెళ్ళబోతున్నాము? ఒక్క రోడ్డు కాదు, అంటే ఒక్క దేశం కాదు, ఒక్క ప్రాంతం కాదు, ఏకంగా రెండు ఖండాల్ని మనం అలా కంబైన్ చేయబోతున్నాం మన ప్రయాణంతో.

ఎస్, మంచి సాంగ్ అలా వినేశారు సవ్యసాచి నుంచి. అండ్ మనం అయితే మీకు తెలుసాలా ఉన్నాం, మరి చెప్పా కదా సాధారణంగా ఏదైనా చోటుకు వెళ్లాలంటే ఏదైనా ఒక రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటాం, కానీ ఆ మార్గమే అందంగా ప్రత్యేకంగా మారితే ఎంత బాగుంటుందో కదా. మరి ఇప్పుడు మనం వెళ్లబోయే ఈ రోడ్డు మార్గం ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లాలంటేనే కారులో వెళ్తుంటే మనకి ఏదో పెద్ద రూట్లో వెళ్తున్నాం, చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం వెళ్లబోయే ఈ రోడ్డు మార్గం ప్రత్యేకత ఏంటంటే, ఈ రోడ్డు మార్గం ఏకంగా రెండు ఖండాలని అంటే రెండు కాంటినెంట్స్ ని కలిపేస్తుంది అనమాట. అలా రెండు ఖండాలని దాటుతూ వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది ఈ రోడ్డు మార్గం అయితే. మరింతకీ ఏంటో ఆ మార్గం, దాని పేరు ఏంటి అని అంటే పాన్ అమెరికన్ హై.

హైవే అన్నమాట. సో ఈ హైవే పొడవు ఎంతో తెలుసా? 48,000 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. మరి అంతే, ప్రపంచం మొత్తం మీద చూస్తే అత్యంత పొడవైన రోడ్డు మార్గాల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. మరి ఇప్పుడు మనం అదే రోడ్డు మార్గంలో ప్రయాణించిపోతున్నాం. మరి ఎంత బాగుందో ఆలోచించండి, మనకి ఇంత పెద్ద డిస్టెన్స్ జర్నీని మనం కవర్ చేయాలంటే ఈ 1 అవర్ మనకు సరిపోతుందా? సరిపోదు. కానీ టైం ట్రావెల్ చేయాలి అని అంటే మనం ఎలా అయినా చేసేయచ్చు. సో అదే మన వీధి జర్నీ అన్నమాట. మరి అలా ఈరోజు మనం పాన్ అమెరికన్ హైవే లో ప్రయాణించబోతున్నాం. మరి అది విషయం. మరి ఈ హైవే మీద ప్రయాణించాలి అని అంటే ఇంకా చాలా చాలా ముందుకెళ్ళాలి, కాబట్టి ఈ దారి మధ్యలో మనం ఒక పాట కూడా వినేద్దాం. ప్రతి మీకోసం ఆడవాళ్లు మీకు జోహార్ల నుంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా.
3: పంట బాగానే పండింది గానీ రేట్లు పడిపోయినాయిగా, ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
2: ఓ అదే నీ సమస్య.

0: దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
1: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

ఎస్, మంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు మీకు తెలుసాలో. మరి మనం అయితే తెలుసుకుంటూ ఉన్నాం పాన్ అమెరికన్ హైవే గురించి. మరి ఈ పాన్ అమెరికన్ హైవే ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడైతే. సో నార్త్ అమెరికాలోని అలస్కా ప్రాంతంలో మొదలై సౌత్ అమెరికాలోని అర్జెంటీనా వరకు విస్తరించిందనమాట ఈ పాన్ అమెరికన్ హైవే అనే రోడ్డు మార్గం. మరి ఈ మార్గం అమెరికా ఖండాల్లోని, అంటే అటు నార్త్ అమెరికా ఇటు సౌత్ అమెరికా, ఈ రెండు ఖండాల్లోని మనకి అనేక దేశాలని మలుపు, అంటే కలుపుతూ తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ మార్గంలో మనకి కెనడా, అమెరికా, చైనా, సారీ మెక్సికో, వీటితో పాటు పెరు, చిలి వంటి దేశాలు కూడా మనకి దారి మధ్యలో అలా కనబడుతూ ఉంటాయన్నమాట. ఇలా మొత్తం మనకి 14 దేశాలు ఒకేసారి కలిసి ఈ రోడ్డు మార్గంలో మనకు ఒక లైన్ లాగా, ఒక వే లాగా ఏర్పాటవుతాయన్నమాట. అయితే మనకి ఇది ఒకే రోడ్డు లాగా నిర్మించబడిన ఒక రోడ్డు అయితే కాదు. ఎందుకనంటే సో మామూలుగా జంక్షన్స్ కనుక గమనిస్తే ఒక మూడు రోడ్లు కలయిక లాగా అనిపిస్తుంది కదా, అలాంటి ఒక పెద్ద జంక్షన్ అనుకోండి అంతే. సో ఈ పాన్ అమెరికన్ హైవే విషయానికి వస్తే, నేను ఇందాక అన్నట్లు ఇది ఒక్క రోడ్డుతో ఒకే రోడ్డు లాగా నిర్మించబడిన రోడ్డు మార్గం అయితే కాదు. వివిధ దేశాల జాతీయ రహదారులకి కలిపి ఒక ప్రధాన రహదారి లాగా, ఒక మెయిన్ హైవే లాంటి దాన్ని ఈ రోడ్డు మార్గంగా వాళ్ళు పేరు పెట్టి ఈ రోడ్డుని ఉపయోగిస్తున్నారనమాట. సో అందుకే ఈ రోడ్లన్నిటి యొక్క నెట్వర్క్స్ ని కలిపి పాన్ అమెరికన్ హైవేగా నిర్మించారు. సో అప్పటి నుంచి మనం దీన్ని పాన్ అమెరికన్ హైవేగా పరిగణిస్తూ ఉన్నాం. మరి ఈ రోడ్డు మార్గంలో ఇంకా మనం ఏమేం చూడొచ్చు, ఏం చేయొచ్చు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం మంచి పాట వస్తుంది. మరి ఈ పాట తర్వాత మనకి న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం.

0: ఎస్పీ ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్కు పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
5: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Shri Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Sriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
4: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత

0: ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
1: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global, our responsibilities have grown, and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts, and even terminology to the way it approaches the world. I see WA as an important place in this endeavor.
0: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
2: మహాన్ ఇంజనీర్స్ కి హమారి విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके हैं. मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदरपूर्वक नमन करता हूं.
0: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగైన నూహ్కాయ్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూహ్కాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్టపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుకగా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణసంఘాల్లో కాలక్రమేణ స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ది చెందాయని తెలిపారు. డీఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డీఆర్డీఓ ఇండస్ట్రీ సెనర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుంచి నీటిలో కదిలే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డీఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్

కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. ఓల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 సెప్టెంబర్ 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 ఏప్రిల్ 1న ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 సెప్టెంబర్ 23న ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100% జనాభాకు ఇది శాటిలైట్, డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. 2047 వికసిత్ భారత్ సాధనలో ఐసీడబ్ల్యూఏ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. డీఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

పేరు పాన్ అమెరికన్ హైవే అని చెప్పి చెప్పా కదా, అటు నార్త్ అమెరికాలోని అలస్కాలో మొదలై ఇటు సౌత్ అమెరికాలోని అర్జెంటీనా దగ్గర వరకు విస్తరించి ఉంది అని చెప్పా. మొత్తం 48,000 కిలోమీటర్ల పొడవు గల ఒక అందమైన అతి పొడవైన రోడ్డు మార్గం అనే చెప్పుకోవాలి. మరి ఈ హైవేలో మనం ప్రయాణించాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడి నుంచి మన పక్క ఊరికి వెళ్ళాలంటే ఒక 100 లేదా ఒక 50 లేదా ఒక 30 ఇలా కిలోమీటర్ల లెక్కను కొలుచుకుంటూ వెళ్తాం. సో అలా కొలుచుకొని 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక ఎస్టిమేషన్ ఒక అరగంటో గంటో ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా. అలా మనం గనక ఈ 48,000 కిలోమీటర్ల హైవేని మనం ప్రయాణించాలి అని అంటే ఎలా కొలత వేసుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి అనుకోండి, ఒక రోజుకి 500 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించిన దాదాపు 2 నెలల టైం పడుతుందంట మొత్తం ఈ హైవేని మనం కవర్ చేయాలి అంటే, స్టార్టింగ్ టు ఎండింగ్. 500 కిలోమీటర్లు ఒక రోజుకు ప్రయాణించినా సరే 2 నెలల పాటు నిరంతర ప్రయాణం చేయాలా? ఓ మై గాడ్ అనిపించిందా? సో మరి ఈ ప్రయాణంలో ఉన్న స్పెషాలిటీ అదనమాట. మరి ఈ రోడ్డు మార్గంలో మనం అందమైన వాతావరణాన్ని, అలాగే సరిహద్దులని, అలాగే రహదారుల పరిస్థితుల్ని, వీటన్నిటినీ గమనించుకుంటూనే ప్రయాణించగలగాలి. అప్పుడే మనం సురక్షితంగా ప్రయాణిస్తాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటో చెప్పనా? 1-2 కిలోమీటర్ల ట్రావెల్ లేకపోతే 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే ఏమనిపిస్తుంది, అబ్బా కొద్దిసేపు పక్క కాపండి అని చెప్పి ఒకసేపు 1-2 నిమిషాలు 3 నిమిషాలు అలా పక్క కాపి మనం వాటర్ లేకపోతే ఏదైనా చిన్న టీ తాగడము ఇలా ఏదో ఒకటి చేయడం, లేదు ఇంకాస్త దూరం ఒక 30-40 కిలోమీటర్లు ప్రయాణించారనుకోండి, తీరిగ్గా ఏ వెహికల్ వేసుకొస్తామో ఆ వెహికల్ ని పక్కన పెట్టేసి కనీసం 10 నిమిషాలన్నా బ్రేక్ తీసుకుంటాం కదా. మరి ఇలా ఏకంగా 48,000 కిలోమీటర్లు ఉన్నప్పుడు మధ్యలో బ్రేకులు పడకుండా ఉంటాయా? అస్సలు పడకుండానే ఉండవు కదా. మరి ఆ టైం కూడా ఇందులో మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి ఇలా సుమారు 2 నెలల ప్రయాణం చేయొచ్చు అనమాట సింపుల్ గా. సంవత్సరం మొత్తంలో ఏదైనా టూర్ వేసుకోవాలి అని అనుకుంటే ఇగో ఇలాంటి ఒక రోడ్డు మార్గాన్ని ఎంచుకోండి చాలు శుభ్రంగా. మరి ఈ రోడ్డు మార్గంలో ఇంకా రోడ్డు తప్పితే ఇంకేం కనబడవచ్చు అందునా అని మీకు డౌట్ రావచ్చు. ప్రకృతి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ రోడ్డు మార్గంలో మనకి అందమైన మంచు పర్వతాలు, పచ్చని వర్షారణ్యాలు, అంటే ప్రత్యేకంగా వర్షాలు ఎక్కువగా కురిసి మనకి అరణ్యంగా ఏర్పడిన వర్షారణ్యాలు అన్నమాట. అదే కాకుండా ఎడారులు, కొండలు, లోయలు ఇవన్నీ కూడా ఎదురవుతాయి. అండ్ వీటితో పాటు ఎన్నో నేషనల్ పార్క్స్, అలాగే ఎన్నో రకాల బ్యూటిఫుల్ జూ పార్క్స్ ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు ఈ రోడ్లో వెళ్ళకపోతే ఎలా చెప్పండి? సరే ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా ప్రయాణిద్దాం ఇదే రోడ్లో ఇంకాసేపు అయితే. మరి ఇప్పుడైతే మంచి పాట వస్తుంది మీకోసం, మనసంతా నువ్వు సినిమా నుంచి. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి.

ప్రశాంతమైన హైవే మీద అలా ప్రయాణిస్తూ ఉన్నాం కదా, మరి ఈ హైవేకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, సాధారణంగా మనం ఏదైనా ఒక రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా రోడ్లన్నీ ఎలా ఉంటాయి, ఎయిదర్ సిమెంట్ రోడ్డు లేదా గరుకు రోడ్డు, మట్టి రోడ్డు, తార్ రోడ్డు, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. మరి ఈ హైవే అంటే అనేక రహదారులు కలిసిన ఒక హైవే అని కూడా చెప్పారు, అవునా? మరి ఈ హైవేకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనకి అనేక దేశాలు, 14 దేశాలు లింక్ అయి ఉంటాయని కూడా మాట్లాడుకున్నాం ఈ హైవేకి. మరి ఈ హైవే మొత్తంలో మనకి పనామా నుంచి కొలంబియాకి వెళ్లే దారి మధ్యలో అయితే ఒక దట్టమైన అడవి వస్తుందన్నమాట. ఇక్కడ మనకి బ్రేక్ పడుతుంది. ఎందుకు అని అంటే, సాధారణంగా హైవే అంటే మనకి స్ట్రైట్ గా మనకి రూట్ మ్యాప్ క్లియర్ గా ఉంటుంది, కానీ ఈ హైవేలో ప్రయాణించేటప్పుడు మటుకు ఈ అడవి మార్గంలో మనం 100 కిలోమీటర్ల పైగా విస్తరించిన మార్గంలో మనం పూర్తి రహదారు ఉండదు కాబట్టి మనం ప్రయాణించాల్సి వస్తుందన్నమాట.

అది సంగతి. మరి ఎలా ప్రయాణించాలనుకుంటున్నారు? కేవలం ఒక రోడ్డు మీద మాత్రమే కాదు, ఈ హైవేలో మనం ప్రయాణించాలి అని అంటే ఒక 100 కిలోమీటర్ల పైగా విస్తరించిన పూర్తి రహదారి ఉండదు. కాబట్టి మనం వాహనం మీద ప్రయాణ మార్గాన్ని ఎంచుకోలేమన్నమాట. ఆ 100 కిలోమీటర్ల వరకు మాత్రం మన సముద్ర మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆ సముద్ర మార్గం కూడా దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ హైవే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంత ఉందన్నమాట ఒక్క రోడ్డులో, కేవలం ఒకే ఒక్క రోడ్డు. మరి ఈ రోడ్డు ఎంత బాగుందో కదా. మరి ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారుల్లో ఇది కూడా ఒకటి, పాన్ ఇండియా, సారీ, పాన్ అమెరికన్ హైవే అనమాట. మరి ఇటువంటి హైవేలు ఇంకా ఉన్నాయి, మరి అవేంటో నేను మీకు షేర్ చేస్తాను. మరి ఈలోపా మంచి పాట అయితే వచ్చేస్తుంది మీకోసం, ఒకే ఒకడు మూవీ నుంచి. మరి

ఈ పాట ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేయగా, ఏఎం రత్నం గారు లిరిక్స్ అందించుగా, జీన్ శ్రీనివాస స్వర్ణలత ఇద్దరు కలిసి పాడారన్నమాట. వింటూ ఆనందించండి, స్టే ట్యూన్.

ఇలానే ఉంటుందన్నమాట రోడ్డు అంతా కూడా. మనం అందమైన రోడ్డు మార్గాన్ని ప్రయాణించేసాం, మరి ఇట్లాంటి అత్యంత పొడవైన రోడ్డు రైలు మార్గాలు చాలానే ఉంటాయి. బట్ ఇలాగా మన పాన్ అమెరికన్ హైవే లాంటి మార్గాలు కూడా ఉన్నాయి, అవేంటో తెలుసుకుందామా? సో అదేంటి అని అంటే, మన ఆస్ట్రేలియాలో ఉందన్నమాట ఒక హైవే, అది హైవే నంబర్ 1 అన్నమాట ఆస్ట్రేలియా మొత్తంలోనే. ఇది 14,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ రష్యాలో మరొకటి ఉంది, ట్రాన్స్ సైబేరియన్ హైవే అని, ఇది ఏకంగా 11,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ మన ఇండియాలో కూడా ఒకటి ఉంది, అటు శ్రీనగర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు కవర్ అవుతూ, NH-44 అన్నమాట. సో ఇది 4,000 కిలోమీటర్ల పొడవు అనేది ఉంటుంది. మరి అత్యంత పొడవైన రోడ్డు మార్గాలు అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ కేవలం ఒక రోడ్డు మార్గంగా కాకుండా దారి మధ్యలో పర్వతాలు, కొండలు, లోయలు, ఇలా అన్నిటిని, ప్రకృతి రమణీయతని మనకి అలా చూపించే ఒక అందమైన రోడ్డు మార్గాలు. మరి అదే సంగతి, మరి ఇది ఇవాళ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ ధీరాలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతూ రాని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రభుత్వ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంకాలం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించాలని కోరారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర అధికారులకు సూచించారు. తిరుపతి జూ పార్కు రోడ్డులోని దేవలోక్ వద్ద భక్తుల వాహన పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో మొత్తం 892 పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షకు నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంకాలం తిరుమలకు

చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలో భక్తులకు జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్ల జారీని ఈ నెల 19వ తేదీ వరకు నిలిపివేశారు. ఈ నెల 21న దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లను 20వ తేదీన జారీ చేస్తారు. భారత్ చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి చైనా సైనిక మోహరింపులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆత్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.

ఎస్ వింటున్నారు వివేక్ భారతి ఎఫ్ఎం 101.3. 1 o'clock 4 minutes 43 seconds అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీర ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ ధీరాలో మనం మన భారతీయురాలైన ఒక ధీర వనిత గురించి మాట్లాడుకోబోతున్నాం. మరింతకి ఆమె ఎవరు తెలుసుకుందామా? మరి ఆవిడెవరో కాదు, రక్మాభాయ్ గారు అనమాట. మరి రక్మాభాయ్ గారి గురించి మాట్లాడాలి అని అంటే మన భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడిన తొలి ధైర్యవంతమైన మహిళలుంటారు చూసారా, తొలితరం వారు. వారిలో ఈవిడ కూడా ఒకడనమాట. సో అది విషయం. మరి ఈవిడ గురించి మాట్లాడాలి అని అంటే 1964లో ముంబైలో జన్మించారు. చిన్న వయసులోనే ఆమెకు దాదాజీ భికాజీ గారిచే వివాహం జరిగింది. మరి అయినప్పటికీ కూడా రక్మాబాయ్ గారు తన చదువును కొనసాగించాలి అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నారనమాట. అలా నిర్ణయించుకొని తన సొంత జీవితాన్ని తానే నిర్మించుకోవాలి, అంటే తన చదువు, తన జీవించాలనుకున్న విధానాన్ని ఇవన్నిటినీ కూడా, తన సొంత జీవితాన్ని అంతా కూడా తానే నిర్మించుకోవాలి అని చెప్పి కోరుకున్నారనమాట. మరి ఆ తర్వాత ఏం జరిగింది తన లైఫ్ లో ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడబోయే ముందు మరి రక్మాభాయ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ తీరాలో అన్నాను కదా, మరి ఆవిడ గురించి మరికొన్ని విషయాలు నేను మీతో షేర్ చేయబోయే ముందు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్, వకీల్ సాబ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి రక్మాభాయ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి చిన్నప్పుడే ఆవిడ తన చదువును కొనసాగించాలి, సొంత జీవితాన్ని నిర్మించుకోవాలి అని కోరుకున్నారు. అయితే అప్పటికే తనకి పెళ్లైపోవడం ఇవన్నీ జరిగాయని చెప్పాను కదా. కానీ తను ఈ చదువు కోసం అని చెప్పి భర్తతో కలిసి జీవిస్తే మనకి చదువులో వెనక పడిపోవచ్చేమో అని ఒక ఆలోచనతో ఆవిడ తన భర్తతో కలిసి జీవించేందుకు నిరాకరించారట. ఎప్పట్లో అప్పట్లో అంటే 18వ శతాబ్దం, అంటే 1860ల్లో, 70లు 80ల్లో అనమాట. మరి అప్పట్లో అంటే ఇది చాలా ఒక సెన్సేషనల్ విషయమే కదా, అంటే ఒక పెద్ద వివాదంగా మారిపోయిందనమాట. అలా మారిపోయి తన భర్త కూడా కోర్టును ఆశ్రయించడం ఇలా జరిగింది. కానీ రక్మాభాయ్ గారు మాత్రం తన ఇష్టానికి వ్యతిరేకంగా వివాహ జీవితం కొనసాగించలేను అని ఒక పోరాటం చేశారనమాట ఆ కాలంలోనే. సో అప్పట్లోనే అంటే ఎలాగా ఇది ఎలా టర్న్ అయింది అని అంటే పాయింట్ అనేది తన లైఫ్ ఒక ఒక అమ్మాయి కానీ ఒక ఎవరైనా సరే ఒక గర్ల్ లేడీ ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ని వాళ్ళు సొంతగా లీడ్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు సొంతగా మూవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇప్పట్లో అంటే ప్రోత్సహించే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ 1860ల్లో 70ల్లో 80ల్లో అంటే కష్టమే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ కాలంలోనే తను ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవటం ఏ విధంగా మారింది అని అంటే స్త్రీల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకి కారణమైంది అనమాట. కానీ ఈ చర్చలన్నీ ఎలా ఉన్నా, ఆ వ్యతిరేకత ఎలా ఉన్నా సరే ఆమె మాత్రం తన పోరాటాన్ని ఎక్కడ ఆపలేదన్నమాట. అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి అని అనుకున్న పోరాటాన్ని, అలా తమ మైండ్ లో ఉన్న ఆలోచనలన్నింటినీ ఆవిడ ఏం చేశారు అని అంటే ది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక దీని ద్వారా ప్రత్యేకించి ఒక పత్రిక ఒక వేదిక ద్వారా తన వ్యాస రూపాల్లో అంటే తను రచించిన వ్యాసాల రూపాల్లో తను ఏమనుకుంటోంది అనే యొక్క విషయాన్ని ఆలోచనల్ని మనకి రచించారనమాట. అంతేకాదు ఇవన్నీ తన రచన రూపంలో వెల్లడించడం వల్ల ఏమైంది అని అంటే బాల్య వివాహాల విషయం కానీ మహిళల సమ్మతి అంటే చాలా మంది ఏదైనా ఇంటి డిసిషన్స్ లేకపోతే ఆఫీస్లో అయినా సరే ఏమైనా డిసిషన్స్ తీసుకున్నప్పుడు ఇలాంటప్పుడు స్త్రీల యొక్క పర్మిషన్ తీసుకోకుండా అంటే వాళ్ళేమిందిలే అని చెప్పి తీసేసి పడేస్తారు కదా. అలా ఈ విషయంలో కానీ అండ్ అలాగే వివాహంలో స్త్రీల హక్కులు అంటే పెళ్లి చేసుకోగానే ఇంకా ఆ అత్తింటి వాళ్ళు చెప్పిందే వినాలి అన్న హక్కులు ఉండే కదా ఒకప్పట్లో, వాళ్ళ మాట మీరకూడదు ఇలాంటివన్నీ. కానీ అవి అన్ని విషయాల్లో వినాలా వినకూడదా అనే డెసిషన్ అమ్మాయి చేతుల్లో ఉంటుంది అని ఇలాంటివి మార్పులు ఇవన్నీ కూడా రావడానికి రీజన్ ఎవరు అని అంటే ఆ తొలితరం ధైర్యశాలులు అనమాట. మరి వారే ఈ ధీరవంతులందరూ, మరి వారిలో ఒకరే మన రక్మాభాయ్ గారు అనమాట. అలాగా ఈ బాల్య వివాహం, మహిళల సమ్మతి, వివాహంలో స్త్రీల హక్కులు వీటన్నిటి మార్పులకి కారణమయ్యాయన్నమాట ఆవిడ రాసిన రచనలన్నీ కూడా. అలా చివరికి ఏమైంది అనంటే రక్మాభాయ్ గారు తన స్వేచ్ఛను తాను పొందారు. చివరికి ఎట్లా అయినా సరే తాను సొంతగా తన జీవితాన్ని నిర్మించుకోవాలి అని అనుకున్న ఆవిడ కల నిజమైందనమాట. అలా తను వైద్య విద్య నేర్చుకునేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు. అలా వైద్య విద్యని పూర్తి చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. అలా ఇండియాకి తిరిగి వచ్చి వైద్య సేవల్ని కూడా అందించారనమాట. మరి అలా అందించిన మన రక్మాభాయ్ గారి ఏమయ్యారు అనంటే మన నేటి స్త్రీలందరికీ కూడా విద్య పట్ల కానీ స్వతంత్ర నిర్ణయం తీసుకునే విషయంలో కానీ గౌరవప్రదమైన జీవితాన్ని మనం నిర్మించుకోవడంలో కానీ మనం ఎంత ముఖ్య పాత్ర వహించాలి అనే యొక్క పాయింట్ని నిరూపించగలిగారనమాట. అలా నిరూపించి నేటి స్త్రీలందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిగా నిలిచారు. మరి అది రక్మాభాయ్ గారి స్టోరీ అయితే మరి ఇలాగా మనం తెలుసుకున్నాం కదా. మరి ఈవిడ సంఘటనలు నేటికి అంటే ఈవిడ లైఫ్లో జరిగిన సంఘటనలు మనకి నేటికి కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడంటే మనకి చాలా ఆప్షన్స్ తక్కువ. మరి ఇప్పుడు ఇప్పటికీ అలానే ఉందా? ఉంది. మరి దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం ఇవాళ ధీరాలో అయితే. ఈలోప మంచి పాట వినేద్దామా? మరి గుడ్ లక్ సకీ నుంచి వచ్చేస్తుంది మంచి పాట, వింటూ స్టే ట్యూన్డ్.

0: పిల్ల.
1: అటు చూడండి రోయ్,
2: ఈ అదృష్టాలను నమ్మను నేనసలే. మీ దృష్టిని మించిన దిష్టే లేదసలే.
3: సమయం 1:20. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట ప్రభుత్వ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్తాలు సమర్పిస్తారు. తర్వాత పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన దేశ

0: దేశానికి అందించిన సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, నిబద్ధతో ఇంజనీర్లు దేశాభివృద్దికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్టంలోని పోలవరం, వెలిగొండ, పోలవరం ఎడమకాలువ, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు అందించడంలో ఇంజనీర్లు మరింత అంకితభావంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తనకు, ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ సందర్బంగా ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కోరుతూ,
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవకు అంకితమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన 17 సెప్టెంబర్ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 11 డిప్యూటీ కలెక్టర్లు, 14 ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 36 డీఎస్సీ సివిల్, 3 డీఎస్పీ కమ్యూనికేషన్స్, 14 డీఈఓలు, 15 డిప్యూటీ రిజిస్టార్లు, 12 మున్సిపల్ కమిషనర్లు సహా మొత్తం 163 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని కూడా పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసుల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లపాటు పెంచగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సంస్కృతి సేవా సమితి ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వికాసం, విద్యావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా వికాసం ద్వారా 30 ఉచిత శిక్షణా కేంద్రాల్లో 843 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యావాహిని కార్యక్రమం ద్వారా 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్దికి వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇంజనీర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15న ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఇంజనీర్గా దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన ఆయన అనేక కీలక నిర్మాణాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇంజనీరింగ్ రంగంలో దేశానికి ఆయన అందించిన సేవలకు గాను 1955లో ప్రభుత్వం ఆయనకు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్

0: మరియు ప్రోటీన్, తాజా వేడిగా వండిన భోజనం, కమ్యూనిటీ యాజమాన్యం మరియు జవాబుదారీతనం, బాల్య వికాసానికి పోషణ మరియు ప్రారంభ ప్రేరణ, ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. 113 మంది గర్భవతులు, 76 మంది బాలింతలు, 445 మంది 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 158 మంది 3 to 6 పిల్లలు లబ్ధి పొందనున్నారు.
1: పోషణ్ అభియాన్ ద్వారా అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామరకు చెందిన లబ్ధిదారులు లక్ష్మి తెలియజేస్తూ,
2: రిలీజ్ అయిన తర్వాత మేడం గారికి వచ్చి చెప్పాను, ఆరోగ్యం గురించి పాలు, గుడ్లు, బియ్యం, పప్పు ఇస్తున్నారు, కిట్ ఇస్తారు, తర్వాత వేడి చేస్తారు. మేడం గారు నీ బిడ్డకి మీకు ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్తా ఉంటారు, టయానికి ఎట్లా తినాలో అట్లా తినాలని చెప్తారు.
1: 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షను నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ పోర్టల్లో cbseitms.nic.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అరే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
5: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 వరకు తీసుకోవచ్చు.
4: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
6: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
7: ఏదో బాగానే ఉన్నానులే.
6: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
7: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
6: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
7: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
6: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
7: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
6: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
7: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
6: ఆఫ్ కోర్స్.
8: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
6: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: పెట్టుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి

జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ లో సాంగ్ అయిపోయి వినేశారు. మరి ఈ సాంగ్ ఏ మూవీది అని అంటే రభస మూవీ నుంచి వినేశారు. మరి మనమైతే రీ ఎంట్రీ చేశాం ధీర ప్రోగ్రామ్ కి. వెల్కమ్ బ్యాక్ మీ అందరికి కూడా. మరి రక్మాభాయ్ గారి గురించి అయితే తెలుసుకున్నారు కదా మన ధీరాలో. మరి రక్మాభాయ్ గారి లైఫ్ లో

ఏం జరిగింది, తను చిన్నప్పటి నుంచే చదువు పైన ఉన్న ఇంట్రెస్ట్ తో తను చక్కగా చదువుకోవాలని, అండ్ రక్మాభాయి గారు తన సొంత జీవితాన్ని తానే నిర్మించుకోవాలి అని చెప్పి కోరుకున్నారు. కానీ అప్పటికే పెళ్ళైపోవడం, ఆ తర్వాత ఆవిడ తన సొంత కాళ్ళ మీద నిలబడేందుకు పోరాటం చేయటం, అండ్ అలా చేసిన ఆ పోరాటంలో విజయం సాధించడం, వైద్య విద్యురాలు నేర్చుకోవటం, అలా వైద్యురాలిగా అవ్వటం, ఇవన్నీ కూడా మనం చూసాం ఆవిడ లైఫ్లో. అయితే మరి ఇటువంటి సంఘటనలు అంటే ఏదన్నా ఒక లైఫ్లో ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకి అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి కదా, మెయిన్లీ స్త్రీలకు ఎక్కువగా వస్తాయి అనుకోండి. సో అప్పుడు పోరాటం అంటే చాలా అరుదు, అంటే ఇట్లా నేను నా సొంత కాళ్ళ మీద నిలబడాలి అని అనుకుని పోరాడే స్త్రీలు చాలా అరుదు అనమాట. కానీ ఈ రోజుల్లో ఉన్న స్త్రీలకి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ కొందరు మటుకు నేటికీ కూడా అంటే ప్రస్తుతానికి కూడా తమ స్వీయ నిర్ణయాలు తాము తీసుకునేందుకు వెనకాడుతున్నారనమాట. అసలు ఎందుకు ఇలా వెనకాడుతున్నారు? అసలు ఇక్కడ మనం 2026 లో ఉన్నాం. ఎప్పుడో 1980s 1980s ఈ జనరేషన్ వేరు, ఇప్పుడున్న 20s జనరేషన్ వేరు కదా. మరి ఇప్పటికీ ఎందుకు అలా ఉన్నారు? మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. మరి ఈలోపు అయితే ఇంకో మంచి పాట వస్తుంది మీకోసం, వింటూ ఆనందించండి ధీరాలు.

ఎస్, మంచి సాంగ్ అయితే చంద్రలేఖ నుంచి వినేశారు కదా, రమ్యకృష్ణ గారు నటించిన సినిమా. మరి ఈ రోజు రమ్యకృష్ణ గారి బర్త్డే అని కూడా మాట్లాడుకున్నాం. మరి ఆవిడ క్యారెక్టర్స్ ని గమనించండి, ఒక సినిమాలో ఏమో చాలా అమాయకురాల్లాగా, ఒక అస్సలు ఏం తెలియని ఒక పల్లెటూరు అమ్మాయిలాగా కనబడతారు కొన్ని క్యారెక్టర్స్ లో. అండ్ ఇంకొక దాంట్లో మోస్ట్ పవర్ఫుల్ గా ఒక విలన్ క్యారెక్టర్ లో కనబడతారు. అండ్ ఇంకొక దాంట్లో ఒక సిచ్యుయేషనల్, ఒక మంచి, ఒక పెద్దలాగా ఇలాంటి క్యారెక్టర్స్ లో కనబడతారు. మరి ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా మనం మన లైఫ్ లో కూడా మనం ఒక పాత్రని పోషిస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా. ఒకళ్ళు ఒక బాధ్యత గల ఉమెన్ గా ఉంటే, కొంతమంది అప్పుడే లైఫ్ లో అడుగు పెడుతున్న యంగ్ లేడీలా ఉంటారు, ఇంకొంతమంది అమాయకంగా చిన్నపిల్లలు కూడా ఉంటారు. సో ఇట్లా ఏ స్టేజ్ లో ఉన్నా సరే లేడీస్ ఎప్పుడూ కూడా తమ ఓన్ డెసిషన్ తీసుకోవడానికి కాస్త వెనకంజ వేస్తూ ఉంటారు. దట్ టు ఇప్పుడున్న జనరేషన్ కూడా అదే చేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచే నువ్వు ఆడపిల్లవి, ఇలానే ఉండాలి, ఇలానే పెరగాలి, నువ్వు ఆడపిల్లవి, ఈ పని చేయకూడదు, నువ్వు ఆడపిల్లవి, ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఆడపిల్లవి, ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకు, ఇలాంటి మాటలు వస్తూ ఉన్నప్పుడు మరి అలాంటి ఇది మాటలు అనేవి తన మైండ్ లో అలా ఫిక్స్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి ఆ చిన్నప్పటి నుంచి విన్న ఆ మాటలే వాళ్ళు పెద్దయ్యాక, అమ్మో నేను ఆడపిల్లని, ఇప్పుడు ఈ పని చేస్తే ఏమవుతుందో ఏం కాదో ఇలా ఆలోచించుకుంటూ చేయాలా వద్దా అనే సందిగ్ధావస్థలో పడిపోతారు. తప్పితే ఒకవేళ తమంతటి తాము ఓన్ డెసిషన్ తీసుకుంటే, అమ్మో నేను ఇప్పుడు ఆడపిల్లని, మళ్ళీ ఇది నా ద్వారా నేను ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత తర్వాత ఏం జరుగుతుందో అనే ఒక భయం కూడా వాళ్ళలో ఏర్పడిపోతుంది అన్నమాట. మరి అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం. అసలు ఇలా ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి గల అంటే తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది, అండ్ ఇంకా మాట్లాడుకునే లోపు ఇంకొక మంచి పాట అయితే వస్తుంది, వింటూ ఆనందించండి.

0: ఎనర్జీలో ఆడినా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజిల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు ఎస్పీ బాలు గారు, చిత్ర గారు పాడగా. ఆహ్వానం సినిమా నుంచి మరి మనం అయితే ధీరాలు తెలుసుకుంటున్నాం కదా, మరి లేడీస్ అలా తమ ఓన్ డెసిషన్స్ ఇప్పటికీ ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి. మరి ఇప్పటికీ ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకున్నా అందులో ఏదన్నా ఒక చిన్న పొరపాటో లేకపోతే ఏదన్నా చిన్న తప్పో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు

బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకుందాం, ఆ బిజినెస్ లో ఒక 6 మంత్స్ తర్వాత, ఒక 3 మంత్స్ తర్వాత ఏదైనా ఒక చిన్న ఫాల్ట్ వచ్చింది, ఏదైనా చిన్న డ్రాబ్యాక్ వచ్చింది, బిజినెస్ కొంచెం డల్ అయింది, లేకపోతే ఇలా ఏదన్నా అనుకుందాం, అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అనే మాటలకి అమ్మో ఇంకా మన వల్ల కాదురా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకు అంటే ఇలా ఏమైనా తప్పులు జరిగితే ఆ పూర్తి తప్పంతా కూడా ఆ స్త్రీలదే, అంటే ఎవరైతే డెసిషన్ తీసుకున్నారో వాళ్ళదే అన్నట్లుగా ఒక నింద పడిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది చాలా చోట్ల అయితే. మరి ఇలా జరుగుతున్న ఈ రీజన్నే వాళ్ళు ఒక మెయిన్ రీజన్ గా తీసుకొని, మనకి ఎందుకులే ఇప్పుడు ఒకవేళ మనం డెసిషన్ తీసుకున్న తీరా అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ మనల్నే అంటారు, ఇవన్నీ మనకెందుకు? వాళ్ళు తీసుకున్న డెసిషన్నే మనం కాంగా ఊరుకొని వాళ్ళ డెసిషనే మన డెసిషన్గా భావించేద్దాం అని చాలా మంది స్త్రీలు తమ నిర్ణయాలకి అలా ఫుల్ స్టాప్ పెట్టేసి ప్లాస్టర్ వేసేస్తున్నారనమాట. సో అలా చేయకుండా మరి కెరీర్ విషయంలో అయినా, పెళ్లి విషయంలో అయినా, ఉద్యోగం విషయంలో అయినా, లేకపోతే బాధ్యతలు చేపట్టే విషయంలో అయినా, లేకపోతే పిల్లల్ని తీసుకునే బాధ్యత ఏదైనా సరే, ఇలా ఏ బాధ్యతలో అయినా, ఇలాంటి విషయంలో అయినా తప్పులు జరిగితే ఒకవేళ వాళ్ళ భయం ఇంకాస్త పెరిగి వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి మెయిన్ విషయాలన్నింటిలో కూడా స్త్రీలు ఇప్పటికీ నిర్ణయాలు తీసుకోవట్లేదు. మరి ఏం చెయ్యాలి, వాట్ వీ హ్యావ్ టు డూ, మాట్లాడుకుందాం. సో లేడీస్, మరి నేను చెప్పదలుచుకుంది అండ్ అలాగే నిపుణులు చెప్తున్నది ఏంటి అంటే, సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోవాలి అని నిర్ణయించుకోవడం అసలు తప్పే కాదు. అంటే మన లైఫ్ మీద మనకంటూ ఒక నిర్ణయం ఉండాలి అనుకోవడంలో తప్పే లేదు, కానీ అది ప్రతి విషయంలో కాదు. ఒంటరిగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు మన నిర్ణయాలు మనకే తిప్పికొట్టచ్చు కదా. మరి అలాంటప్పుడు కొన్ని విషయాలు, అంటే మన లైఫ్ లో మనకంటూ కొన్ని విషయాలు ఉంటాయి, అలాంటి విషయాలు ఫ్యామిలీతో కానీ, ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎప్పుడో పొందే ఉంటారు కదా, మరి అటువంటి అభిప్రాయాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం అప్పుడు ఒక నిర్ణయానికి రావాలన్నమాట. అలా అని వాళ్ళ అభిప్రాయాల్ని మెయిన్ గా తీసుకొని దాని మీదే డిపెండ్ అయిపోయి మనం తీసుకోవాలనుకున్న డెసిషన్స్ ని మార్చేసుకోకూడదు. సో మనం ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి అన్నా మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది అండ్ ఆ క్లారిటీలో ఏమన్నా మనకి చిన్న చిన్న డౌట్లు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఫ్యామిలీ లేదా పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకుని, లేదా మనకి ఆఫీస్ విషయంలో అయితే మన సీనియర్స్ ఆర్ ఎల్స్ మన హై అఫీషియల్స్ తో డిస్కస్ చేసుకొని మనం ముందుకు అడుగు వేయాలన్నమాట. మరి అలా వేస్తే ప్రతి ఒక్కరు కూడా రక్మా భాయ్ గారి లాగా విజయం సాధించవచ్చు. మరి అది సంగతి, ఇది వాటి మన ధీర ప్రోగ్రామ్.

మరి ఇవాళ మన ధీర ప్రోగ్రామ్ కి చివరిగా ఒక మంచి పాటతో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. మై డియర్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, మీకోసం మిస్ ఇండియా నుంచి వస్తుంది ఒక మంచి సాంగ్. వింటూ స్టే ట్యూన్.

0: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

క్లాక్ 31 మినిట్స్ దాటి 32 మినిట్స్ కూడా ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం సందడే సందడి. సో వెల్కమ్ టు సందడే సందడి మీ అందరికీ కూడా. మరి ఇప్పటి నుంచి 4 o'clock వరకు నాతో కలిసి సందడి చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0866248814. ఇది వాట్సాప్ నంబర్. 0866248814. ఇక మొదలెడదామా. మరి ఇవాళ మన సందడి సందడిలో నేను క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను. అండ్ నాకైతే ఆల్రెడీ వెల్కమ్ చెప్తూ కొంతమంది మెసేజెస్ చేశారు. మన లిజనర్స్ అయితే చూద్దాం ఎవరెవరు ఏ మెసేజ్ చేశారో. సూపర్ సాంగ్స్ అంటున్నారు గణేష్, కాదు ఎవరు, బందర్పల్లి నుంచి అంకయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన, నమస్తే, బాగున్నారా? వినాయక చవితి పండగ బాగా జరుపుకున్నారా? సందడి సందడికి వెల్కమ్. చందనమ్మ వచ్చారుగా, మా ఊర్లో వానొచ్చిందో అది సంగతి అంటున్నారు. యాక్చువల్లీ వరుణ్ అక్కడ ఉన్నాడు, అన్ని ఊళ్ళల్లో అలా అలా అలా టూర్ వేస్తున్నాడు అనమాట, అది సంగతి. సో అది విషయం. అండ్ రఘుపీర్ సింగ్ గారు మీకు కూడా వెల్కమ్. నెక్స్ట్ ఇంకా వెల్కమ్ టు సందడి సందడి అంటూ సాధినగర్ నుంచి ఒకే అక్కడు పంపించారు. అండ్ ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి వెల్కమ్ అంటూ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. అండ్ అలాగే నరేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాగున్నారా అంటూ, ఫైన్ అండి. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు పోజంపల్లి నుంచి వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు, వెల్కమ్ మీకు కూడా. అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు బాగున్నారా మేడం, హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ అలాగే హాయ్ అంటూ నరసింహ గారు, పద్మభాయ్ గారు ఫ్యామిలీ పంపించారు, వెల్కమ్ మీకు. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పడ నుంచి పంపించారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, ఇక మా ముఖ చిత్రాలు మారిపోవడం ఖాయం, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటున్నారు. ఏమో గుర్రాలు ఎగరవచ్చు అది సంగతి.

కులరాజ్ గారు. అండ్ హాయ్ చందన గారు, ఎలా ఉన్నారు, పండుగ ఎలా జరుపుకున్నారు అంటూ ధను అడుగుతున్నారు. హాయ్ అండి, శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు ధను గారు. హాయ్ అండ్ వెల్కమ్ టు మై షో. నేనైతే బాగున్నాను. పండుగ మా బుజ్జి గణప అయితే బాగానే జరుపుకున్నా. నెక్స్ట్ ఇంకా వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కర్నూలు జిల్లా నుంచి. అండ్ హాయ్ చందన, హౌ ఆర్ యూ అంటూ శివ గారు పంపించారనమాట, గుంటూరు నుంచి వెల్కమ్ అంటున్నారు. మీకు కూడా వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటున్నారు నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు. ఓకే అండి, మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ కాకాని నుంచి పద్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు. అండ్ వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు ఎవరు అంటే, బహుకాల దర్శనాలు బాగున్నారా, పండుగ ఎలా జరుపుకున్నారు అంటున్నారు. వెల్కమ్ అంటూ రామళ్ళకోట నుంచి బాషా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా, నేను బాగానే జరుపుకున్నానండి. సో మధ్యాహ్నం పూట బహుకాల దర్శనం అన్నమాట. సరే, అవన్నమాట విషయాలు. మరి ఈరోజు మనందరి ఫేవరెట్ ఫేవరెట్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గారి బర్త్డే కదా, మరి ముందుగా ఆవిడకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి. మరి రమ్యకృష్ణ గారు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో నటించారు కదా, మన తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆవిడ నటించిన ఒక సినిమా టైటిల్ మటుకు చాలా డిఫరెంట్. ఎందుకు అనంటే నాగార్జున గారి సినిమాతో స్టార్ట్ అవుతుంది, అలాగే గోపీచంద్ సినిమాతో ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ రెండు పదాలే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నాగార్జున గారి సినిమా అలాగే గోపీచంద్ గారి సినిమా, వీళ్ళిద్దరి సినిమా కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏది తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814. నాగార్జున గారి సినిమా అలాగే గోపీచంద్ సినిమా, వీళ్ళిద్దరి సినిమా కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏది? ఆన్సర్ చేస్తూ ఉండండి. మరి వానను గుర్తు చేశాక వానపాట వినకపోతే ఎట్లా చెప్పండి? మరి వానపాట అయితే వచ్చేస్తుంది మీకోసం. అర్రెర్రే, సూపర్ సాంగ్ కదా, మరి వినేయండి, స్టే ట్యూన్డ్.

ఎస్, ఆ వారం నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం సందడే సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో నాగార్జున గారి సినిమా అండ్ హీరో గోపిచంద్ గారి సినిమా కలిపితే వచ్చే హీరోయిన్ రమ్యకృష్ణ గారి సినిమా ఏది అని అడిగాను. అండ్ క్లూ కింద ఒక క్లూ కూడా ఇచ్చేస్తున్నాను. ఈ సినిమా 1995 లో రిలీజ్ అయిన సినిమా. మరి ఆలోచించండి, పాపం చాలా సినిమాలు ఉన్నాయి, మన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు, కానీ వీటిల్లో కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఆన్సర్ చేసిన ఒక లిజనర్ కూడా ఉన్నారు. అది ఎవరనేది ఇంకొక వానపాట తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడైతే రచ్చ నుంచి సాంగ్ వస్తుంది, స్టే ట్యూన్డ్.

అమ్మయ్యా అలా వరుణ్ణి మళ్ళీ మన ఏరియాకి రప్పించేశాం. సో ఇంకెవరికన్నా మిస్ అయ్యాడా వరుణ్? అటెండెన్స్ వేయిత అందరికి, అందరి ఏరియాస్ లో వచ్చేలాగా మనం ట్రై చేద్దాం. అండ్ మంచి వాన పాటలతో అలా సందడి స్టార్ట్ అయిపోయింది కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో నాగార్జున గారి సినిమా అండ్ హీరో గోపీచంద్ గారి సినిమా కలిపితే వచ్చే రమ్య కృష్ణ గారి సినిమా ఏది అని అడిగాను. మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు. గోలీమార్ సినిమా అనుకుంటున్నారు ఎవరు? కాకాని నుంచి పద్మా గారు కాదండి, అంటే గోపీచంద్ గారి సినిమా ప్లస్ మన నాగార్జున గారి సినిమా రెండింటినీ కలపాలి మీరు, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఘరానా బుల్లోడ్ అనుకుంటున్నారు, కాదు కదా. నరేష్ గారు, రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్పాడు నుంచి, హాయ్ చందన, వరుణ్ గారిని కాస్త మా కడప జిల్లాకు కూడా పంపించండి అని అడుగుతున్నారు. చెప్తా ఇప్పుడే వరుణ్ కొంచెం వెళ్ళాయా అని కూడా చెప్తాను. సో హీ విల్ కమ్. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, అల్లరి మొగుడు అంటూ. అంటే ఈ మూవీ అల్లరి అనేది అల్లరి నరేష్ కింద తీసుకోవచ్చు, అది విషయం. బట్ ఈ సెకండ్ ఆన్సర్ అయితే సగం కరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఆ సినిమా పేరు శత్రువు అంట. ఓకే, వీరు చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సో నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ చేశారు, కానీ ఈ ఆన్సర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇందాక చెప్పాను కదా, నేను క్వశ్చన్ అడిగిన వెంటనే వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారండి. అది ఎవరో తెలుసా? మన సత్యనారాయణ గారు, దేవినగర్ నుంచి అనమాట. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేశారు, అమ్మ అనే సినిమానా మీరు అంటున్నది ఆన్సర్? బట్ అదైతే ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా నరసింహారావు గారు దేవరగా కొత్తగూడెం నుంచి పంపించారు, హాయ్ చందన వెల్కమ్ అంటూ పంపించారు. అండ్ ఆన్సర్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి అల్లరి మొగుడు అంటున్నారు, సో కాదు. అండ్ అలాగే మధుప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు తిరుపతి జిల్లా నుంచి, శివశక్తి మూవీ. శివ ఓకే, నాగార్జున గారిది. అండ్ శక్తి జూనియర్ అంటే గారిది అయిపోతుంది, కానీ యాక్చువల్లీ ఆన్సర్ ఇది కాదనమాట. నెక్స్ట్ ఇంకా వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఈరోజు మరి భానుడి భాగభాగాలు ఎక్కువైపోతున్నాయి మాకు అంటున్నారు. ఓకే, బాపట్ల జిల్లా కడప జిల్లా రెండింటికి పంపించాలి వరుణ్ణి, అటెండెన్స్ వేసేసాం. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురిహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నంద్యాల నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు రామకార్తీక గారు ఫ్యామిలీ అందరూ కూడా అల్లరి మొగుడు అంటూ, సో కాదండి. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు పులిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా మహబూబ్ నగర్ నుంచి. ఓకే, ఫ్రెండ్ సలహా తీసుకుని ఆన్సర్ చేశారు, బాగుంది. బట్ ఫార్వర్డ్ చేస్తే ఎట్లా చెప్పండి? నేను ఆ ఫ్రెండ్ పేరు రివీల్ చేయనులే, ఆ ఫ్రెండ్కి ఆన్సర్ తెలియాలి, అది విషయం. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య గారు ప్రొద్దటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివ గారు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ అలాగే హాయ్ నమస్తే మేడం అంటున్నారు బంగారు రాజట ఆధుని నుంచి, మీ పేరే అదా అండి, వెరీ నైస్. అమ్మోరు సినిమా అయితే కాదు. అండ్

నెక్స్ట్ ఇంకా ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు. అనురాధ గారు నేను ఆల్రెడీ క్లూ ఇచ్చేసా, 1995 లో రిలీజ్ అయింది సినిమా అని చెప్పేసి. అండ్ అలాగే వానపాట వేసినందుకు థ్యాంక్ యూ అంటున్నారు రామళ్ళకోట నుంచి భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట. ఆన్సర్ ఘరానా బుల్లోడు అంటున్నారు, ఘరానా బుల్లోడు కాదు. అండ్ నరేష్ గారు రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే దుర్గారావు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కృష్ణ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ రమ్య కృష్ణ గారా, సో ఇలా వచ్చారా. ఓకే, శంకర్పల్లి నుంచి పంపించారు స్పందన గారు అండ్ కృష్ణ సంతోష్, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు చేశారు మెసేజ్ అంటే, గౌతమ్ సాయి గారు బీసీ కాలనీ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ తో అండ్ శాంతినగర్ నుంచి, ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చందన రైటా రాంగ్ గా చెప్పలేదేంటి, రాంగ్ అని చెప్పా నేను, రాంగ్ అని చెప్పానా మీ ఆన్సర్ ని? ఓకే, అయితే రైట్ ఆన్సర్. ఓకే అప్పలరాజ్ గారు, డోంట్ వరీ. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందుజీ, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు వెల్కమ్ చెప్తున్నారు, వెల్కమ్ మీకు కూడా ఫైన్ అండి. అండ్ ఆదోని నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ చందన సిస్టర్ అంటూ రాజశేఖర్ గారు పంపించారు, హాయ్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ ని మెసేజ్ చేయలేదు, ఘరానా మొగుడు కాదండి, ఎవరెవరెవరెవరు కాకాని నుంచి పద్మ గారు. నెక్స్ట్ ఇంకా నారాయణపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ రత్న గారు, మోహన్ గారు పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన, వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఆన్సర్ అంటూ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా వల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మా కడపకి కూడా వర్షం పంపండి మేడం గారు అంటున్నారు సంధ్య గారు కడప నుంచి. సో ఆల్రెడీ కడప నోటెడ్ అండి, ఇందాక ఒక లిజనర్ ఆల్రెడీ అడిగేశారు, మేబీ కడపకి కూడా వచ్చేస్తాడు వరుణ్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి నేను రివీల్ చేయబోయే ముందు ఇంకొక మెసేజ్ అయితే ఉంది చూసేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ ఆన్సర్ పంపించేశారు కరెక్ట్ గా. మళ్ళీ ఎందుకండి ఆశా గారు, నేను ఆల్రెడీ మీ ఆన్సర్ రివీల్ చేసేసాను కదా. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ, అమ్మోరు అల్లుడా మజాక బాగా ప్రసిద్ది చెందినవి అంటున్నారు. ఓకే, కానీ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈ రెండు కాదు యాక్చువల్, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు అంటే భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. సో అది విషయం, మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటనేది రివీల్ చేసేస్తున్నాను. సో నాగార్జున గారి సినిమాతో మొదలై గోపిచంద్ సినిమాతో ఎండ్ అవుతుంది అన్నాను స్టార్టింగ్, బట్ ఆ రెండు సినిమాల్ని కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏంటి అంటే సూపర్ మొగుడు అనమాట. సో మరి ఈ సినిమా 1995 లో రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మరి మన కృష్ణ గారు అండ్ రమ్యకృష్ణ గారు, దివ్యవాణి గారు అందరూ కూడా కనిపిస్తారనమాట ఈ సినిమాలో, అది సంగతి. ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చేశారు. మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ రెడీగా ఉంది. మరి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక మూవీ చూసేసాం కదా, RRR మూవీ. అండ్ ఈ సినిమాలో NTR అండ్ రామ్ చరణ్, రాజమౌళి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చింది కదా. మరి ఇంకొక RRR ఉంది, అదేంటి అంటే రాజశేఖర్ గారు, రమ్యకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు. ఈ రెండు కాకుండా ఇంకో RRR కూడా ఉంది, అదేంటి అనేది మీరు కనిపెట్టాలి. అంటే కనిపెట్టడం అంటే అది నేను చెప్తాను, వాళ్ళ ముగ్గురు నటించిన సినిమా ఏంటి అనేది మీరు కనిపెట్టగలగాలి. మరి ఆ RRR ఏంటి అనంటే ఎన్టీ రామారావు గారు అండ్ రవితేజ గారు అండ్ రాజశేఖర్ గారు. ఈ RRR కాంబోలో ఒక జంతువు పేరుతో సినిమా వచ్చిందనమాట, ఆ సినిమా ఏంటి మరి తెలిస్తే 0866248814 ఆన్సర్ చేసేయండి. సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రాజశేఖర్ గారు, అలాగే రవితేజ గారు, వీళ్ల ముగ్గురు కాంబో అంటే ఈ RRR కాంబోలో వచ్చిన ఒక సినిమా ఉంది, అది కూడా జంతువు పేరుతో వచ్చిన సినిమా పేరు ఇది. మరి తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. మరి ఇప్పుడైతే మంచి సాంగ్ వస్తుంది, నేను ఇందాక చెప్పిన RRR కాంబోలో అండ్ రమ్యకృష్ణ గారి బర్త్డే స్పెషల్ గా, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్ సాంగ్ అయితే వినేశారు కదా అల్లరి ప్రియుడు నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రాజశేఖర్ గారు అండ్ రవితేజ గారు వీళ్ళ ముగ్గురు అంటే ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ లో ఒకే టైటిల్ ఉందన్నమాట, అది కూడా ఒక జంతువు పేరుతో వచ్చే టైటిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎలా చెప్తాలి, తొలి ప్రేమ ఉంది, తొలి ప్రేమ వరుణ్ తేజ్ ది ఉంది, పవన్ కళ్యాణ్ ది ఉంది. సో అలా అలా ఆలోచించండి, మీకు ఆన్సర్ అయితే తెలుస్తుంది. మరి ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ లో ఒక జంతువు పేరుతో వచ్చిన సినిమా ఉంది అని చెప్పి అడిగాను. మరి క్లూ కావాలి అని అంటే ఇది ఒక మంచి క్రూర మృగం అనమాట, అది సంగతి కనుక్కోండి. మరి క్లూ కూడా ఇచ్చేదాను, మరి ఆన్సర్ కనుక్కొని నాకైతే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి 0866248884 కి. అండ్ ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మరి న్యూస్ తర్వాత మీ ఆన్సర్స్ అన్ని కూడా చూస్తాను. స్టే ట్యూన్.

వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్టంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించాయని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర భద్రత పెంపునకు దోహదపడే ఇన్కాయిస్ కేంద్రం ప్రతిపాదన కార్యరూపం దిశగా సాగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ అందని వారు తమ వివరాలను సంబంధిత అధికారులకు అందజేసి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలని మంత్రి తెలిపారు. నిడదవోలు మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉచ్చతర శిక్షా అభియాన్ పీఎం ఉషా పథకంలో భాగంగా సుమారు 3.36 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గుండెపోటుతో ఈరోజు కన్నుమూశారు. ఏలూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత ప్రభుత్వంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల వైసీపీ నాయకులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో శాంకరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న రైజ్ గ్లోబల్ క్యాంపస్ లోగోను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈరోజు ఆవిష్కరించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అధ్యక్షతన స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టంపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానాన్ని పటిష్ట అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్టంలో పాఠశాల యాజమాన్య కమిటీల ఎస్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18న ఓటర్ల జాబితా ప్రదర్శించి 25న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 29 ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట వ్యాప్తంగా పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 18న పశ్చిమ రాజస్థాన్ నుండి ప్రారంభం కానుందని, దీని ప్రభావంతో ఈ నెల 21 వరకు తెలుగు రాష్టాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: including those that concern the Global South. India's public service broadcaster Doordarshan is celebrating its 67th Foundation Day today. The public service broadcaster marked its inception in 1959 as an experimental television service under All India Radio. A U.S. federal judge has temporarily blocked a new Trump administration rule imposing stricter limits on the duration of stay for foreign students and journalists in the United States. The ruling is expected to provide relief to international students. The India Meteorological Department has forecast heavy rainfall over Haryana, Punjab, Tamil Nadu, Delhi, Kutch, South Interior Karnataka, Puducherry, Kerala, Sub-Himalayan, West Bengal, Sikkim, Assam, Arunachal Pradesh and Meghalaya today. In men's cricket, India will take on Afghanistan in the second T20 international at the Arun Jaitley Stadium in Delhi. Series 1-0 after a convincing 7-wicket win in the opening match on Sunday. And with that, we end this news bulletin.
1: అక్తర్ గారు, ఇమాంబీ గారు అండ్ ఫ్యామిలీ తెలుగులో ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ముండ్రాయి గ్రామం నుంచి మోహన్ గారు, సుభద్ర గారు అండ్ ఫ్యామిలీ పంపించారు తెలుగులో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఖడ్గమృగం అనుకుంటున్నారా? అయ్యయ్యో, ఎవరు అని అంటే పాలెం పాలయం ఆలగడ్డ నుంచి అట. మీ పేరెంతకీ ఏంటండి మీ పేరు? నాకు పేరు కరెక్ట్ గా అనిపించలేదు, ఇదేంటి ఊరు పేరు అనుకుంటున్నా బహుశా. సో మీ ఆన్సర్ అయితే ఖడ్గమృగం కాదు, అది సంగతి. అండ్ ఈ రోజు క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉంది మేడం అంటున్నారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. పర్లేదు పర్లేదు, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి మీకోసం. అండ్ నెక్స్ట్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి బ్రహ్మయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి స్పందన గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నాసిక గారు కనిపెట్టేశారు కరెక్ట్ ఆన్సర్. నీ ఎలా ఉన్నావు తల్లి, లంచ్ అయిందా అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాల కూడ నుంచి అడుగుతున్నారు. ఖడ్గం అనుకుంటున్నారు ఆన్సర్ ని, అదైతే కాదు, నేనైతే బాగున్నాను, నా లంచ్ అయిపోయింది. థ్యాంక్ యూ, మీరు బాగున్నారా. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, చందన గారు మీ క్రియేటివిటీకి ఇక్కడ మా ముఖ చిత్రాలు మామూలుగా లేవు అంటున్నారు. ఇంకా ఇంకా ఉన్నాయి, ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మరి తీద్దాం, తవ్వి తీద్దాం మీకోసం. అదే సంగతి అప్పలరాజ్ గారు అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేనా? అండ్ ఆన్సర్ విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హీరో రాజశేఖర్ గారు అండ్ రవితేజ గారు, ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా పేరు టైగర్ అనమాట. సో రామారావు గారి సినిమా టైగర్, ఎన్టీఆర్ గారి సినిమా ఏ ఇయర్ లో రిలీజ్ అయింది అంటే 1979 లో రిలీజ్ అయింది. అండ్ రాజశేఖర్ గారి సినిమా అయితే 1991 లో రిలీజ్ అయింది. మరి రవితేజ గారి సినిమా ఏమేంచిందా అంటారా? బెంగాల్ టైగర్ తీసుకోవచ్చు, లేదా టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కామన్ గా వచ్చే ఆన్సర్ టైగర్ అనమాట. సో మొత్తానికి టైగర్ ఇస్ ద ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది అచ్చ తెలుగులో మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అనంటే, సాధారణంగా మనకి ఎక్కడికన్నా మనం ఏదన్నా టైం గ్యాప్ చెప్పాలి రోజుల ప్రకారంగా అనంటే ఎలా చెప్తాము? నేను ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడతాలే ఈ విషయం అని చెప్పి ఒక కౌంట్ లాగా చెప్పేస్తాం కదా. ఒక పదంతో చెప్పాలి అంటే వారం రోజులు అని చెప్పి చెప్తాం తెలుగులో. కానీ ఇదే వారం రోజులు అనే పదాన్ని మనం ఏడు పదాలతో చెప్పచ్చు, అంటే ఆ ఏడు రోజుల్ని ఏడు పదాలతో చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. వారం రోజులు, ఈ వారం రోజుల్ని అంటే 7 డేస్ ని తెలుగులో మనం చెప్పాలి అని అంటే ఒక పదంతో కాకుండా ఏడు పదాలతో చెప్పచ్చు అనమాట. అది ఎలా ఎలా ఎలా ఎలా తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఈలోప ఇంకొక మంచి పాట మీకోసం రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: అరే సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
1: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
0: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: ఏంట్రా అలా ఉన్నావు, ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
4: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
0: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడైంది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
5: ఎస్, సాంగ్ అయితే వినేశారు సర్కారు వారి పాట నుంచి. మరి కావాలని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఈ సాంగ్ వేశాను. అయినా సరే మేము కన్ఫ్యూజ్ అవ్వం చందన అంటూ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు, అండ్ కొంతమంది చాలా క్రియేటివ్ గా ఆన్సర్ చేశారు. భలేగా చూద్దాం మరి, మీ ఆన్సర్స్ ని నేను కన్సిడర్ చేస్తా కరెక్ట్ అని చెప్పి. కాకపోతే నేను అడిగిన ఆన్సర్ అంటే క్వశ్చన్ కి ఆన్సరే 7 పదాల్లో అని చెప్పి అన్నాను కదా, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ చేశారు. కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు.

పంపించారు, ఆది సోమ మంగళ అంటూ ఇట్లా 7 వారాల పేర్లు పంపించారు. 7 వారాల పేర్లు మనం చెప్పలేం కదా వాళ్ళతో. కాకపోతే అంటే ఒక్కొక్క పేరుని యూజ్ చేస్తూ ఉంటాం, బట్ కన్సిడర్ చేసేస్తాను. కానీ ఈ 7 వారాల పేర్లు మనం కంటిన్యూగా చెప్పలేం కదా, అదనమాట విషయం. సో అప్పలరాజు గారు కూడా సేమ్ ఆన్సర్ చేశారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మరుసటి సప్తాహం అంటూ ఆన్సర్ చేశారు. మరుసటి సప్తాహంలో కలుద్దాం అని అంటారంటారా? ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా అరపక్షన్ రోజులు అంటున్నారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా 7వ రోజు అంట. 7వ రోజా? ఒక రోజే అవుతుంది అప్పుడు 7వ రోజు అంటే. ఎవరు? ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ అలాగే సురేంద్రనాథ్ గారు పంపించారు ఒడిశా నుంచి, వీక్ డేస్ టైం అంటున్నారు. కాదండి, ఆన్సర్ అది కాదు. అండ్ విజయలక్ష్మి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ గా పంపించారు. అండ్ గౌతమ్ సాయి గారు పంపించారు, సప్త దినములు లో కలుస్తాము అన్నట్లుగా చెప్తారా? కరివేనా నుంచి పంపించారు. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, నేను ఒక వారం రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్తారట. సో అలా చెప్తారు. ఓకే, వారం అనే పదాన్ని ఒక పదం లాగా చెప్పేస్తాం, అంటే సింపుల్ గా ఒక ముక్కులో చెప్పాలంటే అలా చెప్తాం. కానీ దాన్ని 7 పదాల్లో కూడా చెప్పొచ్చు, అది ఎలా అని చెప్పి అడిగాను. ఆన్సర్ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆదివారం నుంచి సోమవారం తర్వాత అని చెప్పి అక్కడ ఆగిపోయారు బంగారాజు గారు ఆదోని నుంచి. సో ఆగండి, అక్కడే ఆగండి, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా దుర్గారావు గారు పంపించారనమాట. సో కరెక్ట్ ఆన్సరే ఈ రోజు అంటూ ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సరే. సో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఒక వారం కాలం లేదా 7 నాళ్లు లేదా సప్త దినాలు అంట. ఆన్సర్స్ చాలా బాగున్నాయి, బట్ ఇవన్నీ కూడా ఒక పదంతో వచ్చే ఆన్సర్స్. నేను అంది 7 పదాలు, నేను చెప్తా ఆన్సర్ ఏంటి అనేది. అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గురుస్వామి గారు 1 వీక్ అంటున్నారు, 1 వీక్ నే మనం వారం అంటాం కదా, రంపిచర్ల నుంచి మెసేజ్ చేశారు. అండ్ మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి సప్తాహం లేదా 168 గంటలు అంట. మీరు టైం కింద మార్చారా, వెరీ నైస్. బట్ ఇదైతే ఆన్సర్ కాదు, తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. ఇదే సప్తాహం అనే ఆన్సర్ సప్త దినాలు అంటూ సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ చేశారు. సో కాదండి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ సర్దార్ గారు పంపించారు, ఎక్కడి నుంచి? ఇల్లందు నుంచి. నెక్స్ట్ ఇంకా నంద్యాల జిల్లా నుంచి పంపించారా? ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? కృష్ణ గారు, సంతోష్ గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దమ్మ ఖరాబ్, అస్సలు ఆన్సర్ తెలుస్తలేదు చందు అంటున్నారు. ఎవరు? చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అట. అస్సలు తెలుస్తలేదా? నేను చెప్తా కదా మీ హూనా, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ పంపించారు నాగర్ గారు కర్నూలు నుంచి. అండ్ మసూమ్ బాబా అట నా పేరు అంటూ కూడా ఆన్సర్ చేశారు. సప్తాహం అయితే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు పంతాడి శ్రీనివాస్ గారు మోరుపాలెం నుంచి. మా సరదాల ఆకాశవాణి నిలయానికి సందడి సందడి చందన గారికి అభినందనలు అంటూ రాజశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ అంతా ఒక వారం వ్యవధి అంటున్నారు. అదే వారం గురించి నేను అడుగుతుంది, ఆన్సర్ అయితే అది అవ్వదు. అండ్ మరుసటి సప్తాహం అంటూ ముజఫర్ నగర్ నుంచి రామ్ కార్తిక గారు పంపించారు, సో కాదు. అండ్ బెంగాల్ టైగర్ పాలెం పోలే గారు పంపించారు ఆలగడ్డ నుంచి, ఇందాక ఎప్పటిదో క్వశ్చన్ అది, బట్ ఇదైతే ఆన్సర్ కాదు అండ్ అనుకుంటున్నా అంటూ ఆది సోమ మంగళ అంటూ వారాల పేర్లు పంపించారు వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మురారి గారు, యశోద గారు నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ అలాగే సప్త దినాలు అంటూ ఆశా శ్రీనివాస్ గారు పంపించారు, కాదు. అండ్ అప్పలరాజు గారు పెడన్ నుంచి కనుక్కున్నారనమాట, మొత్తానికి ఎవరో చెప్పారు మీకు క్లూ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వచ్చే వారం ఇస్తాను అని చెప్తారట మలమ్మి గారు కర్నూలు నుంచి, కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా 7 వారాలు అంటున్నారు జాన్సన్ విజయవాడ నుంచి, కాదండి. అండ్ బీవి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి నెక్స్ట్ వీక్ అంటున్నారు, కాదు. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ రమేష్ గారు ఈ రోజు మంగళవారం, వచ్చే మంగళవారం లోపు కలుద్దాం అని చెప్పి చెప్తారట. ఇలా చెప్తారా, బాగుంది. కానీ ఈ మధ్యలో మరి 7 రోజుల పరిస్థితి ఏంటి అంటే 7 పదాలు రావాలి కదా రమేష్ గారు. ఎనీవే బాగా ఆలోచించారు. అండ్ ఒక వారం గడువు అంటారట అనంతపూర్ నుంచి గౌజ్ గారు, సో కాదు. అండ్ అలాగే 7 డేస్ అంటున్నారు ఎవరు అంటే కాకాణి నుంచి పద్మ గారు, సో కాదు. అండ్ అలాగే నెల్లూరు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మీరు క్లూ ఇచ్చిన వాళ్ళ పేరు అదేంటి పేరు వాళ్ళ ఆన్సర్ ని స్క్రీన్ షాట్ తీసి మరీ నాకు పంపిస్తున్నారు, చక్క టైప్ చేయొచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా వారం దినములలో అంటున్నారు వేదాంతం జానకి గారు. అండ్ అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆధోని నుంచి 7 వారాల తర్వాత వస్తాలే అంటారు, 7 రోజుల తర్వాత అని చెప్పి అంటారట, కాదు. అండ్ అంకయ్య గారు బందర్పల్లి నుంచి సేమ్ డే అంటున్నారు, అస్సలు కాదు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ సోలాపూర్ నుంచి
ప్రేమ్ సాయి గారు, వరుణ్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు.

కరెక్ట్ ఆన్సర్ అండ్ రోజుకి ఒక పదం అంటూ పంపించారు రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. అదే ఆ పదం ఏంటి అదే మీరు కనుక్కోవాలి. మరింతకీ వారం రోజుల్ని మనం

వాటికి తర్వాత వచ్చేది రేపు, రేపు తర్వాత ఎల్లుండి, ఎల్లుండి తర్వాత అవతల ఎల్లుండి, మరి అది విషయం. ఇలా ఈ రోజుతో కలిపి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, మొత్తం కలిపితే వారమే కదా, అది సంగతి. అలసిపోయారు? అందుకే మీకోసం ఇంకొక ఈజీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరింతకీ క్వశ్చన్ ఏంటి అంటే, సింపుల్ గా నేను ఒక మంచి రుచికరమైన పాట వినిపించబోతున్నా, కానీ ఈ పాటలో మన హెల్త్ ని పాడు చేసే కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఆ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248814 కి. ఒక మంచి రుచికరమైన పాట వస్తుంది, ఈ పాటలో మీకు వినిపించిన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో. సాధారణంగా మంచి హెల్దీ ఐటమ్స్ చెప్పండి అంటే కష్టమే సుమి, కాకపోతే ఫాస్ట్ ఫుడ్ అనగానే అందరికీ ఈజీగా టక్కని తడతాయి కదా. సో వినండి, నాకు ఆన్సర్ చేయండి, మరి పాట వినేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

ఆహా, మధ్యాహ్నం తిన్న ఐటమ్స్ అన్ని గుర్తొచ్చాయా నాకు కూడా. సో అప్పదాసు బుచ్చి లక్ష్మి, వట్టే కాంబో అసలు. మిథునం మళ్ళీ రాగలదా ఇలాంటి ఒక సినిమా? సో మంచి పాట అయితే వినేసాం, మంచి క్వశ్చన్ కూడా నేను అడిగేశాను. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పాటలో మీరు విన్న కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్.

ఈ పాటలో మంచి రుచికరమైన ఐటమ్స్ చాలా ఉన్నాయి. మన అందరం ఇష్టపడి చక్కగా వడ్డించుకుని మరీ తింటాం పండగల్లో. కానీ ఇందులో కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పా, అవి ఏంటో కనుక్కోండి అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దామా. అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎవరు కాకాని నుంచి పద్మ గారు కరెక్ట్ ఆన్సర్, దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన అంటూ ఆన్సర్ కరెక్ట్ గా చేశారు దొడ్డదేవరపాడు నుంచి సుజాత గారు, శ్రీనివాస్ గారు అనమాట. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్, రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుంచి సాయి శిరీష గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నెల్లూరు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నాసిక గారు వేణు దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఆచార్య గారు, చిరంజీవి గారు, రామలింగ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, కౌస్తభ గారు పంపించారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రమేష్ బాబు గారు, పద్మకుమారి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. పనసకాయ రాదండి, పనసకాయ చక్కగా మనం తినొచ్చు, అండ్ ఆవకాయ కూడా ఊరగాయ కాబట్టి మనకి హెల్దీయే తినొచ్చు. ఇంకా మిగిలినవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మంగళగిరి నుంచి యశోద గారు ఇమేజెస్ లో పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మాధురి గారు ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉండాలి, మబ్బు దిగాలి, దట్ ఈస్ చందన అంటున్నారు. ఓకే, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ అనమాట. సో మొత్తానికి చందన అనిపించుకున్నారు అంటున్నారు, థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ రాజేష్ గారు అంబిక గారు ఫ్యామిలీ సోలాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే చాలా టేస్టీ ఐటమ్స్ పంపించారు ఆశా గారు, బట్ ఈ రెండు నేను కన్సిడర్ చేయలేకపోతున్నాను ఫాస్ట్ ఫుడ్ అని, కానీ ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు, అండ్ మసూమ్ బాబా గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే కనపర్తి అశోక్ గారు మంగళగిరి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ చందన గారు అంటూ నంద్యాల నుంచి కిషోర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎవరు అనంతపూర్ నుంచి గౌస్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ప్రొద్దుటూరు నుంచి సుధాకర్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే బెంగళూరు నుంచి కాదు బంగారాజు గారు ఆదోని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ రాజశేఖర్ గారు ఆదోని నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నిజామాబాద్ నుంచి ఎవరు మురహరి గారు యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే మాలాంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నెల్లూరు నుంచి రాజశేఖర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అర్థం కాలేదట ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు. సో ఇంకా టూ ఆన్సర్స్ ఉన్నాయి, ఆన్సర్ రివీల్ చేస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. నెల్లూరు నుంచి చిరంజీవి గారు, మహేష్ గారు అండ్ రమేష్ గారు అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సురేష్ గారు, నిర్మల గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మన బాలు గారు పాడి నటించిన పాట ఆవకాయమనందరిది, మరి ఈ పాటలో మనకి ఎందుకు పిజ్జా అంటూ ఒక లైన్ అయితే వచ్చింది కదా, మరి పిజ్జాలు బర్గర్లు పాస్తా ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడే, అండ్ ఇవి తినడం వల్ల మనకి కొంచెం హెల్త్ అనేది తాడైపోతుంది అని చెప్పుకోవాలి, అంటే ముఖ్యంగా డైజెషన్ అనేది దెబ్బతింటుంది. అండ్ వీటితో పాటు ఇంకా ఉన్నాయి, అవి కూడా మన ఇండియన్ ఐటమ్సే, మిర్చి బజ్జీ, ఆవిడ అండ్ పెసరట్టు తీసుకోవచ్చు, కాకపోతే పెసరట్టు ఒకటి తింటే హెల్దీ, అతిగా తింటే కొంచెం కష్టమే అనుకోండి. మరి ఇవి అన్నమాట ఉన్న ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటి అంటే, చెట్టు లోపల దాగి ఉన్న మూడక్షరాల చిట్టి పదాన్ని నేను, పదం అంటే వర్డ్ ఓకే, చిట్టి పదాన్ని నేను, నన్ను తిరగేస్తే పిల్లవాడి చేతిలో వస్తువుగా మారుతాను, మరి నేనెవరిని, తెలిస్తే ఆన్సర్ చేయండి. చెట్టు లోపల దాగి ఉన్న మూడక్షరాల చిట్టి పదాన్ని నేను, నన్ను తిరగేస్తే పిల్లాడి చేతిలో వస్తువుగా మారిపోతాను, మరి ఎవరిని, తెలిస్తే ఆన్సర్ చేయండి. 08662

ప్రభాస్ నటించిన అడవి రాముడు నుంచి సాంగ్ అయితే వినేశారు. సందడి సందడిలో మనమున్నాం కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, చెట్టు లోపల దాగి ఉన్న మూడు అక్షరాల చిట్టి పదాన్ని నేను నన్ను తిరిగేస్తే పిల్లాడి చేతిలో ఒక ఆట వస్తువుగా, లేదా వస్తువుగా అనుకోండి, ఆట వస్తువు అయితే కాదులే, వస్తువుగా మారుతాను. మరి నేను ఎవరిని అని చెప్పి ఆ వస్తువు అయితే అడుగుతుంది. మరి ఆన్సర్స్ అయితే వచ్చాయి మన లిజనర్స్ పంపించినవి, చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ నేను వినలేదు మేడం, చెబుతారా అంటూ అడుగుతున్నారు ఎవరు, సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి. సమ్ వాట్ ఇంట్రెస్టింగ్ అంటూ పంపించారు. ఇందాకటి దానిక మీరు అడిగింది ఏ క్వశ్చన్ కి వినలేదు, మీరు కొంచెం అది నాకు క్లారిటీ ఇస్తే నేను చెప్తాను. సో ఇందాకటిది అయితే కనుక పిజ్జా, బర్గర్, పాస్తా, మిర్చి బజ్జీ, అవడ, పెసరట్టు ఇన్నున్నాయన్నమాట, అది సంగతి. సో ఇదే ఆన్సర్ పిజ్జా బర్గర్ అంటూ రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఇందాక దానికి ఆన్సర్ చేశారు. మరి ఈ క్వశ్చన్ కి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారో చూసేద్దాం. అప్పలరాజ్ గారు పెడన్ నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సూపర్ సాంగ్స్ థ్యాంక్ యూ చందన అంటూ నరేష్ గారు, రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అండ్ అలాగే అలా నెక్స్ట్ ఎవరు చేశారు, మురహరి గారు యశోద గారు కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి. అండ్ కలుగు గిలక అనుకుంటున్నారు మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి, కాదండి. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు, వెరీ నైస్. అండ్ డిఫికల్ట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అంటున్నారు మురళి గారు చిత్తూరు నుంచి, పర్లేదులేండి నేను చెప్తాను మైహునా. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్ మురళి అనుకుంటున్నారట నెల్లూరు నుంచి చిరంజీవి గారు. ఇది చాలా బాగుంది ఆన్సర్, నేను కరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే చెట్టు లోపల నుంచి మనకి మురళి రాదు డైరెక్ట్గా, ఆలోచించండి. ఇది ఆన్సర్ అవ్వచ్చు సగం వరకే, సగం దూరం వెళ్ళాక అక్కడ ఆగిపోతుంది ఆన్సర్ కింద. నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే అనంతపూర్ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఎలాగో అనేది కూడా పంపించేశారు. అండ్ అలాగే అంకయ్య గారు బందర్పల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అది నేను పూర్తిగా ఎలా చెప్పాను దాన్ని చక్కగా వివరించారు. అండ్ నెక్స్ట్ మేడం మీ వాయిస్ బాగుంది, ఒక వాన పాట పాడండి, ఈ రోజు పాటలు సూపర్, ప్రోగ్రామ్ అంటే ఇలా ఉండాలి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ రామలకోట నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ ట్రై చేస్తాండి, అంటే మనకి టైం తక్కువ ఉంది కదా సందడే సందడే అయిపోవడానికి, బట్ ఐ విల్ ట్రై. నెక్స్ట్ ఇంకా కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్గా కొమ్మ బొమ్మ అంట, యాక్చువల్లీ రెండు అక్షరాలే తీసుకున్నారు, నా క్వశ్చన్లోనే మూడు అక్షరాలు ఉన్నాయి. ఎనీవే మంచిగా ట్రై చేశారు మొత్తానికి. అండ్ నెక్స్ట్ ఇంకా భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు అండ్ ఫ్యామిలీ మరూరు నుంచి పంపించారు, పెన్సిల్ గాని గిలక గాని అట, రెండు కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా యతిరాజం రమేష్ గారు, పద్మజ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కలం అనుకుంటున్నారు, కలం కూడా ఆన్సర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, కొద్దిసేపు బాగా ఆలోచింపజేశారు అంటున్నారు, అవునా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా చందన నా ఆన్సర్ అంటూ టాప్ లేదా టాయ్ అంటున్నారు, చెట్టులోంచి టాపా ఎలా వచ్చింది, టాయ్ అయితే చెట్టులోంచి వస్తుంది బట్ టాయ్ పిల్లల చేతిలో ఉంటుంది కానీ చెట్టు నుంచి కెతి కాదు, అది విషయం ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా బొంగరం అనుకుంటున్నారు కర్నూలు నుంచి మజుంబాబా గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా చెట్టు నుంచి కాండం వస్తుందా, ఓకే బంగారాజు గారు ఆదోని నుంచి, ఆ తర్వాత దాన్ని తిరగేస్తే రావాలి కదా ఆన్సర్, అది కూడా కావాలి మనకి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ నాసిక గారు, వేణుగారు దేశపేట నుంచి, దస్తగిరి గారు, సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి. నెక్స్ట్ నరేష్ గారు, రోజా గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సర్దార్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుధీర్ గారు ఆత్మకూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దుర్గారావు గారు ఆన్సర్ కోసం వెయిటింగ్ అట, చెప్తారండి. అండ్ హాయ్ చందన, ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఇస్ సో స్వీట్ అంటున్నారు మురళి గారు. సో చెప్పా కదా ఐ విల్ ట్రై అండి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు, నెల్లూరు నుంచి చేబ్రోలు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అనమాట. అండ్ స్లేట్ పెన్సిల్ అట ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, చెట్లోంచి డైరెక్ట్ స్లేట్ పెన్సిల్స్ రెండు రావు కదా.

ఆలోచించండి ఆశ. నెక్స్ట్ ఇంకా చందూజి మా బుర్రకు పదును పెడితే నేను తెలుసుకున్నది ఆన్సర్ అంటూ కరెక్ట్ గా పంపించారు. ఎవరు? సుజాత శ్రీనివాస్ గారు దొడ్డతేవరపాడు నుంచి. అర్థమైందా? ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చందన గారు ఈరోజు సందడి సందడి అదిరింది, మీ స్టైల్లో సినిమా పేర్లు అటు తిప్పి ఇటు తిప్పి మ్యాజిక్ షో చేశారు, షో సూపర్ హిట్ అంటున్నారు. థ్యాంక్ యూ అప్పలరాజ్ గారు. నెక్స్ట్ ఇంకా మలాంపి గారు కర్నూలు నుంచి పంపించారు. కవ్వం అంట, కవ్వం అవ్వదు, కవ్వ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా గద్వాల నుంచి పంపించారు పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ అంతా, కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జైర్ణ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వైష్ణవి గారు కోనసీమ నుంచి, అక్క మీ వాయిస్ చాలా బాగుంది అంటుంది, థ్యాంక్ యూ వైష్ణవి. అండ్ ఈ రోజు ప్రోగ్రామ్ బాగుంది అంటున్నారు రాజశేఖర్ గారు ఆదోని నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కర్రా బిళ్ళ అంట, కర్రా బిళ్ళ ఓకే, బట్ ఆ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? వేర్ దే ఆర్ వేర్ ఆర్ కమింగ్ దే, అది అనమాట క్వశ్చన్ కి ఆన్సర్. నేను ఇంకా క్లూ పెద్దగా ఇచ్చేస్తున్నట్టున్నా అందరికీ. బట్ అరుణ గారు, మోహన్ గారు నారాయణపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ దేవసేన గారు తిరుపతి నుంచి, ఇప్పుడు తోచిందంట. వెరీ నైస్, వెరీ నైస్. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే, మరి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తున్నాను. చెట్టు లోపల నుంచి వచ్చే ఆ మూడక్షరాల చిట్టి పదం ఏంటి అంటే కలప. మరి చెట్టు నుండే కదా మనం కలపని తీసుకుంటాం, మరి ఆ కలపని తిరగేస్తే పలకగా మారుతుంది, మరి పలకే కదా పిల్లాడి చేతిలో ఉండేది, అదనమాట ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక తెలుగు సామెత చెప్తాను, అంటే ఈ సామెతని డైరెక్ట్ గా చెప్పను, పదం యూజ్ చేసి చెప్తా. ఆ పదంలో ఏముందో మీరు కనిపెట్టి నాకు ఆన్సర్ చేయాలి. పదంకో బుద్ధి పదంకో రుచి, పదంకో బుద్ధి పదంకో రుచి. ఇక్కడ ఉన్న చిన్న కామన్ పాయింట్ ఏంటంటే ఈ పదం అనే ప్లేస్ లో వచ్చే ఆ రెండు పదాలు కూడా మన శరీరంలో ఉండేవే. మరి కనుక్కోండి. 0866248814 ఈ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. పదంకో బుద్ధి పదంకో రుచి, మరి ఈ పదంలో ఉండే ఆ రెండు పదాలు కూడా మన శరీరంలోనే ఉండేవి. అంటే మన శరీరం అంటే మనదే కాదు, ఈవెన్ జంతువులకి పక్షులకి కూడా ఉంటాయి అన్నమాట ఆ శరీరంలో ఉండే భాగాలే అనుకోండి. మరి ఆ రెండు పదాలు ఏంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి. 0866248814 కి ఇప్పుడు ఒక చిన్న సాంగ్ నిద్దామా?

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

ఇంటెలిజెంట్ ది సాంగ్ వినేశారు, మరి పదం కో బుద్ధి పదం కో రుచి, మరి ఈ రెండు పదాలు మన శరీరంలోనివే అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అబ్బో కరెక్ట్ గా చాలా మంది పంపించేసారే, చూసేద్దాం. ఇంక ఇదే ఫైనల్ క్వశ్చన్ కదా, మరి ఆన్సర్స్ టక్టక్కా చూసి మీ ఆన్సర్స్ ని ఫైనల్ చేసేస్తున్నాను. మరి చూద్దాం ఎవరు పంపించారు. నెల్లూరు నుంచి రామకృష్ణ గారు ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు, అండ్ అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి మనిషి అయితే కాదు తర్వాత కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మూసాపేట నుంచి నరేష్ గారు రోజా గారు ఒక ఆన్సర్ అయితే పంపించారు కరెక్టే. నెక్స్ట్ ఇంకా పెదవులు అనుకుంటున్నారు ఎవరు, గౌస్ గారు అనంతపూర్ నుంచి కాదండి, అండ్ రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ రమేష్ బాబు గారు పంపించారు, పద్మజ గారు మచిలీపట్నం నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కరెక్ట్ ఆన్సర్ శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ అలాగే చిరంజీవి గారు రామలింగ గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నాకు ఇష్టమైన పాట ప్రసారం చేశారు థ్యాంక్ యూ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు ఓకే. నెక్స్ట్ ఇంకా అయ్యో ఇంత ఈజీనా అంటూ ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు చందన, షో సూపర్ అండి అంటూ ఈ క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు వేదాంతం జానకి గారు. నెక్స్ట్ ఇంకా కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు పెద్దకాక నుంచి చంద్రశేఖర్ గారు, అండ్ అలాగే మలాంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, మనిషి కాదండి కరెక్ట్ ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఇంకా మరూరు నుంచి లక్ష్మీనారాయణమ్మ గారు నారాయణ స్వామి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు ఒకటే, అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఒక్కొక్క మనసుతో ఒక్కొక్కలా ఉంటుంది, అందరూ ఒకేలా ఉండరు కాబట్టి ఒకరు ఆలోచనలు ఒకలా ఉంటాయి అంటున్నారు ఓకే. కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక సామెత అనమాట, ఆ సామెతలో పదం అనే పదాన్ని నేను ఉపయోగించా, ఆ పదం ఏంటో మీరు కనుక్కోవాలి. అయ్యో సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, చందూజీ ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు. సో ఇప్పుడు

అయితే అదే అంటారు మరి అంటున్నారు. సో టైలర్ సుజాత గారు దొడదేవరపాడు నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. గోనిగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటేష్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ ఆన్సర్ చెప్పేసేయండి, సే హాయ్ టు గౌజ్ అంటూ అనంతపూర్ నుంచి కదిరి పంపించారనమాట. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను బట్ మీరు ఆన్సర్ కోసం వెయిట్ చేయాలి తప్పదు, ఎందుకంటే మిగిలిన లిజనర్స్ కూడా వెయిటింగ్ కదా వాళ్ళ ఆన్సర్స్ కోసం. అండ్ దేవి గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. నెక్స్ట్ ఇంకా బివి సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మాధవి గారు ఆంజనేయులు పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఈరోజు ప్రశ్నల సూపర్ అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ సో అనంతపూర్ నుంచి పంపించారు రమేష్ గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరి రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా నేను రివీల్ చేస్తాను ఎప్పుడు అనంటే న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆర్టీజీఎస్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో భాగంగా రాష్ట ప్రజలకు అందుతున్న పౌరసేవలు, పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించారు. 2000 దాటిన మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడానికి కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ లావాదేవీలు పరిమాణంలో 5% ఉన్న మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో 65% వాటా కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. రాష్టం ఏలూరు జిల్లాలో ఒక బలమైన మంచి నాయకుణ్ణి కోల్పోయిందని కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజధాని అమరావతి జేఏసీ సభ్యులు ధనేకుల రామారావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పారాయణ స్కీము ద్వారా నిర్వహించిన పరీక్షల్లో రాష్ట వ్యాప్తంగా 741 మంది వేద పండితులను ఎంపిక చేయగా, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన 10 పండితులకు రాష్ట మంత్రి కనుల దుర్గేష్ ఈరోజు నియామక పత్రాలను అందజేశారు. దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలో బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు సర్కిల్ అధికారులు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రతిపాదిత దగదర్తి ఎయిర్పోర్టు, రామాయపట్నం పోర్టు, బోగోలు లాజిస్టిక్స్ రైల్వే స్టేషన్ దగదర్తి మండలంలోని 3 ఏపీఐఏసీ పారిశ్రామిక వాడలు అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో దగదర్తిని శాటిలైట్ సిటీగా అభివృద్ది చేసి దగదర్తి నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు డాక్టర్ మహేంద్ర యాదవ్ కోరారు. చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జిల్లా సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత్ వెస్టిండీస్తో స్వదేశంలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్ అధికారికంగా వెల్లడైంది. ఈ నెల చివరి వారం నుంచి అక్టోబర్ మధ్య వరకు 3 వన్డేలు, 5 T20 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి వన్డే సెప్టెంబర్ 27, మొదటి T20 అక్టోబర్ 6 ప్రారంభమవుతాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఎస్, 4:04:56 అయిపోయింది. వివిధ ప్రోగ్రామ్ కైతే ఎంట్రీ ఇచ్చేసాం. మరి వివిధ ప్రోగ్రామ్ ని మనం అలా కొనసాగించడానికన్నా ముందు ఇందాక చాలా మంది ఆన్సర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, మరి ఆ ఆన్సర్స్ అయితే చూసిస్తాను. ఇప్పుడైతే ఇంకెవ్వరూ ఆన్సర్స్ చేయదు, ఎందుకంటే అప్ టు 4 వరకే కాబట్టి మన సందడి సందడి. సో చాలా మంది ఆన్సర్స్ మిస్ అయిపోయారు కాబట్టి మీ నేమ్స్ అయితే నేను మీకు చదివి వినిపించేస్తాను. సో ఎవరెవరు ఏ ఆన్సర్స్ పెట్టారు చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ జన్మ కాదండి. సో ఇంకొకటి అయితే కరెక్ట్ ఆన్సర్ దొడ్డదేవరపాడు నుంచి జమలయ్య గారు మెసేజ్ చేశారు. అండ్ ఆశా శ్రీనివాస్ మనిషి అంటూ పంపించారు, జీవి అంటూ పంపించారు, రెండు కూడా కాదండి, బెంగళూరు నుంచి. అండ్ ప్రోగ్రామ్ ఫుల్ జోరుగా ఉంది మీ వలన, స్పెషల్లీ మీ వాయిస్ అంటున్నారు. థ్యాంక్ యూ. ఎవరు? బంగారాజ్ గారు, ఆదోని నుంచి. ఓకే, ఆన్సర్ కరెక్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాను, అంటే పదం వేరే కానీ అదే ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు బందర్బల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ చేశారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ అలాగే ఎవరు పంపించారు? మలంబి గారు కర్నూలు నుంచి, మనిషి మనసు అంటున్నారు, రెండు కూడా కాదండి. అండ్ అలాగే నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు. అండ్ మజూమ్ బాబా గారు, ఇద్దరు కూడా పశువు ఆన్సర్ అట కాదండి. అండ్ అలాగే కాన్నూరు నుంచి తాతారావు గారు, చందనాకి వందన, ఇప్పుడే రేడియో ఆన్ చేశాను, ప్రోగ్రామ్ అయిపోవచ్చింది కదా అంటున్నారు. అయిపోయింది కూడా యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకా హే హాయ్ నైస్ టు హియర్ యూ అగైన్ చందన అంటూ అర్జున్ గారు పంపించారు. సో గారు అనే తోకొద్దంట. ఓకే అర్జున్, సో కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు? నాసికా వేణు దేశాయిపేట నుంచి పంపించారు. నెక్స్ట్ నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మొత్తానికి చందన అనిపించుకున్నారు, ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు. దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట. బుద్ధి మనసు ఏకాగ్రత అయితే ఆన్సర్స్ కాదు, ఒకటి కరెక్టే, ఈ మూడిట్లో ఒకటి ఉంది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మనసు ఒక బుద్ధి అంటూ పంపించారు, నాలుక ఒక బుద్ధి అంటున్నారు. యాక్చువల్లీ ఆ సామెత మారిపోయింది, బట్ ఈ మొత్తంలో ఒక పదం కరెక్ట్ కింద ఆన్సర్ కింద ఉంది కాబట్టి కన్సిడర్ చేస్తున్నాను. సో కింద ఆన్సర్ ఉంది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భూలక్ష్మి గారు, భూమేశ్వరరావు గారు, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు 4 లోపు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే పదంకో బుద్ధి పదంకో రుచి అన్నాను కదా, పుర్రెకో బుద్ధి జిహోకో రుచి అన్నమాట. సో మీరంతా చక్కగా సందడి సందడి ఎంజాయ్ చేశారు కదా. మరి ఈ రోజు మన వివిధాలో ఒక మంచి రచయిత తన రచనలో వచ్చిన పాటలైతే మనం వినబోతున్నాం. మరింతకీ ఎవరు ఆ రచయిత, ఆ రచయిత పేరు, ఆ పాటలు ఏంటో నేను చెప్పబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత మంచి సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి, వింటూ స్టే ట్యూన్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VP తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
0: ఎస్, మన వివిధ

ప్రోగ్రామ్ లో ఈ రోజు ఆ రచయిత ఎవరునంటే కులశేఖర్ గారు అన్నమాట. మరి కులశేఖర్ గారు ఎన్నో రకాల మంచి పాటలను రచించి మనకి అందించారు. మరి వాటన్నిటిలోంచి మంచి సాంగ్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వింటూ ఆనందించండి మన వివిధాలో, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో వింటూ స్టే ట్యూన్. మరి ఇప్పుడు ముందుగా మీకోసం ఒక మంచి సాంగ్ సిద్ధంగా ఉంది, వింటూ ఆనందించండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, వివిధ ప్రోగ్రామ్ లో మంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. సంతోషం నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మీకోసం అమ్మాయి బాగుంది సినిమా నుంచి చిత్రగారి వాయిస్ లో పాట వచ్చేస్తుంది, అండ్ ఆ తర్వాత హ్యాపీ మూవీ నుంచి కూడా ఒక పాట వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్.

సెల్ ఫోన్. సిగరెట్. కళ్ళు.

ఎస్పీ చరణ్ గారి వాయిస్ లో హ్యాపీ సినిమా నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం వివిధాల ఉన్నాం, మరి నెక్స్ట్ మీకోసం బొమ్మరిల్లు అండ్ 10th క్లాస్ మూవీస్ నుంచి మంచి పాటలు అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్, మరి ఈ రెండు పాటలు కూడా మన కులశేఖర్ గారు రచించిన పాటలే. మరి వింటూ ఆడి నుంచండి వివిధాలు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: టెన్త్ క్లాస్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం వివిధాలో ఉన్నాం. మరి నెక్స్ట్ మీకోసం దిల్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ వస్తుంది. మరి ఆ తర్వాత జై మూవీ నుంచి కూడా ఒక మంచి సాంగ్ వస్తుంది. బింటూ స్టేట్యూ.

సో ఇది ఈనాటి వివిధ ప్రోగ్రామ్ అండ్ నా ప్రోగ్రామ్స్ కూడా. మరి ఇలా నేనైతే టాటా బై బై చెప్పేస్తున్నాను, త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా అయితే రెడీగా ఉంది, అండ్ అర్జిత్ చేతన్ కూడా రెడీగా ఉన్నాడు. సో వింటూ స్టే ట్యూన్. టాటా బై బై. నేను మీ

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్యరహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు, పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉన్నదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి, నీటి, గాలి, వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి వాతావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలు ఉండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం, ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం, ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. వందేళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20-30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి, ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి, ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చేర్చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతోంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే 100,000 సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15-30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు. అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం

0: ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిపై అంతకంతకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు, మనమే. మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు అంటారా? భూతాపం తగ్గించడం మన వల్లే సాధ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సింపుల్ గా కొన్ని పద్ధతులు చెప్పేస్తాను, ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో పాటించేయండి. తక్షణం చేయండి లేదా వెనుముప్పు ఎదుర్కోండి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ పర్యావరణవేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కారుచిచ్చు, వరదల లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మనం వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడిచి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతోపాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి రాబోతున్న తరాలకు మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్వేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెన్నెలా. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానం.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి

0: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో వినబోయే అంశం పసందైన వంటకాలు వింటారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
3: ముఖాన్ మొటిమలాబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పసందైన వంటకాలు. సమర్పణ శ్రీమతి జే నిర్మల.
5: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు తెలుసుకుందాం. మీరంతా రెడీగా ఉన్నారు కదా? నేను కూడా రెడీగా ఉన్నాను. అయితే ఈరోజు బ్రెడ్తో రకరకాల వంటకాలు చెప్తాను. మనకు బ్రెడ్ చాలా బాగా దొరుకుతుందండి. మనం తెచ్చుకొని బ్రెడ్ని ఎంతసేపు జామ్ వేసుకొని తింటామో, లేకపోతే వాటిని పాలల్లో తింటామో చేస్తుంటాం. అలా కాకుండా ఈ బ్రెడ్ తక్కువ రేటే కదా, దాంతో ఎంతో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ముందుగా మనం బ్రెడ్తో కబాబ్స్ లాంటివి చేసుకోవచ్చు. అంటే దానికి మధ్యలో మరి ఒక వంటకం లాగా చేసుకొని దాన్ని చేసుకోవచ్చు అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా బంగాళాదుంపలు ఉడకబెట్టుకొని దాన్ని స్మాష్ చేసి అందులో కొంచెం అల్లం, అంటే అల్లం సన్న పీసెస్ కట్ చేసి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి మొత్తాన్ని కలిపెట్టేసుకోవాలి. ఒక ముద్దలా కలుపుకోండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అన్ని ఒక్కొక్క బ్రెడ్ని మధ్యలోకి రౌండ్గా కట్ చేసేసేయాలి. ఇక చుట్టూ ఉంటుంది కదా పార్ట్, అదంతా పక్కన పెట్టుకోండి. అలాగా అన్ని ఎన్ని కావాలో అన్ని బ్రెడ్స్ని, ఒక 10 బ్రెడ్స్ అనుకో, 10 బ్రెడ్స్ని మధ్యలో ఉన్నది రౌండ్గా, మనకెంత పెద్దది కావాలో అంత రౌండ్గా కట్ చేసేసుకోవడం. మిగతా చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా తీసి మెత్తటి పొడిగా చేసి పక్కన పెట్టేసుకోండి. సరేనా? చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా స్టఫింగ్ కోసం, బంగాళాదుంపతి అది చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక బ్రెడ్ రౌండ్ స్లైస్ తీసుకొని దాని మీద పెట్టి, దాని మీద ఇంకొక రౌండ్ స్లైస్ బ్రెడ్ స్లైస్ పెట్టేసేసి క్లోజ్ చేసేలా. క్లోజ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం చిన్న చిన్న ముక్కలన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ముంచాలన్నమాట. బాగా ఇట్లు అటు దొర్లించాలి. దొర్లించేసి అన్ని రెడీగా పెట్టేసుకోండి. బాగా అంటుకోవాలి. అంటుకోవాలి అంటే ఒక్కసారి లైట్గా వాటర్ తడిపితే చాలా బాగుంటుంది. లైట్గా అట్లా జస్ట్ చల్లినట్టుంటే చాలన్నమాట, నీళ్ళలో ముంచనక్కర్లేదు. జస్ట్ అటు నీళ్ళు చిలకరించినట్టుంటే వాటికి బాగా అంటుకుంటుంది అనమాట. ఏంటి ఈ బ్రెడ్ పౌడర్ అలా అన్నీ తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి, కడాయి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా రెడ్గా కాగిన తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా నూనెలో వేసి రెడ్గా వేయించుకొని తీసి మరి టమాటా సాస్తో తింటే ఉంటుంది చూడండి, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో చెప్పలేమన్నమాట. స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చెప్పిన బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. బ్రెడ్స్ అన్ని బ్రెడ్ స్లైసెస్ని మధ్యలోకి రౌండ్గా కట్ చేసి తీసుకోండి. అలా చేసుకున్న తర్వాత చుట్టూ మనకు పౌడర్ మిగులుతుంది కదా, ఈ మిగిలిన పౌడర్ని చిన్న చిన్న ముక్కల్ని పౌడర్ లాగా మెత్తగా పౌడర్గా చేసుకొని ఒక ప్లేట్లో పోసేసుకోండి. బంగాళాదుంప ఉడకబెట్టి అందులో పచ్చిమిర్చి, అల్లం సన్నగా తురిమేసి, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర

ఇక కారం ఎగడ వేసాం కదా, అన్ని వేసి బాగా కలిపేయాలండి. కలిపిన తర్వాత దీన్ని కూడా బౌల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ రౌండ్గా కట్ చేసాం కదా, అందులో మీరేం చేస్తారంటే మధ్యలో ఈ బంగాళాదుంప ముద్ద పెట్టి దాని మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ రౌండ్ పెట్టి దాన్ని మెత్తగా అంటే బాగా ప్రెస్ చేయాలి, రౌండ్ చుట్టూ అనమాట, చుట్టూ కలిపినట్టుగా ప్రెస్ చేసేసి దాన్ని తీసుకొని జస్ట్ ఒక్క రవ్వ నీళ్లు చిలకరించి దాన్ని ఈ బ్రెడ్ పౌడర్ ఉంది కదా, ఈ బ్రెడ్ పౌడర్ని మనం ప్లేట్లో పోసుకున్నాం కదా మిక్సీ చేసేసి అందులో రెండు వైపులా ముంచేయాలన్నమాట. అలా అన్ని చేసాడు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి, నూనె కాగిన తర్వాత ఇవన్నీ కూడా ఒకటొకటి వేసి రెడ్గా కాచి తీసేసుకోవాలి. అప్పుడు ఎంత బాగుంటుందని చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. దాన్ని మనం ఏదో సాస్తో, మనకి ఇష్టం వచ్చిన సాస్తో, సాస్ ఇష్టం లేకపోయినా ఒట్టిదే కూడా తినేయచ్చు అనమాట. వెరీ టేస్టీ స్నాక్, పిల్లలందరూ కూడా ఇష్టపడతారు. ఓకే, ఇదే బ్రెడ్ స్లైస్తో పూర్ణాలు చేసుకోవచ్చు అనమాట. మనము మామూలుగా మాకు మైదా పిండితోనో లేకపోతే మినప్పప్పు పిండితోనో మరి మధ్యలో పూర్ణం పెట్టి మరి పూర్ణాలు చేసుకుంటుంటాం కదా, అలాగా బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. ఎలాగా కదా తెలియాలి కదా. దానికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే వేరుశనగకాయ పప్పు బాగా వేయించుకోండి, వేయించుకొని అది పక్కన పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఇలాచి వేసేసి, మామూలు తెల్ల పప్పులు ఉంటాయి కదా అవి కొన్ని వేయండి, దాంతోపాటు బెల్లం వేసేసి బాగా మెత్తగా పౌడర్గా చేసేసేయాలి. ఒక ఫైన్ పౌడర్ అయిపోతే గనక దాన్ని ఇట్లా ఎప్పుడైతే బెల్లం కలిసిందో అది చెమ్మ అవుతుంది అనమాట, తడితడిగా ఉంటుంది. దీన్ని నువ్వు చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకో. చేసి పెట్టుకున్నావు కదా, ఇప్పుడు బ్రెడ్ తీసుకుంటారా. బ్రెడ్ తీసుకొని బ్రెడ్ నుంచి చేస్తారంటే చుట్టూ ఉన్నటువంటి బ్లాక్ మొత్తం తీసేసేయాలి, సన్నగా అలా చేతు అంటే కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చపాతి కర్ర తీసుకొని ఈ బ్రెడ్ని ఇట్లాగా అనుకుంటే దాన్ని ఒక్కసారి రుద్దామంటే సాఫ్ట్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే మనము ఈ పూర్ణం పిండి ముద్దలు చేసుకున్నాం కదా, ఆ ముద్దని తీసి ఈ బ్రెడ్ స్లైస్ మధ్యలో పెట్టి చుట్టూ మూసేసేయాలన్నమాట. అది దానికి కారణం ఏంటంటే కొంచెం తడి ఉండాలి, తడి ఉంటే ఇక ఏం అక్కర్లేదండి, అంతే. అప్పుడు చుట్టూ మూసేస్తే ఒక రౌండ్ బాల్ లాగా అయిపోతుంది. ఇక అలాగ అన్ని చేసేసుకొని వీటిని ఆయిల్లో వేసి లేపేసామంటే అద్భుతమైనటువంటి పూర్ణాలు మనకు రెడీ అయిపోతాయి. అంతే, వెరీ సింపుల్. అసలు ఎక్కువ దేనికి అక్కర్లా. ఇందులోనే మనం శనగపప్పు కూడా ఉడకబెట్టుకొని అందులో మరీ, దాంట్లో ఏంటంటే చెమ్మ ఉండకూడదు అనమాట, చెమ్మ ఉండకుండా మనం చేసుకోవాలి. మళ్ళీ చెప్తాను, బ్రెడ్ తీసుకోండి, బ్రెడ్ని చుట్టూ ఉన్నటువంటి బ్రౌన్ అంతా తీసేసి పడేసేయండి. తీసేసిన తర్వాత అవి ఎలాగా కొంచెం చెమ్మ చేసి ఇట్లా పెట్టుకొని చపాతి కర్రతో రుద్దండి. ఈలోగా పూర్ణం తయారు చేసుకోవాలి. పూర్ణానికి వేరుశనగకాయ పప్పు, బెల్లము, కొంచెం నువ్వులు, దాంట్లోకి కొంచెం తెల్ల పప్పులు అనమాట వేసేసుకొని మొత్తం కలిసి ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి. పౌడర్గా చేసుకున్నప్పుడు కొంచెం బెల్లం ఎప్పుడైతే కలిసిందో అది మెత్తగా అవుతుంది, అంటే తడిగా అవుతుంది. ఈ తడిగా ఉన్న దాన్ని తీసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోండి. ఇప్పుడు చపాతీని కర్రతో ఒకసారి బ్రెడ్ స్లైస్ని ఇలా ఇలా అన్న తర్వాత రుద్దడం అనమాట. రుద్దిన తర్వాత దాని మీద ఈ బాల్స్ పెట్టి, అంటే స్వీట్ బాల్స్ పెట్టి మొత్తం మూసేసేయాలి, రౌండ్గా మూసేసేయాలి. దానికి కొంచెం మీరు హెల్ప్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తిలాగంటే అన్ని గట్టిగా అతుక్కుంటాయి. అలా అన్ని చేసి పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టండి, నూనె వేయండి. నూనె కాగిన తర్వాత ఈ బాల్స్ అన్నీ వేసేసి రెడ్గా కాచి తీసేసేయండి. మామూలుగా మనము మినపప్పు పిండితోనో లేకపోతే మరి శనగపిండితోనో దాన్ని బియ్య పిండితోనో మైదాతోనో చేసుకుంటాం కదా పూర్ణాలు చుట్టూ కవరింగ్, అంతకంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేస్తారా, ట్రై చేసి నాకు చెప్పాలి, ఓకేనా. ఇప్పుడు బ్రెడ్తోని మరొక వంటకం ఉంది, చాలా అందరికి ఇష్టమైన వంటకం. అదేంటంటే గులాబ్ జామ్. ఈ గులాబ్ జామ్ చేయడం చాలా ఈజీ కూడా అనమాట, అది ఎలాగో చెప్తాను. ముందుగా మీరేం చేస్తారంటే బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ తీసుకొని చుట్టూ బ్రౌన్గా ఉంటుంది కదా, అదంతా కూడా కట్ చేసేసేయండి. కట్ చేసి అలా చిన్న చిన్న పీసులుగా చేసేసేయండి. ఈ బ్రౌన్ వైట్ అంతా కలిపి మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవడమే, అంతే మెయిన్. చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం లైట్గా నెయ్యి వేసి ఆ తర్వాత కొంచెం కోవా పౌడర్ అమ్ముతారు. ఆ కోవా పౌడర్ లేకపోయినా పర్వాలేదు, కోవా పౌడర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది.

ఓకే, ఇదంతా కూడా చక్కగా పౌడర్ చేసేసేయండి. అందులో లైట్గా చక్కెర వేసి కొంచెం అంతా మొత్తం చక్కెర వేసిన తర్వాత దాన్ని బాగా మెత్తగా రావాలన్నమాట. కొంచెం బరగ్గా రాకూడదు, మెత్తగా పౌడర్గా చేసి పక్కన పెట్టుకోండి. ఓకేనా? దీనికి బ్రౌన్ బ్రెడ్ చాలా బాగుంటుందండి. అంటే బ్రౌన్ బ్రెడ్ బాగా వేయించుంటారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మెత్తగా చేసేసిన తర్వాత మీరు దాంట్లో కొంచెం చక్కెర వేసేసి బాగా మంచిగా అనమాట మెత్తగా మళ్ళీ పౌడర్ చేసేసి చిక్కటి పాలు తీసుకోండి. చిక్కటి పాలు తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ దాన్ని కలపాలి. ఈ పౌడర్ని కలిపేసి చపాతీ ముద్ద, గట్టి చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. కొంచెం కూడా లూజ్గా ఉండకూడదు, జారుగా ఉండకూడదు, బాగా గట్టిగా మరి బాగా కలపాలి. కలిపిన తర్వాత పక్కన పెట్టేసేయండి. చపాతి ముద్దలాగే ఉంటుందన్నమాట. దీన్ని చిన్న చిన్న బాల్స్ తీసుకొని రౌండ్గా చేసి పక్కన పెట్టేయండి. ఈలోగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక గ్లాస్ చక్కెర వేసి అందులో నీళ్లు వేసి కొంచెం తీగ పాకం కన్నా కొంచెం ముందుగానే ఆపేసేయండి. ఓకేనా? ఆపేసేసి అందులో మీకు ఇష్టమైతే కనుక కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసేయండి. ఆ పాకంలో వేసేసిన తర్వాత మూత పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో ఏం చేస్తారు, నూనె వేయాలి. నూనె వేసి ఆ నూనె కాగిన తర్వాత మన బ్రెడ్ బాల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అంటే నూనె బాగా కాగకూడదండి, కొంచెం కాగినప్పుడు ఈ బాల్స్ వేసేసేయాలి. వేసేస్తే చిన్న మంట మీదనే అవి కాలుతూ పైకి లేస్తాయి, అలా బ్రౌన్గా కాలిపోవాలి. అంటే లోపల అంతా మొత్తం అన్ని తీసి పక్కన పెట్టేయండి. ఇలా అన్ని తీసేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు షుగర్ మరి సిరప్లో, అంటే పాకం వచ్చి రాని షుగర్ పాకం ఉంది కదా, అందులో వేసేసేయాలి. అందులో అన్నీ వేసేసేయండి. అయితే దీన్ని ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి తీసేసేయాలి. ఇక చూడండి ఎంత బాగుంటుందంటే ఈ గులాబ్ జాము చాలా బాగుంటుంది. అంటే ఈ గులాబ్ జామ్ పౌడర్ కొనుక్కొని వచ్చి తయారు చేసుకోవడం కన్నా ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్తో ఈ గులాబ్ జాము వెరీ టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా తినటానికి కూడా రుచి ఒక్కటే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే మనమే అన్ని తయారు చేసుకుంటాం, ఫ్రెష్గా తయారు చేసుకుంటాం, తింటాం కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను, బ్రెడ్తో గులాబ్ జాము బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి, దాన్ని బాగా కట్ చేసేసి మెత్తగా పేస్ట్ చేయండి. అంటే ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసేసి అందులో కొంచెం షుగర్ వేయండి. షుగర్ కూడా వేసి మళ్ళీ మిక్సీ తిప్పండి. ఇప్పుడు దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పాలు ఉన్నాయి చిక్కటి పాలు, కొన్ని కొన్నిగా వేసుకుంటూ చపాతి ముద్దలాగా గట్టిగా కలపాలన్నమాట. కొంచెం కూడా జోరు ఉండకుండా కలపాలి. కలిపిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక గ్లాస్ చక్కెర వేసి దానికి కొంచెం అరగ్లాస్ నీళ్ళు వేసి పాకం పట్టాలి. పాకం ఎట్లా రావాలంటే తీగ పాకం రాకూడదు, తీగ పాకం రాకముందే ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేసి నూనె కాగుతూ ఉండగా మీరేం చేస్తారంటే సగం కాగిన తర్వాత ఈ మన బ్రెడ్తో రౌండ్స్ బాల్స్ చేసాం కదా, ఇవన్నీ కూడా అందులో వేసేసేయాలి. వేసేసి మంట కొంచెం పెంచి అన్నీ కూడా పైకి తేలాలన్నమాట. తేలి రెడ్గా కాలాలి. కాలిన తర్వాత మామూలు గులాబ్ జామ్ ఏ కలర్ ఉంటుంది ఆ కలర్కి వచ్చేస్తుంది, దీన్ని తీసి ఆ సిరప్లో వేసేసేయాలి. అలా ఒక 15 నిమిషాలు నానిన తర్వాత తీసుకొని మనము ఒక గిన్నెలో వేసుకొని తింటే ఉంటాయి చూడండి, అస్సలు చాలా టేస్టీ అండి గులాబ్ జాము. చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. అలాగా నేను చాలా సందర్భాల్లో చూశాను గుల్లగా ఉన్న ఈ బాదుషా ఎలా చేస్తారు అన్నది చాలా మందికి తెలియదు. దీన్ని ఎలా చేసుకోవాలంటే 1/4 కిలో గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి తీసుకొని అందులో బేకింగ్ సోడా వేయాలి. ముఖ్యంగా బేకింగ్ సోడా వేయండి, లైట్గా సాల్ట్ వేయండి. తర్వాత బేకింగ్ సోడాతో పాటు వంట సోడా ఉంటుంది కదా, ఈ వంట సోడా కూడా కొంచెం వేయాలి. ఇదంతా కూడా బాగా కలిపేయాలన్నమాట. ఎలా కలుపుతారో నాకు తెలియదు, మిక్సీ జార్లో వేసి కలిపేసినా కూడా బాగా కలిసిపోవాలి సమానంగా. అప్పుడే చక్కెర కూడా వేసేసేయాలి. ఎందుకంటే ఈ గులాబ్ జాము చాలా తీయగా గుల్లగా రావాలంటే ముందుగా కొంచెం షుగర్ పౌడర్ అందులో వేయాలన్నమాట. మైదాలో కానీ గోధుమలో కానీ వేసేసేయాలి. వేసేసి దాన్ని మిక్సీ చేసి తిప్పాలి. అప్పుడు మొత్తం రెడీగా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసేసి ఇప్పుడు పాలు తీసుకొని పాలతో గోరువెచ్చని పాలు ఉండాలన్నమాట. దీంతో ఆ పిండి కలపాలి. పిండి మామూలుగా కలపాలన్నమాట, చపాతి పిండిలాగా కలిపి దీన్ని ఏం చేస్తారంటే మూత పెట్టేసేయండి. 1/10 నిమిషాలు నానివ్వండి. ఈలోగా మీరేం చేస్తారంటే ఒక గిన్నెలో చక్కెర వేసి చక్కెర ఎంత వేసామో అంత సగం నీళ్లు పోసి తీగ పాకమండి.

0: అంటే లైట్ తీగ పాకం ఉండాలి. మరి మంచి లడ్డూలకి ఇటు వచ్చినట్టు కాకుండా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత దీన్ని మూత పెట్టి రెడీగా పెట్టుకోండి. ఈలోగా ఒక స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేసి జస్ట్ అట్లా కాగాలంతే, ఎక్కువ కాదు, జస్ట్ మంట మీద ఒక్క నిమిషం ఉండాలి. నూనె ఎప్పుడు కూడా కాగకూడదు బాదుషాకి. ఇక ఇంతలో ఒక బాదుషాయి పిండి ఉంది కదా, చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్గా చేసి ఇట్లా చేతి ఎట్లా అంటే రౌండ్గా వెడల్పుగా వస్తాయి, దాని ఒక్కసారి ప్రెస్ చేయాలన్నమాట. మధ్యలో ప్రెస్ చేస్తే గుంతలాగా పడుతుంది, కానీ గుంత అవ్వదు, గుంతలాగా పడుతుంది. అలా అన్నీ చేసి పెట్టుకోండి. నూనె అట పోసి ఒక్క చుట్టూ కాగుతాయి నూనె అంతే, అంతే అండి. మనం ఎన్ని పడుతుంది ఆ నూనెలో అన్ని మరి బాదుషా ఉండలు వేసేసేయాలి. ఉండలు వేసేసి చిన్న మంట మీద కాలుతుంటే అవి రెడ్గా అవుతూ పైకి లేస్తాయి, మొత్తం అన్ని పైకి లేసేసేయాలి. లేసినప్పుడు కాలినట్టు అనమాట. వాటిని మళ్ళీ ఇంకోసారి మళ్ళించి ఆ రెండు పక్కల కాల్చి వీటిని తీసి ఆ పాకంలో వేసేసేయాలి. అప్పుడే మనకు గుల్లగా మరి లోపలంతా కూడా స్వీట్లు వెళ్ళిపోయి గుల్లగా ఉండే బాదుషా మనకు వస్తుంది. చాలా ఈజీ అండి చేసుకోవడం, కొంచెం ఓపిక ఉండాలా. ఇంట్లో శుభ్రంగా చేసుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడు ఆ 15 నిమిషాలు పెట్టకపోతే లోపలికి షుగర్ సిరప్ వెళ్ళదు, అప్పుడు మళ్ళీ బాగు తింటానికి కూడా. ఓ 10 కాదు ఒక 20 నిమిషాలు కానీ ఉంచేశారంటే లోపలికి అంతా పీల్చుకుంటుంది. అందుకే వేడిగా వేయాలి. వేడి వేడి బాదుషా ఉండలు అందులో వేసేస్తే బాగా షుగర్ని పీల్చుకొని లోపలికి, అప్పుడు అవి తింటూ ఉన్నప్పుడు ఎలా తీసేసి పక్కన పెట్టాలి. అలా చేసినప్పుడు మీకు ఎంత టేస్టీ టేస్టీ బాదుషా మీ చేతి సొంతం అవుతుంది. అంతే, మీరు తినచ్చు, ఇంకొకళ్ళకి పెట్టచ్చు, ఈ పండగలకి రాబోయే పండగలకి చక్కగా చేసుకొని తినచ్చు అనమాట. ఇంకొకసారి చెప్పేస్తాను, కొంచెం ఒక 1/4 కిలో కానీ 1/4 కిలో కానీ గోధుమ పిండి తీసుకోండి. వద్దనుకుంటే మైదా పిండి అని తీసుకోవచ్చు. ఇందులో చక్కెర వేసేసేయాలి, బేకింగ్ సోడా వేయాలి, మామూలు సోడా కూడా, వంట సోడా కూడా వేసి లైట్గా సాల్ట్ వేసేసి మొత్తాన్ని ఫైన్గా మిక్స్ చేయాలి. అది మిక్సీలో వేసి తిప్పితే బాగా కలుస్తుంది అనుకుంటాను. అంతా కలిసిన తర్వాత అన్ని వేడి వేడి అంటే కొంచెం గోరెచ్చని పాలతో కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టేయండి, కొంచెంసేపు నానబెట్టండి. ఈలోగా షుగర్ పాకం చేసేసుకోండి. షుగర్ పాకం చేసి మూత పెట్టేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి, నూనె ఒకే ఒక నిమిషం కాగాలంతే, ఎక్కువసేపు కాకూడదు, పచ్చిగానే ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని దానికి ఒకలాంటి ప్రెస్ చేస్తే గుంతలాగా పడుతుంది. దీన్ని ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసాక మంట కొంచెం సిమ్ కంటే కొంచెం పెద్దగా పెడితే ఇప్పుడు ఎంత కాలుకుంటూ కాలుకుంటూ అన్నీ పైకి లేస్తాయి నూనెలో నుంచి. ఇవన్నీ పైకి లేవగానే ఒక్కసారి తిప్పితే మళ్ళీ రెండో వైపు కూడా కాలుతుంది, రెడ్ కలర్కి వచ్చేస్తాయి. తీసి సిరప్లో వేసేసేయండి. ఇక అంతే, 20 నిమిషాలు తప్పకుండా ఆ సిరప్లో ఉండాలన్నమాట. అప్పుడు ఈ వేడి వేడి బాదుషాలు ఆ సిరప్ని పాకాన్ని పీల్చుకొని గుల్లగా తయారవుతాయి. అప్పుడు మనం వడ్డించుకొని తింటే ఉంటుంది చూడండి బాదుషా, సూపర్. ఎంత బాగా తినొచ్చో భలే రెడీగా భలే రుచిగా ఉంటుంది. సో శ్రోతలు, మీరు అవన్నీ కూడా తయారు చేసుకొని నాకు చెప్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు చెప్పాలి అంటే కనుక మా అడ్రస్ చెప్తాను, రాసుకోండి. పసంతైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. మళ్ళీ చెప్తాను, పసంతైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. వచ్చే వారం సరికొత్త వంటకాలతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరు ఇంతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసంతైన వంటకాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జె. నిర్మలా.

0: 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం 9:30 ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో తప్పక వినండి. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు, శ్రీ పి వెంకట చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాతులు, పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. తప్పక వినండి 9:30.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరింతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది
1: ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ది సంస్థలు పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నదీ పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌడ్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
2: TDF के माध्यम से स्टार्टअप को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
1: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో

0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్టాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్టాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావి తరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీ రెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్దితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమాపేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమాపేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
1: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the 3 mutuals, mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో ఎంటీఎల్ గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్దరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు, యుద్ద అభ్యాస్, ఉత్తరాఖండ్లోని ఔలి, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు.

0: ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్టేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్టేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: నమస్కారం, కిసాన్ మనీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమంలో ముందుగా రైతుకు ప్రశ్న, అనంతరం ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర, ఈ అంశం గురించి బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం, తదనంతరం సాంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ, చివరగా రైతు ప్రశ్నకు జవాబు. మరి ముందుగా రైతుకు ప్రశ్న.
2: రైతు సోదరులకు ఈనాటి ప్రశ్న.
3: పశువులకు మేత నీరు ఇచ్చేటప్పుడు గమనించుకోవలసిన విషయాలు ఏవి? ప్రశ్న మరోసారి, పాడి పశువులకు మేత నీరు ఇచ్చేటప్పుడు గమనించుకోవలసిన విషయాలు ఏవి?
1: ఇప్పుడు వినండి, ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయం.
4: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి అపర్ణ గారు ఉన్నారు. వీరు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో గృహ విజ్ఞాన శాస్త్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు.

0: మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, శ్రీమతి పి అపర్ణ గారు.
1: నమస్తే అండి.
0: మరి ముఖ్యంగా అండి, ఇటీవలి కాలంలో గృహ విజ్ఞాన శాస్త్రం పరిధులు పెరిగాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మోడర్నైజేషన్ వచ్చినాక సివిలైజేషను అని చెప్పి, మళ్ళీ అర్బనైజేషన్ అని చెప్పి, తర్వాత ఈ ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ఎక్కువగా జంక్ ఫుడ్స్ పైన ఆధారపడతా ఉన్నారు. దానివల్ల ఏమైందంటే, భారతదేశంలో ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడికి ఈ కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే చిరుధాన్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈరోజు చూస్తే చిరుధాన్యాలు మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా చిరుధాన్యాలపైనే మళ్ళా ఆధారపడతారు. అంటే ఇదివరకట్లో మన పూర్వీకుల కాలంలో, తాతల కాలంలో, ముత్తాతల కాలంలో ఓ రాగి సంకటి, అంబలి, వీటి మీద మనము ఆధారపడి ఉండేవాళ్ళము. కొర్రన్నము, మరి ఇప్పుడు కొర్రన్నం అనేదే తినట్లేదు మన వాళ్ళు. ఈ కొర్రలు, సజ్జలు, జొన్నలు, సామలు, ఇవన్నీ అరకలు, ఇవన్నీ తెలిసేటివి కాదు మనకు. ఎవరికి సామాన్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. మన పూర్వీకులకైతే తెలుసు, మన తండ్రులకు, తాతలకు, ఆ జనరేషన్ వాళ్ళకైతే తెలుసు. మరి ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. అసలు పోషకాహారం అంటే ఏంటో తెలియజేయండి ముందుగా.
1: మనం ఇప్పుడు పోషకాహారం అంటే ఏంటో తెలుసుకుందామండి. యాక్చువల్గా ఏంటంటే, మనం ఆహారంలో అన్ని పోషక పదార్థాలు సరైన మోతాదులో ఉంటేనే దాన్ని మనము పోషక ఆహారం అని అంటామండి. పోషక పదార్థాలు అవసరమైన దాన్ని బట్టి ఉంటాయి. అంటే మనం రోజు చేసుకునే పనిని బట్టి కూడా ఉండొచ్చు. పెరిగే పిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో, పాలిచ్చే తల్లలో పోషక ఆహారాలు అవసరాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి 7 రకాల పోషక ఆహారాలు మనకు నిత్య జీవితంలో అవసరమవుతుందండి. అవి ఏమి ఉంటాయి అంటే, పిండి పదార్థాలు, మాంసాకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, ఎంజైమ్లు మరియు పీచు పదార్థాలు. ఇవన్నీ మనకు ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కంపల్సరిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి.
0: 7 పదార్థాలు ఖచ్చితంగా
1: ఖచ్చితంగా మనకు తీసుకోవాల్సిందే, కంపల్సరీ తీసుకోవాలి. ఈ పోషకాలు హెచ్చు తగ్గుల వలన కూడా మనకు పోషక లోపం అనేది ఏర్పడుతుందండి.
0: అంటే సరైన సమపాలలో తీసుకుంటేనే మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది, తర్వాత దాన్నే పోషకాహారం.
1: దీంట్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనకు పోషకాహారాలు అనేటివి కూడా మనకు వస్తాయండి. కాబట్టి మనము డైలీ రిక్వైర్మెంట్ అంటూ ఉంటుంది. ప్రతిరోజు మనం ఎన్ని ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎన్ని వైటమిన్స్ తీసుకోవాలి, ఎంత కాల్షియం తీసుకోవాలి, ఎంత ఐరన్ తీసుకోవాలి అనేది మనకు ఒక ఇదిగా, ఒక డైట్ ఇది ఉంటుందండి. దీని ప్రకారం మనము రోజువారీ ఆహారంలో తీసుకొని అది మీట్ అవ్వాలి. మనము అది మీట్ అవుతే మనకు పోషక ఆహార లోపాలు అనేటివి రాకుండా ఉంటాయి. ఈ పోషక లోపాలు వల్ల చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, పురుషులు, యుక్త వయసులో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు, దీనివల్ల ఈ పోషక లోపాలు వీళ్ళకి ఎక్కువగా వస్తున్నాయండి. ముఖ్యంగా మహిళలకు. మహిళలకు ఎందుకంటే ముఖ్యంగా మహిళల్లో చూస్తే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువ కనిపిస్తుంది.
0: చాలా వరకు మధ్య వయస్కులైన మహిళలు ముఖ్యంగా ఈ కాల్షియం సమస్యతో ఇబ్బంది పడతా ఉంటారు. నడుము నొప్పి అని చెప్పి, మోకాళ్ళ నొప్పులు అని చెప్పి, ముఖ్యంగా తల్లు చాలా వరకు ఇబ్బందులు పడతా ఉంటారు. మరి కాల్షియం ఖచ్చితంగా ఉండాలని చెప్తా ఉంటారు.
1: అవునండి, ఇది కాల్షియం లోపం వల్ల ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే వాళ్ళ పని ఒత్తిడి వల్ల వాళ్ళకి టైం ఉండకపోవడము, ఇంట్లోనే పనులు చూసుకోవడము, లేకపోతే ఆచారాల వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే మహిళలు పని ఒత్తిడికి లోనవుతూ దీనివల్ల లోప పోషణ అనేది ఎక్కువ కలుగుతుందండి. ఇందులో మహిళలకు ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా మనము ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ, తర్వాత డెలివరీ అయిన తర్వాత అయినా గానీ బాలింతల తల్లులు కూడా జాగ్రత్తలు పాటించాలి. అంటే తినే తిండి ఆహారంలో పోషక ఆహారం, కాల్షియం కంటెంట్ ఉండాలి, ఐరన్ కంటెంట్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉన్న ఆహారం తీసుకుంటే పోషక లోపం అనేది కొంతవరకు తగ్గుతుందండి. దాంట్లో ఏంటంటే మనము చిరుధాన్యాలు అనేటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
0: మరి చిరుధాన్యాలు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెప్పారండి. ముఖ్యంగా ఇందాక మీరు అన్నారు కాల్షియం లోపం అని. ఈ కాల్షియం లోపానికి నువ్వులు తింటే సరిపోతుంది. ఇక ఐరన్ లోపం అని కూడా చెప్పారు బాలింతల విషయంలో. మరి బెల్లం తింటే సరిపోతుంది. ఈ బెల్లం నువ్వులు ఉంటలు కూడా
1: పూర్వకాలంలో ఇలా తినేవారండి. అవునండి,
0: ఒక ప్రతిదీ ఉండేది. చాలా చక్కని విషయం గుర్తు చేశారండి. మరి చిరుధాన్యాలతో పోషకాహార లోపం ఎలా నివారించుకోవచ్చు, అసలు చిరుధాన్యాలు ఏ అంటే ఏంటేంటో తెలియజేస్తారా అండి?
1: మెట్ట ప్రాంతాలలో మనకు చిరుధాన్యాలు పండించుకోవచ్చు అండి. మెట్ట ప్రాంతాలు అనేటివి మనకు చిరుధాన్యాలు అనుకూలంగా ఉంటుంది. చిరుధాన్యాల కోత అనంతరం మనము దీనిలోని యాక్చువల్ గా ఏంటంటే చిరుధాన్యాలు అనేటివి అందరికి తెలుసు, కానీ దాన్ని రుచికరంగా ఎలా చేసుకొని తినాలి అనేది ఎవరికి తెలియదు.

0: లేదు. అందుకే మనము చిరుధాన్యాలు అనేది అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. మనం ఆహారంలో ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆకాశవాణి ఉండకపోవడం.
1: వికసిత్ భారత్ కార్యక్రమం
0: దీనికి మనం
1: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి
0: వాల్యూ అడిషన్
1: తిరుపతి జిల్లా
0: పంచాయతీరాజ్
1: ఇంజనీరింగ్ విభాగం
0: డిప్యూటీ
1: ఇంజనీర్
0: అంటే ఒక 30 రూపాయల కేజీ అట్లా ఉంటాయి. ఏవైనా సరే రాగులు గానీ జొన్నలు గానీ సజ్జలు గానీ ఏవైనా సరే అంటే పొట్టు తీసినవి ఒకటి పొట్టు తీయనివి ఒకటి అలా. ఇప్పుడు మార్కెట్ లో ప్రెసెంట్ గా చాలా దీనికి భూమి కూడా చాలా ఎక్కువ అయిపోయి మనకు బాగా మంచి మార్కెట్ లో కూడా మంచి అవైలబిలిటీ ఉందండి వీటికి. చిరుధాన్యాలు ఏంటంటే చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ దీంట్లో పోషక ఆహార విషయంలోకి వస్తే మనం తినే రోజువారి బియ్యం కన్నా కూడా అధిక రేట్లు దీంట్లో బలంగా ఉంటాయండి. కాబట్టి మనం రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు తీసుకుంటే మంచిది.
2: ముఖ్యంగా చిరుధాన్యాల గురించి మీరు చాలా చక్కని విషయం తెలియజేశారండి. చిరుధాన్యాలతో మనం చాలా వంటకాలు చేయొచ్చు అని చెప్పారు. అంటే రుచికరమైన వంటకాలు ఉండవు కాబట్టి చిరుధాన్యాలతో చేసుకోవడం అంటే ఇదివరకట్లో లాగా చేసుకోవడం తెలియదు అందుకనే కనుమరుగా అవుతున్నాయని చెప్తా అన్నారు. మరి ఇంకొక ముఖ్య విషయం అండి, చిరుధాన్యాల్లోని పోషక విలువలు అవి తింటే కలిగే లాభాలేంటో తెలియజేస్తారా?
0: తెలుసుకుందామండి. మనము చిరుధాన్యాల్లో ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఏంటంటే వీటిని మాంసాకృతులు అని కూడా అంటారండి. మనం మన శరీరాన్ని నిర్మాణానికి తోడ్పడి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇవి. ఇదే కాకుండా పిల్లలకి గర్భిణీ స్త్రీలలో కూడా వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుందండి. వరి కన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ ప్రోటీన్లు మనకు లభ్యమవుతాయి. కాల్షియం గురించి చూసుకుంటే మనం ఎముకల బలానికి ఉండేలా వచ్చేస్తుంది మనకు కాల్షియం. బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఎక్కువ మోతాదులో కాల్షియం అవసరం ఉంటుందండి. ఒక గ్లాసు రాగుల్లో ఉండే కాల్షియం మనకు దాదాపుగా 2 గ్లాసు పాలలో మనకు దొరుకుతుంది. 2 గ్లాసు పాలు ఈజ్ ఈక్వల్ టు 1 కాల్షియం రాగి జావ అండి. అట్లా తీసుకోవచ్చు మనము. ఇది కాకుండా దీంట్లో మనకు చిరుధాన్యాల్లో ఇనుము అనేది కూడా మనకు ఎక్కువ లభ్యం అవుతుంది. ఇనుము ఎక్కువ శరీరంలో ఎక్కువగా మనకు రక్తం తయారయ్యేలా చేస్తుందండి. ఐరన్ లోపం వలన రక్తహీనత వస్తుంది. కాబట్టి రక్తహీనత లోపం ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల నెలలో నిండకుండానే ప్రసవం కావడము, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడము, పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లేకపోవడము, జ్ఞాపశక్తులు తగ్గిపోవడము మొదలైన నష్టాలు కలుగుతాయి. కాబట్టి మనము ఇనుము లోపం నివారించాలంటే సామలలో వరి బియ్యం కన్నా ఎక్కువ మనకు 5 రెట్లు ఇనుము దొరుకుతుందండి. ఇది కాకుండా మనము ఇప్పుడు మెగ్నీషియం అంటే మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి మనకు మెగ్నీషియం తోడ్పడుతుంది. చక్కెర వ్యాధి గ్రస్తులకు గుండె జబ్బులు తీవ్రతను తగ్గిస్తుంది. చిరుధాన్యాల్లో వరి బియ్యం కన్నా ఎక్కువ మెగ్నీషియం మనకు లభిస్తుందండి. నియాసిన్ అనేది కూడా మనకు చిరుధాన్యాలలో దొరుకుతుందండి. ఇదేంటంటే మనకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి మనం చిరుధాన్యాలలో ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇది పీచు పదార్థం. ముఖ్యంగా మనకు చిరుధాన్యాల్లో దొరికేది పీచు పదార్థం అండి. ఈ పీచు పదార్థం వల్ల ఏంటంటే విరేచనాలు వంటి రోగాలు వచ్చినప్పుడు తొందరగా కోలుకునే శక్తిని ప్రసాదించడానికి మనకు చిరుధాన్యాలు అనేటివి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా మనకు పొటాషియంలో రాళ్లు ఏర్పడడం ఇలాంటివి ఉన్నప్పుడు మనం చిరుధాన్యాలతో చేసిన ఆహారం తీసుకుంటే చాలా మంచిది. చిరుధాన్యాలు ఏంటంటే ముందుగా ఏంటంటే చిరుధాన్యాలు మనం కొంచెం తిన్నా ఎక్కువసేపు మనకు కడుపులో అంటే కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. ఎందుకంటే దీంట్లో ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది. మామూలుగా మనం కార్బోహైడ్రేట్స్ అనేటివి కొంచెం తక్కువలో ఉంటాయి కాబట్టి దీనికి ఏంటంటే తింటుంటే టైం తక్కువ పడుతుంది, డైజెషన్ తక్కువ పడుతుంది. కాబట్టి మనం కొంచెం తిన్నా ఏంటంటే బాడీకి హెవీగా అనిపిస్తుంది. దాంతోపాటు పోషకాలు కూడా మనకు దీంతో మనకు లభిస్తాయి. ఇది కాకుండా బి విటమిన్ చర్మాన్ని జుట్టుని కండరాలని ఆరోగ్యంగా ఉంచుతుందండి. బి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచి పిత్తాశయ క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా మనకు చిరుధాన్యాలు కాపాడుతాయి. అవి కాకుండా ఫాస్ఫరస్ కణాల పెరుగుదలకు అంటే శరీరం పెరుగుదలకు తోడ్పడుతుందండి. నాడి వ్యవస్థ పనితీరుకి పిండి పదార్థాలు శక్తిగా మారడానికి సహకరిస్తాయి మనకు ఈ చిరుధాన్యాలు. వరి కన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుందండి. అది కాకుండా ఫోలిక్ యాసిడ్ అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ చిన్నపిల్లల్లో గర్భిణీ స్త్రీలలో పెరుగుదల ఉపయోగపడుతుంది. ఇది సరిగ్గా లేకపోతే పిల్లలు లోప పోషణకు గురి అవుతారు. అట్లే కాకుండా తల్లులు ముఖ్యంగా అంటే టైం కి డెలివరీ అవ్వకుండానే ముందుగానే డెలివరీ అవ్వడము అట్లాంటివి మనకు ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల లోపం

0: వల్ల మనకు ఇది అవుతుంది. ఇవి ఎక్కువ మనకు రాగులు సజ్జల్లో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ మనకు దొరుకుతుంది. అంతేకాకుండా జింక్, జింక్ అనేది పెరుగుదలకు, చర్మం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది మనకు చాలా అవసరం పడుతుందండి. శరీరంపై ఏర్పడిన గాయాలు త్వరగా మానాలంటే జింక్ మనకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి గర్భంతో ఉన్న స్త్రీలు జింక్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల పిండం ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. సామల్లో మనకు ఇది పుష్కలంగా లభిస్తుందండి. ఇవి మనము చిరుధాన్యాల్లో ఉన్న పోషక విలువలు.
1: చాలా చక్కగా వివరించారండి. ముందుగా చిరుధాన్యాల్లో పోషకాలు ఉంటాయని చెప్పి చాలా మందికి తెలియని విషయము, అంటే తెలిసినా గానీ అవగాహన లోపము ఉంది, చాలా మందికి అవగాహన లేదు. మరి మీరు మాంసకృతులు చాలా బాగా ఉంటాయి అని చెప్పారు, వరి కన్నా దీంట్లోనే బాగా ఉంటాయన్నారు. ముఖ్యంగా మనది మెట్ట ప్రాంతము, మెట్ట జిల్లా కిందనే వస్తుంది. మరి వరి పండిస్తూ ఉన్నాం కానీ మరి పశ్చిమ ప్రాంతం మీరు పనిచేసే వైపు అయితే బనవాసి వైపు, మరి టోటల్గా పశ్చిమ ప్రాంతంలో ఈ మెట్ట సాగే చేస్తూ ఉన్నామండి. ఈ మెట్ట సాగు చేసేటప్పుడు ఈ చిరుధాన్యాలైనటువంటి జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, అరకలు ఇవి చేసుకోవడం వల్ల, సాగు చేయడం వల్ల చాలా లాభాలు లబ్ధి పొందుతామని చెప్పారు. ఆ లబ్ధి పొందడం కూడా ఎలాగా అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మాంసకృతులు, అంటే ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉండడం వల్ల మనకు బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కాల్షియం, ఒక గ్లాసు రాగి జావ తాగితే 2 గ్లాసుల పాలతో సమానమని చెప్పారు. మరి పాలు కూడా విపరీతమైన ధరలో ఉన్నాయండి. మరి అటువంటి తరుణంలో రాగులు తాగడం మంచిదని చెప్పి తెలియజేశారు. ఇక ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలకు రక్తహీనత సమస్య చాలా వరకు ఐరన్తో అధిగమించవచ్చు అని చెప్పారు. ఈ ఐరన్ సామల్లో చాలా బాగా ఉంటుందని తెలియజేశారు. ఇక మెగ్నీషియం వచ్చేసి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ బీపీ, రక్తపోటు, తర్వాత షుగర్, డయాబెటీస్ వీటితో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటీవలి కాలంలో చూస్తే 30-25 ఏళ్ళ పిల్లలకే షుగర్, బీపీలు వస్తూ ఉన్నాయండి. అంటే వారి డైలీ యాక్టివిటీస్ని బట్టి, వారి దినచర్య, తర్వాత వారి ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడము, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము, పని ఒత్తిడి, వీటి వల్ల చాలా వరకు ఈ రెండింటి బారిన పడతా ఉన్నారు. మరి మెగ్నీషియంని తీసుకుంటే వీటిని అధిగమించి కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలియజేశారు. తర్వాత హార్ట్ డిసీజెస్ కూడా మనకు చాలా వరకు నియంత్రించవచ్చు చిరుధాన్యాల వల్ల అని తెలియజేశారండి. ఇక ముఖ్యంగా పీచు పదార్థాలు తింటే, మనకు ఫైబర్ ఫుడ్ తీసుకున్నట్లయితే అరుగుదల, మలబద్ధకము ఇట్లాంటివి చాలా వరకు కంట్రోల్ అయ్యి మంచి హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత విటమిన్ బి కూడా దీంట్లో పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. విటమిన్ బి పుష్కలంగా ఉండడం వల్ల స్కిన్ డిసీజెస్ రావు అని చెప్పి, ఈ తర్వాత క్యాన్సర్ కూడా రావడానికి తక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. తర్వాత జింక్ గురించి తెలియజేశారండి. ఈ జింక్ తీసుకోవడం వల్ల గాయాలు చాలా త్వరగా మాంతాయి అని చెప్పి చెప్పారు. ఇది ఈ జింక్ సామల్లో ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేశారు. మరి ఫాస్ఫరస్ శరీరంలో ఎదుగుదలకు, పెరుగుదలకు, కణాల విభజన త్వరగా జరిగి శరీరం మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పారు. ఇక ఫోలిక్ యాసిడ్ ఈ రాగులు సామల్లో ఎక్కువగా ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైన అది కాబట్టి, అంటే చిరుధాన్యాలు ప్రతి ఒక్కటి చాలా ముఖ్యము. మరి చిరుధాన్యాలు సమపాలల్లో కరెక్ట్ గా తీసుకుంటే మంచి ఆరోగ్యంగా, మరి ఆరోగ్యంతో పాటు అతని జీవిత కాలం కూడా పెరిగే అవకాశం ఉందని తెలియజేశారండి. ఇక చివరిగా అండి, చిరుధాన్యాలతో ఏమేం చేసుకోవచ్చు తెలియజేస్తారా?
0: తప్పకుండా తెలుసుకుందాం అండి. చిరుధాన్యాలను మనము ఇంతకుముందు ఏంటంటే పాతకాలంలో మామూలుగా కొర్రన్నం తినేవాళ్ళు, చాలా వరకు కొర్రన్నం, జొన్న రొట్టెలు ఇవే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మనము చిరుధాన్యాల్లో కొంచెం విలువ జోడింపు, దీన్ని విలువ జోడింపు చేసుకుని రుచికరంగా మనము వంటలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్తానండి. ముందుగా ఏంటంటే మనము కొర్రన్నం చేసుకోవచ్చు, కొర్ర పాయసం కానీ, కొర్రలతో లడ్డు కానీ ఇలాంటివి రుచికరంగా చేసుకోవచ్చు. అట్లే జొన్నలు చూసుకుంటే మనము ఇంతకుముందు జొన్న రొట్టె, జొన్న సంకటి మాత్రమే తినేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే మనము దీనికి విలువ జోడిస్తూ మనము జొన్న లడ్డూలు, జొన్న మురుకులు కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి చాలా వరకు చాలా రుచికరంగా ఉంటాయండి. జొన్న మురుకులు అనేది, ఇవి కాకుండా రాగులు, రాగులు మనం రోజువారీలో మామూలుగా మనము రోజు సంకటి చేసుకుంటాము.

0: అవన్నీ తిని బలంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనము అవి కనుమరుగైపోతున్నాయి. ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా టైం ఉండకపోవడం, జాబ్కి వెళ్ళిపోయి హడావిళ్ళు ఇవంటే ఇవన్నీ ఏంటంటే కొంచెం టైం టేకింగ్. ఇప్పుడు ఏంటంటే అంత ఆటోమేటిక్ గా రోటీ మేకరు అన్ని వచ్చాయి కాబట్టి మనం దీనికి శ్రద్ధ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే మనకు లోపాలు అనే పోషక లోపం అనేది కూడా పెరిగిపోతుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త తీసుకొని చిరుధాన్యాలని మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం మనం అంటే ఉంటుందండి.
1: చాలా చక్కని విషయాలు తెలియజేశారండి. చిరుధాన్యాలతో ఏమేం చేసుకోవచ్చు, ముఖ్యంగా పోషకాహారం అంటే ఏంటి, చిరుధాన్యాలతో పోషకాహార లోపం ఎలా నివారించుకోవచ్చు తెలియజేశారు. ఇక చిరుధాన్యాల్లోని పోషక విలువలు, అవి తింటే కలిగే లాభాలు చాలా చక్కగా వివరించారు. విశదీకరంగా మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి డాక్టర్ అపర్ణ గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర గురించి కేవీకే బనవాసి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సాంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ.
3: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
4: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నప్పదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండ పెడుతున్నా. అందుకే
3: అదేందిరా చిన్నోడా, భూమి సత్వ రానిగా రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదరా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు ఆ రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. ఆ రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు, ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట, మోటార్ సైకిళ్ళంట, ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమైతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇల్లే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే గానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు

0: అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారం పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకుని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల. ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ల నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రీయ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రచిన్నాడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా. ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడక ముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కంటే దాని మీద పడతానే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే నేను బాగుంటదని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా రాసినోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా. రసాయనిక మందులో జోలికి పోరాదు. ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ. నేను కూడా చేస్తా పిదయ.
0: శుభాశ్రా సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: కార్యక్రమంలో చివరగా రైతు ప్రశ్నకు జవాబు.
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం.
2: పాడి పోషణ చేస్తున్నటువంటి రైతు సోదరులు పాలు పితికేటప్పుడు పశువు పాల ఉత్పత్తిని బట్టి ఎక్కువ తక్కువలు కాకుండా తగిన మోతాదులో దాణా వేసేటట్లు చూసుకోవాలి. దాణా వేసేటప్పుడు పశువు పాల ఉత్పత్తి చూడి దశ దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని బట్టి రోజువారీ దాణా నిర్ణయించుకుని దాన్ని రెండు భాగాలుగా చేసుకుని ఉదయము సాయంత్రము పాలు పితికేటప్పుడు ఇవ్వాలి. పాలు పితికే గంట ముందు పశువుకు ఎండుగడ్డిని కాని పచ్చిగడ్డిని కాని వేయకూడదు. పచ్చిమేత వేసేటప్పుడు అందులో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడూ కూడా పరిశుభ్రమైన నీరును అందివ్వాలి. నీటి తొట్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వేసవిలో పశువులకు రోజుకు 4 సార్లు నీరు పెట్టాలి. ఇతర సమయాలలో 2 నుండి 3 సార్లు సరిపోతుంది. ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
4: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఈ కార్యక్రమ ప్రాయోజితులు

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి
1: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 దాటి 19 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే.
0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతల నమస్కారం. ఒక రహదారి అంటే కేవలం రెండు ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ధి వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం డిసెంబర్ 25, 2000 ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్, అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని, కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించేటువంటి, వర్షాకాలం కావచ్చు, ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పీఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
2: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు,

0: అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
1: సార్, మంచి క్వశ్చన్. పిఎం చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారు కనెక్టివిటీ కల్పిస్తారు. పిఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పిఎంజేఎస్వై 1 అంటే దశ 1లో 500 అంతకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసాలను తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లీ ఏరియాస్, ట్రైబల్ గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పిఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్దితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీని దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్ కూడా లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్డు కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి 2-3 లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని మూడో ఫేజ్ లో అవి చెకప్ చేశారండి.
0: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్టిక్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు, వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: డిస్టిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్టిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళా జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్టుకి సాంకేతిక మంజూరు టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు చేయబడుతుంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారుని నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్, ఒప్పందం అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్ అంటే వెల్ ఎగ్జిక్యూషనే క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యత పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్, అన్ని విధానంలో పనులు చేపడతారు. పిఎంజేఎస్వై 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ ఫేజ్ 1లో. ఫేజ్ 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60, స్టేట్ 40గా జరుగుతుంది సార్.
0: సార్, అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు?
1: సార్, రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, CBR టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం. అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉంది అనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, అవి ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడీ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటినీ వెహికల్స్ ని బట్టి రోడ్ వెడల్పు, గ్రేడియంట్ అంటే వాల్, ఎక్కడ డౌన్ ఉన్నా పైకి ఎక్కేదున్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి, లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్ తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్, మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
0: సార్, మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము,

0: వీటి పాత్ర ఏమిటి?
1: సార్, పిఎంజిఎస్వైలో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి పిఐయు క్వాలిటీ కంట్రోల్. పిఐయు అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని పిఐయు అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. పిఐయు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లు నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లని ధృవీకరిస్తాం మేము. అది బాగా చేస్తున్నాడా లేదా, బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ ను తనిఖీ చేసి, మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్ గ్రేడ్, జిఎస్బి, వెట్ మిక్స్, బీటీ పైన తారు, అలా ప్రతి లేయర్ ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్ కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, ఎస్క్యూసి, అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని ఎన్ఆర్ఆర్డీఏ నియమిస్తుంది సార్. ఎన్ఆర్ఆర్డీ అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అన్న ఇవ్వచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ లేదా అన్సాటిస్ఫాక్టరీ ఇవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ లే ప్రొసీడ్ అవుతాము. అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్ కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం.
0: కాబట్టి చాలా పకడ్బందీ
1: వ్యవస్థ. ఎందుకంటే మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి, కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండో స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు?
1: సార్, ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు ఫలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్. ముందు కాంట్రాక్ట్ ను ఆదేశిస్తాం, తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పని సరిచేస్తారు. దాని మళ్ళా మేము రీటెస్టింగ్ నిర్వహిస్తుంది. పిఐయు కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని ఎస్క్యూఎం, ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ల ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తారు, స్టేజ్ పాసింగ్. ప్రతి స్టేజ్ లోనూ ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకొని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
0: కాబట్టి దశల వారీ
1: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం, అలా లేక జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్, చర్య నివేదిక. మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు, అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
0: సార్, మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? అలాగే ఈ పిఎంజిఎస్వై లో ఈ 5 ఏళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
1: పిఎంజిఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోని కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్, అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం, ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడేమో ఉద్దేశం. అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
0: సార్, మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
1: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే, ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం, టెండర్ పిలిచి. అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగించి చేపిస్తాము, ఆ డబ్బులు పేమెంట్ ఇస్తాం.
0: చాలా మంచిది సార్. చివరగా, సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు? లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
1: చేసుకోవచ్చండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు, వాళ్ళ ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓఎంఎంఎస్ సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజిఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం

0: నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. ఓమాస్ సిటిజన్ సెక్షన్. నెక్స్ట్, అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో ఓమా సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
1: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:00. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
7: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట సంపంగి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ పాడిన వరికుప్పుల యాదగిరి గీతం. సంగీతం గంటాడి కృష్ణ. ఇప్పుడు వినండి బొంబాయి పెరేడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రతిమారావు పాడిన వేటూరి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు, 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం 9:30 తప్పక వినండి. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు, శ్రీ పి వెంకట చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, పి మహేంద్రన్. తప్పక వినండి 9:30 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగే పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట శశిరేఖ పరిణయం చిత్రం నుండి చిత్రపాడిన సీతారామ శాస్త్ర గీతం, సంగీతం మణిశర్మ.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్
1: ప్రియ సఖియా.
0: ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు

0: ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: శ్రోతలు, రేపు ఉదయం 8:35 ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ కదంబ కార్యక్రమం తప్పక వినండి. రేపు ఉదయం 8:35 సమర్పణ శ్రీమతి జయ నిర్మలా.

మీరింతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంల సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్దికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్టపతి ఈరోజు ప్రసంగిస్తూ, ప్రపంచం సంఘర్షణలు, వైరుధ్యాలతో సతమతమవుతున్న సమయంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం విజయవంతమవడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ దేశాలు పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేసినప్పుడే మానవ పురోగతి, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ICWA మేధోపరంగా, సంస్థాగతంగా సిద్దం కావాలని, అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయనానికి ప్రపంచంలోనే గౌరవనీయమైన కేంద్రాలలో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని ఉపరాష్టపతి అన్నారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్కు సంబంధించిన సవాళ్లతో సహా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథాలను వివరిస్తోందన్నారు. దేశ ప్రయోజనాలు అంతకంతకు ప్రపంచవ్యాప్తంగా మారాయని, దాని బాధ్యతలు పెరిగాయని, దానికి అనుగుణంగా భారతదేశంపై అంచనాలు కూడా పెరిగాయని జయశంకర్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధించడానికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయా సంస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన DRDO పరిశ్రమల సమన్వయ సమావేశం విమర్శ 2026లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ యుద్ద వ్యవస్థ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ DRDO తన సామర్థ్యాలను ప్రదర్శించిందన్నారు. గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని, ఈ రంగంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన వైపు పయనించేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. MSMEలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తూ, రక్షణ రంగంలో విడిభాగాలు, అనుబంధ వ్యవస్థలు, అత్యవసర సేవల్లో వాటి సహకారం గణనీయమైనదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో అంకుర సంస్థలు కూడా ముందడుగు వేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ,
1: आज 2026 में DRDO ने मिसाइल से लेकर राडार्स तक, कम्बैट एयरक्राफ्ट से लेकर सबमरीन्स तक, इलेक्ट्रॉनिक वारफेयर सिस्टम से लेकर

0: పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం నిర్మాణం, ఆవిష్కరణలు, పరిష్కారాలను అందించడంలో ఇంజనీర్లు చేసిన కృషికి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. విశ్వేశ్వరయ్య జీవితం శ్రేష్ఠత, క్రమశిక్షణ, ఆవిష్కరణ ప్రజాసేవకు శాశ్వత ఉదాహరణగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జాతి నిర్మాణ ప్రయాణానికి ఆయన చేసిన అసాధారణమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఈరోజు జరిగిన 10వ వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, పరిరక్షణ వంటి ప్రాచీన పద్దతులను సమకాలీన విధానాలుగా మార్చుకుందని తెలిపారు. విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత, ఈపీఆర్ నిబంధనలు, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమైన అడుగులని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత్ ఈయూ సంయుక్త ఫ్రేమ్వర్క్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ,
1: సర్క్యులారిటీ మస్ట్ ఎక్స్టెండెడ్ బియాండ్ వేస్ట్ మేనేజ్మెంట్. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
0: Akashavani Prantiya Vartalu Vintunnaru. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ల మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ప్రధానమంత్రి భారతదేశ ఆందోళనలను ప్రస్తావించారని చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఆయన సూచించారని రణధీర్ జైష్వాల్ తెలియజేస్తూ,
2: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे, प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और तीन पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
0: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్థక సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై ఆరు రాష్టాల ముఖ్యమంత్రులు ఈరోజు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్టాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సంఘటన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని చెప్పారు. దీని ఆర్థిక భారాన్ని సుమారు 90% కేంద్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వాతావరణం. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపటి వరకు అరేబియా సముద్రంలోకి, అలాగే శనివారం వరకు నైరుతి దిశకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచించింది. అలాగే శనివారం వరకు బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోకి కూడా వెళ్లవద్దని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,781 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 778 పాయింట్ల నష్టంతో 74,003 వద్ద ముగిసింది. निफ्टी

0: సైతం 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద స్థిరపడింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మార్క్ విలువ 95.96 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:40 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా

మనం విన్న ఈ పాట చందమామ చిత్రం నుండి కార్తిక్ నోయల్ ఎంఎం శ్రీలేఖ పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

శ్రోతలు, 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 9:30 జరిగే పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తప్పక వినండి. 9:30 వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు, శ్రీ పి వెంకట శలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, పి మహేంద్రన్. తప్పక వినండి 9:30 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు జరగబోయే పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

శ్రోతలు, 9:30 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తప్పక వినండి. 9:30 వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు, శ్రీ పి వెంకట చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె శ్రీనివాతులు, పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారం చేస్తుంది. తప్పక వినండి 9:30

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM 103.2, 107.5.

0: 5 MHz.
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ఈరోజు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయాసహమోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడు అని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనేక మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూపులో మొదటి వారంట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకుని అనేక రూపాన్ని పరివర్తన చేసుకుని భగవంతుణ్ణి ఆదిశేషుడు ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటాడు. స్వామివారు పడుకున్నప్పుడు చక్కగా పరుపులాగా ఉంటారు.

యొక్క స్వరూపాన్ని మార్చుకుని చక్కగా సేవలందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్నటి సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడవీధులు విహరించి మృతు సంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలైనటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు ఉదయం యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురు దృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రీకరించి ఆ గరుడాల వారికి అనేక అవయవాలలో ఆ పాములన్నీ కూడా అలంకరించి ఉన్నారు. పాములన్నీ కూడా అలంకరించి ఉంటారంట. ఎందుకంటే ఆ 12 భాగాలలో కిరీటం పైన 2 చేతల యందు మణికట్ల యందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి ఆశ్రయించి ఉంటారు.

అయి వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారం

0: సూర్యుణ్ణి చంద్రుణ్ణి అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. ఎస్టియాం సుదర్శన ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన సుదర్శన వారిని ఆవాహనం చేస్తారు. ఆయుష వలయే ధ్వజస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి. వాటి యందు వాసుకి మొదలుగు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురుజ్జౌ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు యందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి అజుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతిని ఆవాహయామి సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురివేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వశ అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుణ్ణి వారు ప్రార్థించి ఆయన ఉపచారాలు చేసి ధ్వజస్తంభం పైన ఎగురువేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండల సభ్యులంతా కూడా చైర్మన్ ఈఓ గారు జేఈఓ గారు మొదలుగు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము నాట్యము గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి 7 పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ 7 పడగలు ఉన్నటువంటి ఆ పెద్ద శేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన్ను ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి ఆదిశేషమావాహయామి వాసుకిమావాహయామి ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణిని స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసి శ్రీ భూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే. స్వామివారు ఎడవైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు. స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు మహారాజులు చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసిచ్చినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడ వీధులలో వాటిని సింగారించుకుని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టత గురించి 4 మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు. విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి.

వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చేత కలిగే అనేక దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్నజన కల్పద్రోమమై భక్త వత్సలుడై స్వయం వ్యక్త అర్చాస్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్ద శేషవాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్ కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఠీవిగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు, అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు, ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటినీ కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎన్ని జన్మలు మారినా, ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథ, ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు, తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అనవగానే అద్భుతమైన ఒక దివ్య దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షం అవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు, ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా, జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నింటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి ఆ మనోహరమైనటువంటి దృశ్యము, చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము, ఆభరణముల యొక్క సౌందర్యము, పట్టు పీతాంబరములు, అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ స్వామి వెంట వస్తూ ఉండగా బాజాభజంత్రీల నడుమ, వాద్య విశేషముల నడుమ ఒకవైపు విద్యుత్ దీపాల వెలుగులు, మరోవైపు మంగళవాద్యముల నాదము, చుట్టూ కూడా లక్షలాది భక్తుల గోవిందనామస్మరణ, మధ్యలో దివ్యాభరణములతో అలంకరింపబడినటువంటి ఆ స్వామి, ఆహా ఎంత వైభవము! మనోహరమైన, కమనీయమైన, రమణీయమైన దృశ్యాన్ని స్వామి దర్శింపజేస్తూ తనను ఆశ్రయించి

తరించమని తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో ఆర్తితో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము, అలాగే భగవంతుని శేషసాయిత్వాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, శేషశేషిభావాన్ని వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే సమస్తము లయమైపోగా మిగిలినటువంటిదేదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము. శేషాద్రి శిఖర రత్నమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు, శ్రీ సతీశ దేవ శ్రితజన రక్షక భక్తిందలతు నిన్ను శక్తి కొలంది కరుణ చూపి మమ్ము కాపాడు నిత్యంబు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ పరంధామ, ఉభయదేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష శ్రితజన రక్షక, ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడవు కదయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే. భక్తిందలతో నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా, నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా. నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు. అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే భక్తుని దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు, ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కానీ ఏ వైభవాన్ని కానీ ఆశించడు ఆయన, నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు. అలాంటి భక్తిభావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్ద శేషవాహనం మీద చాలా చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడగల నీడలు ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేస్తూ స్వామివారు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా ఆ గోవిందనామస్మరణ మధ్య స్వామివారి యొక్క కమనీయమైనటువంటి దృశ్యము మాటల్లో మనం వర్ణించలేము. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య షాంగిణః అని ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి భక్తకోటి వెడుతూ ఉంటారు. కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యా అనంటే బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు.
అలా స్వామి చక్కగా

0: ఆ తిరువీధుల్లో పెద్ద శేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్త కోటినంతటిని కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెదశేష వాహనం యొక్క విశేషాలను వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎస్శేష సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజ దళ ప్రాయేణ విభ్రాజితే తం శేషం దధతం స్వవామచరణే సన్నూపరాభం ముద తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి 7 పడగలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ పదకవిత పితామహులు హనుమాచార్యుల వారు 10,000 శేషుల పడగల మయము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజల ప్రాయం విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సును ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు ఈ భూములాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుడిని అధిరోహించి ఇప్పుడు దక్షిణమాడి వీధిలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతరాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా ఆ నాగాభరణం అనేటువంటి ఆభరణంగా సదా ఆదిశేషుడు స్వామిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ అన్నారు. అనేక ఆ పడగలు ఉన్నప్పటికీ స్వామి దగ్గర ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రి పైన మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్య స్వామినం సేవితే భవాన్ అని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరికంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయంట. కలౌ స్మరణాన్ముక్తి, కలౌ దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనం కనిపించరు కదా అంటే లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతార్క్షాయి తే నమః అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ అని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణ సంపన్నుడు. అందుకే దాసభూత స్వతసర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతిమత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ యొక్క భక్తికి ఈ యొక్క

0: ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా, ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వైకుంఠంలో భగవంతుడు పరవాసు దేవుడు అనేటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమఠ మాట వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామ అథర్వణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఆ గోవింద నామాలతో మారుమరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవను గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
1: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్నిస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం, అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్ర కిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము, ఇవన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశకుడైన పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటే, స్వామివారి ముఖంలో ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు, కరుణామయమైనటువంటి ఆ దృక్కులు భక్తుల హృదయాలన్నింటినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. శ్రీవారి వామభాగంలో శ్రీదేవి అమ్మవారు, అలాగే మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సంపదలు, శుభాలు, మంగళాలు, అలాగే ఈ భూదేవి క్షమ, మాతృత్వము, సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ, సకల సంపదను అనుగ్రహింపజేస్తూ, ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా, భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే, శ్రీదేవి కరుణ సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహనశక్తి క్షమాగుణానికి ప్రతీక అయి, శేషుడు తాను భక్తికి, సేవారక్తికి, శరణాగతికి, తాను ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని చక్కగా. ఉభయదేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటిని కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
0: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరు ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతన శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది.

ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి.

గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆకాశవాణి శ్రోతలకి అభినందన మందారములు అర్పించుకుంటూ నేటి సత్కథ మహాభారతంలోని ద్రౌపదీదేవి స్వయంవరం. మహాభారతంలో నలుగురు కృష్ణులు, కృష్ణాని వీరవ్యాసుల వారు, కృష్ణాని శ్రీకృష్ణ పరంధాముల వారు, కృష్ణాని అర్జునుడు, కృష్ణాని వీరవ్యాసుల వారు. ఈ నలుగురు కృష్ణులు కూడా నాలుగు స్తంభాల వలె ఉండి మహాభారత చరిత్రను నడిపించేటువంటి మహారసైకమూర్తులు. నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. మహాభారతానికి జయము అని పేరు. మహాభారతాన్ని వింటే అపజయము అనేది తన జీవితంలో ఉండదు, నా భూతో నా భవిష్యత్తి. అటువంటి మహాభారతంలోని ముఖ్య కథానాయకి ద్రౌపది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క స్వయంవరం ఆస్వాదించి ఆలకించి స్వామి కృపాకటాక్షమును పొందాలని కోరుకుంటూ కథాగానమును ప్రవేశిస్తున్నాము.

వెళ్ళవచ్చుట సహజము. ద్రౌపది స్వయం వరము, స్వయం వరము, స్వయం వరం. కాంపిల్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు మహానుభావునైనటువంటి ద్రుపద మహీపతుల వారు. అతని భార్య కోకిలాదేవి ప్రతినిత్యము కూడా భర్త సేవనంలో నిమగ్నత పొందుతూ, పతిర్విహి దైవతం నార్యాహ పతిర్బంధ పతిర్గతి ప్రాణైరపి ప్రియం తస్మాత్ భర్తు కార్యం విశేషత వసామి నారీషు పతివ్రతాసు కళ్యాణి శీలాసు విభూషితాసు సౌభాగ్యయుక్త సుగుణానితాసు. సుగుణములో అనుకూలవతి అయి, సర్శీలవతి అయి, గుణవతి అయి, అపురూపవతి అయి, సౌందర్యవతి అయి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ సేవిస్తూ తరిస్తూ జీవనాధారాన్ని సాగించగా సంతాన భాగ్యము చాలా కాలంగా సంప్రాప్తించలేదు. శర్వరీ దీపికో చంద్ర ప్రభాతో దీపికో రవి త్రైలోక్య దీపికో ధర్మ సుపుత్ర కులదీపక అన్నారు. పగలు ప్రకాశింపచేసేవాడు సూర్యుడు అయితే, రాత్రుల్లో ప్రకాశింపచేసేవాడు చంద్రుడు అయితే, ముల్లోకాలు ఉద్ధరింపచేసేది ధర్మము అయితే, కులాన్ని ఉద్ధరింపజేసేవాడు సుపుత్రుడు. అపుత్రస్య గతిర్నాస్తి. ఎందుకంటే కామజన్మ, కారణజన్మ, కర్మజన్మ సంతానాలు మూడు విధానాలు కదా. కామజన్మ వివాహం అవగానే కలుగుతూ ఉంటుంది, కారణజన్మ కలగడం చాలా కష్టం, కర్మజన్మ చెవిటివాడో గుడ్డివాడో మూగివాడో రోగిష్టివాడో జన్మించి వాడు ఏడుస్తూ వాణ్ణి కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ చిరకాలంగా బాధపడుతూ ఉంటారే, అటువంటిది కర్మజన్మ. కారణజన్మ కలగాలంటే ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు, ఎన్నో జపతపాలు, ఎన్నో దానాధర్మాలు చేస్తే గాని కరణజన్మ కలగదు. ఒక వివేకానందుడు, ఒక హరిశ్చంద్రుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు, ఒక త్యాగరాజస్వాముల వారు, అలాగే ఒక అన్నమాచారుల వారు, ఇటువంటి వారందరూ కూడా కారణజన్మ. అలాంటి జన్మ కలగాలంటే తల్లిదండ్రుల వారు పురాకృత పుణ్య విశేషము అనంతంగా ఉండాలి కదా సుమా. కనుక ద్రుపద మహీపతికి పుత్రకామేష్టి యాగము చేసి సంతానాన్ని కనాలని కోకిలాదేవి యొక్క సహాయము చేత పుత్రకామేష్టి యాగాన్ని ఆరంభం చేశాడు ద్రుపద మహీపతుల వారు.

యాజమునీంద్రునియాజగద్వాంబున వరకోకిలాదేవి పత్నిగా పుత్రకామే స్వల్ప.

దృష్టజ్యుమ్నుండను సుతుండు కృష్ణయను సుతయు జన్మాజిరి అంత పరిణయమయ స్కూరాలయ్యున్న సచివ ముఖ్యులగని ధృపదరా

ద్రుపద మహారాజు గారు పుత్రకామేష్టి యాగము చేయగా కులగురువైన యాచమునీంద్రుల వారి యొక్క ధైర్యంలో అత్యద్భుతంగా అమోఘంగా నిర్విఘ్నంగా జరిపించగా ఆ హోమగుండములో నుండి చక్కగా 18 సంవత్సరాల వయస్సుతో కరవాలముతో కోదండముతో కిరీటముతో మంచి అగ్ని తేజోవంతుడై ఒక మగపిల్లవాడు ముందుగా ఉద్భవించాడు, లోకోద్ధారకుడయ్యాడు. అనంతరము 16 సంవత్సరాల వయసులో నిత్య నూతన యవ్వనముతో నల్ల కలువల సుగంధాల పరిమళాలతో చక్కగా బంగారు ఆభరణాలతో పట్టు వస్త్రములతోటి ఆ అగ్నిగుండము నుండి ఒక మహాతల్లి ఉద్భవించింది. ఎలా ఉంది మహాతల్లి? మేఘమద్యంబున వెలువడి వెలసించు క్రొక్కారు మెరుంగు తెరుంగులాగున మృగధర మండలము నిర్గమించి చెరించు మృగమ్ము చందంబున కమలభవ నర్తకుండెత్తిన అవనిక మరుగు దెరలి పొడుసూపున మోహినీ దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరీవలయిత పరిభ్రాంత మంధరాచల మంధాన ఘుమ ఘుమాయిత మహార్ణవ మధ్యమును చనుదించు ఇందిరాసుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర గేహిణీ మందిరంబు విలువడిన మానస కాసాన హేమ కమల కానన విహార మంద మరాళము భంగి మందగమనము వచ్చు సరస్వతి పార్వతీ మువ్వుర అమ్మల ఏకమై నల్ల కలువల సౌగంధ పరిమళమై శ్రీకృష్ణ మోహిని అవతార రూపమై సమస్త దేవతాశక్తి స్వరూపమై ద్వాపరయుగ శక్తియై కురువంశ అధర్మ వినాశ కర్తయై ధర్మస్థాపన కర్తయై యజ్ఞగుండము నుండి అగ్ని తేజస్వి అయి ఉద్భవించింది మన కథానాయకి అమ్మవారు. జయ లక్ష్మీ రమణ గోవింద గోవింద. అనంతరము వారిరువురికి మగపిల్లవాడికి దృష్టద్యుమ్నుడు అని నామకరణము సల్పి ఆడపిల్లకి నీలమేఘ ఛాయ శరీర వర్ణముతో ఉన్నది కాబట్టి కృష్ణ అని నామకరణము సలిపి ద్రుపద మహారాజు గారి కుమార్తె కనుక ద్రౌపది అని పేరు పెట్టి అల్లారు ముద్దగా చిన్నారుల్ని తల్లిని పెంచి పెద్దదాన్ని సాగించగా పుట్టిన 3వ రోజే స్వయంవరాన్ని ఆరంభం చేసి తన కులగురువైనటువంటి ఆ యాచమునీంద్రుల వారితోటి ఇలా అంటున్నాడు, గురువర్యా

గురువర్యా, ద్రౌపదీదేవిని పాండ్యుడికి ఇవ్వాలని నా చిరకాల వాంఛ. కాని పాండవులు దగ్ధులైనారు రాక్షాగ్రహంలో లోకం వదంతి. మరి ఇప్పుడు ఎట్లు పెరవాని కోసం కదూ, ఎవరికి ఎలా ఇవ్వగలను నేను అనగానే కులగురువులన్నారు, ద్రుపదరాజా, పాండవులు మరణించేవాళ్ళు కాదయ్యా, అజరామరణ కరుణులు పాండవులు. వీరులు ధీరులు, గంభీరులు, శౌర్య ధైర్య బలవంతులు. పైగా శ్రీకృష్ణాను యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందినటువంటి పరమ భక్తులయ్యా పాండవులు. వాళ్ళకు మరణము లేదు, అయితే ఎక్కడ ఉన్నారో మాత్రం నాకు తెలియదు. పాండవులు జీవించే ఉన్నారు. ఓ పని చెయ్యి, కుల మత వర్గ భేదములు లేకుండా ద్రౌపదీదేవి స్వయంవరమని నానాదేశములకు ఆహ్వానం పంపించు. ఎక్కడ ఉన్న పాండవులు తప్పకుండా వస్తారు. అసలు పార్థుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడండి ద్రుపదరాజుగారు? పుత్రకామేష్టి యాగము చేసి ఎందుకు కన్నాడు? అంటే ద్రుపద మహారాజు తండ్రి పురుష మహారాజు, ద్రోణాచార్య మహర్షి యొక్క తండ్రి భారద్వాజ మహర్షి, ఇరువురు కూడా ఒకే కొలను గట్టు మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా అదే సమయంలో వారి యొక్క తపోభంగము చేయడానికి దేవలోకం నుంచి ఘృతాచిని అనేటువంటి ఒక అప్సరస భూలోకమునకు విచ్చేసి నాట్యమాడగా ఆ తల్లిని సందర్శించేటువంటి ఇరువురికి కూడా వీర్యస్ఖలనము జరిగింది. అప్పుడు తన యొక్క తేజస్సును ద్రుపద మహారాజు రెండు పాదాల మధ్య కప్పిపుచ్చాడు కాబట్టి, రెండు పదముల నుంచి ఒక అబ్బాయి ఉద్భవించాడు కాబట్టి ద్రుపద, ద్విపద, ద్విపద అని పేరు పెట్టారు. ఇక భారద్వాజ మహర్షుల వారు తన యొక్క తేజస్సును ఒక ద్రోణాకారముగా ఉన్నటువంటి దొప్పలో దాచిపెట్టాడు కాబట్టి ఆ దొప్ప నుంచి ఒక అబ్బాయి పుట్టాడు కనుక ద్రోణాచార్యుడు అని నామకరణము సల్పి ఇరువురి పిల్లల్ని కూడా భారద్వాజ మహర్షి పెంచి పెద్దవాళ్ళని సాగించగా వివాహ సమయంలో ద్రుపద మహారాజు గారు పాంచాల దేశానికి అధినాయకుడై కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ద్రుపదరాజు అన్నాడు, ద్రోణా, నా తండ్రి గారు కన్ని వదిలిపెట్టినా నీ తండ్రి గారు నాకుల సకల విద్యలు నేర్పించి వేద వీరాంగ స్మృతి శృతి కావ్య నాటక ఇతిహాస అలంకార విద్యల యందు నేను పరిపూర్ణత్వాన్ని పొందే విధంగా నాకు విద్యను అభ్యసింపచేశాడు, నాకు విద్యను బోధించాడు. నీ తండ్రి రుణాన్ని జన్మ జన్మలకు నేను తీర్చుకోలేను సుమా. ద్రోణ, నీకు ఎన్నడైనా కష్టం కలిగితే అప్పుడు నన్ను అర్థిస్తే నీకు సేవ చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పగా సంతోషిత స్వాంతులయ్యారండి. చక్కగా త్రిపదరాజు పాంచాల దేశమునకు అధినాయకుడి రాజ్య పరిపాలన సాగిస్తూ ఉండగా కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. మరి ద్రోణాచార్యుల వారండి, శరద్వంత మహాముని కుమార్తె అయినటువంటి, కృపాచార్య మహర్షి సోదరీమణి అయినటువంటి కృపి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ మహాశివభక్తురాలు. శివుడంటే మహా ప్రేమ, మహాభక్తి, మహావిశ్వాసం.

భర్తకు అనుకూలవతి అయి శీలవతి అయి గుణవతి అయి ఉన్నంతలో దానాధర్మాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ శివనామ భక్తి కర్తయ్య జీవిస్తూ ఉంది. గిరిచరమణం పంకజ చరణం, గిరిచరమణం పంకజ

జయ లక్ష్మీ రమణ గోవింద హర పార్వతీ పదయే హర హర మహాదేవ. చక్కగా దైవనామాన్ని గానం చేస్తూ ఉండగా మాస శివరాత్రి సమయంలో పరమశివుడు మాయా బ్రాహ్మణ వేషమున వచ్చి ఆ తల్లి ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక్క ముద్దర భోజనాన్ని అక్కడ పెట్టి ఆ తల్లి శరీరములో ఉన్నటువంటి ఆ పాదం మీద ఉండే మచ్చను చూసి వీర్యస్ఖలనం కాగా శివ తేజస్సును సేవించమని దీవించి వెళ్ళగా పరపురుషుడు కదా అని భావించేటువంటి కృపే దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు పెంచుకున్నటువంటి గుర్రానికి పెట్టగా దేనికి భాగ్యమో దేనికి ప్రాప్తమో అది కదా, అది పుణ్యం చేసుకుంది. చక్కగా సేవించగా గర్భం ధరించి నవమాసముల పూర్ణముగా గడిచి చక్కటి మగపిల్లవాడిని ప్రసవించి అది మరణించింది. బిడ్డ గుక్కిడి పాలు లేవు. అప్పుడు

0: బాల్య స్నేహం గుర్తొచ్చింది. తిన్నగా వెళ్ళాడు. బాల్య స్నేహాన్ని గుర్తు చేసి పాలిచ్చే పాడి గోవును అర్థించాడు. ధనమధాంధకారములో మునిగిన ద్రుపద మహారాజు గారికి బాల్య స్నేహాన్ని మరచిపోయాడు. అవమానం చేశాడు, మెడబట్టి బయట గిండించేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు బాధపడ్డాడు. ఒరే ద్రుపద, ధనముండేటువంటి వాడు రాజ్యం వరకే గౌరవించబడతాడు, విద్య ఉండేటువంటి వాడు విద్యా సర్వత్రా పూజ్యేత్, చక్కగా ఏదో దేశానికి వెళ్ళి ఏ రాకుమారులకు విద్యాభ్యాసమును దానము చేసి ఆ రాకుమారుని ప్రయోజకుని గావించి నిన్ను బంధించి నీ రాజ్యాన్ని కొల్లగొట్టించి నిన్ను ఓడించి నా చరణాల చెంతకు చేర్చుకోకపోతే నేను ద్రోణాచార్యుణ్ణి కాదు అనే శపథాన్ని చేశాడు. కాబట్టి ఈనాడు రాకుమారులైనటువంటి పాండవులకి విద్యాభ్యాసము నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుని కోరుకున్నాడు. నాయనా అర్జున,
1: గురుదక్షిణగా ద్రుపదు బంధించి గురుదక్షిణగా

అభ్యసించినామం ఒక్క గురువునొత అభ్యసించినామం ఒక్క గురువునొత కరము రాజ గర్వాంధకారమున కన్నుగాన కథడు ప్రవర్తించే కరము రాజ గర్వాంధకారమున కన్నుగాన కథడు ప్రవర్తించే అతడు నేను

కొన్నాళ్ళకి ద్రుపద మహారాజు పాంచాల దేశానికి నాయకుడు అయ్యాడు కనుక ద్రుపదుని ఓడించి తీసుకోరమని శిష్యుణ్ణి ఆజ్ఞాపించగా పార్థుడు వెళ్ళి ద్రుపదుని బంధించి ఓడించి తీసుకుని వచ్చి గురువుగారి పాదాల చెంత పడవేశాడు. అప్పుడంటాడు, ఓరీ ద్రుపదా,

ఒరే ద్రుపద, పేద బ్రాహ్మణుడెవడో పెద్ద రాజెవడో ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరచి చూడరా. ఉత్తమ శిక్షణంకో.

ఆ సమయంలో ద్రుపదుణ్ణి అవమానం చేసి పంపించాడు బాల్య స్నేహితుడు కాబట్టి వదిలేస్తున్నా భో అన్నాడు. అప్పుడు పగబట్టాడు. ఏమని, పార్థుడికి భార్యగా ఉండే కూతుర్ని కనాలి, ద్రోణుణ్ణి చంపే కొడుకుని కనాలి అని పగబట్టి పుత్రకామేష్టి యాగము చేసి దృష్టద్యుమ్నుణ్ణి ద్రౌపదీదేవిని కని స్వయంవరమని ప్రకటింపచేశారు. అగ్రహారములో బకాసురుని వధించి భక్తితో ఉన్నటువంటి పాండవులకు కూడా ఆహ్వానం అందగా, వెళ్ళదామా వద్దన్న సందేహంతో ఉండగా వీరవ్యాసుల వారు ప్రత్యక్షమయ్యి, నానాయనా పాండవులారా, మీరు వెళ్ళాలి స్వయంవరానికి. కలకాలము కష్టములు కాపురమొక చోనుండవు, వెలయగ చీకటి పోయిన వెన్నెల వచ్చుట సహజం. కష్టాలు కలకాలం ఉండవు, అలాగని సుఖాలు కూడా కలకాలం ఉండవు. కష్టం వెనుక సుఖము, సుఖం వెనుక కష్టము, పగలు తర్వాత చీకటి, చీకటి తర్వాత పగలు ఎలా వస్తున్నాయో నాయనా. చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలిసేది, కష్టం ఉంటేనే సుఖం విలువ తెలిసేది. కాబట్టి మీ కష్టాలు తీరాయి, స్వయంవరానికి మీరు వెళ్ళండి అని చెప్పగా, తాతగారి యొక్క అనుజ్ఞ శిరస వహించినటువంటి పాండవులు స్వయంవరానికి బయలుదేరారు. దైవనామాన్ని గానం చేస్తూ పాండవులు చక్కగా గంగాతీరమునకు చేరుకున్నారు. గంగాదేవిని చూసి పృదు గంగాభితరంగ శీకర సమాద్రీభూత భస్వజట రే, పృదు గంగాభితరంగ శీకర

ఒక్కసారి గంగాదేవిని ప్రార్థన చేశారు. శైవాల కేశ పాశముల నొప్పిడదాని, ప్రస్ఫుటాంభోజ వక్త్రంబుదాని, తెలిమగ్గ ముచ్చపు దంతపుదాని, అమల డిందీన హాసముల దాని, హిమ సీత వాత పోతముల దాని, సర్వ పాపములు పొగుటటువంటి గంగా భవానిని సందర్శించి పూర్వీకులకు అర్ఘ్యమిచ్చి చక్కగా పాండవుల బయలుదేరి 3 రోజులు ఉంది స్వయంవర సమయం. దివిటి వెలిగించుకుని ఉత్కచముల తీర్థానికి చేరి చక్కగా ధౌమ్యుని సహాయంగా తీసుకుని బయలుదేరి ఒక అరణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యంలో అంగారపర్ణుడు, అతని భార్య కుంభీనస, భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నానకృత్యాలు ఆచరిస్తూ ఉండగా గంధర్వులు కాబట్టి కీలి విలాస క్రీడా విలాసంలో ఉన్నారు.

పార్థుడి యొక్క దివిటి వెలుతురు వెళ్లి భార్య మీద పడగానే అంగారపర్ణుడు అగ్గిల మీద గుగ్గిల వలె భగ్గునమండి అగ్రహోరగ్రుడై, ఓరి మానవాధములారా, ఎవరా మీరెవరా, ఎవరా వచ్చునది.

0: ఎవడా ఎవడా వచ్చునది వచ్చునది వచ్చునది
1: వారే
0: ఒక్కసారి ఓరీ మానవాధములారా, ప్రాణముల మీద ఆశ ఉంటే మర్యాదగా అవతలకు పొండు, ప్రాణముల మీద ఆశ లేకుంటే రెండు. అర్ధరాత్రి నడయాడు ఎంత వారలనైనా నిగ్రహింతు మేము అని ఎప్పుడైతే అంటూ ఉండగా అర్ధుడు చూస్తున్నాడు, ధర్మరాజు గారు చూస్తున్నాడు. ఓరీ మూర్ఖుడా, దివా పశ్యతి నవలోక కాకోనక్తిన్న పశ్యతి విద్యావిహీన మూఢానాం దివానక్తిన్న పశ్యతి. ధర్మరాజు అంటాడు అంగార పన్నుడితోటి, అడవులు గాని గుడులు గాని నదులు గాని నదులు గాని సార్వజనీయములు కాని అలాగే పుణ్యస్థలాలు కాని పుణ్యక్షేత్రములు కాని సముద్రములు కాని సర్వ మానవులకి సర్వ జీవులకి సమాన హక్కు. ఏ నీ బాబు సమ్మనుకున్నవాడవంటే అసలు నీకు కళ్ళున్నాయా? కళ్ళుంటా జ్ఞానముంటా విధంగా నువ్వు మాట్లాడవు. పగలేమో గుడ్లగొబ్బు కళ్ళు కనిపించవు, రాత్రుల్లో కాకులకి కళ్ళు కనిపించవు. జ్ఞానము లేకుండా ఉంటాడు నీలాంటి మూర్ఖులకి పగలు రాత్రి రెండూ కనిపించదు. అంటే జ్ఞానము లేకుండా ఉండేటువంటి వాడు గుడ్ల గూప కన్నా కాకి కన్నా హీనమైన వాడు అని అర్థం. మూర్ఖుడా, అడవి నీది సొమ్ము కాదు అని ధర్మరాజు జ్ఞానోపదేశము చెయ్యగా అప్పటికి అంగార పర్ణుడు విర్రవిగుతూ ఉండగా ధర్మరాజు యొక్క ఆజ్ఞ శిరస వహించి పార్థుడు ఆగ్నేశ్వరమును వింట సంధించి ఆకర్ణాంతము లాగి వెయ్యగా అంగార పర్ణుడు మూర్ఛబడ్డాడు. అతని భార్య కుంభీనసి గట్టు మీదకొచ్చి పుట్టము ధరించి అమందానంద కందళిత హృదయముతో చక్కగా ఒక్కసారి రెండు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఇలా అంటూ ఉన్నది, కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూ మహాను.

జై లక్ష్మీరమణ గోవింద్. చక్కగా ఒకసారి పతివిక్ష పెట్టమని వేడగా ధర్మరాజు మనసు వెన్నలా కరిగిపోయింది. అగ్నిగుండ సమున్నారి ఘృతకండ సమున్నరహ జాను జంఘ పరిశ్రాంతి కచ్చనిచ్చల మనహ అన్నారు. అగ్నితో సమానమండి స్త్రీ, నీయకుండతో సమానమండి పురుషుడు. స్త్రీ కన్నీరు కంటలొలికితే ఎవరి మనసు కరగదండి. పైగా ధర్మరాజు వెన్నలాంటి మనసు ఉన్నటువంటి మహనీయమూర్తుల వారు ఆ కుంభీనస కంటి వెంట ధారకి వెన్నలా మనసు కరిగి పతివిక్ష పెట్టాడు పార్థుడి సలహా మేర. వెంటనే ఆగ్నేయశ్రమణకు ప్రత్యుపకాస్త్రాన్ని వేసి భర్తను బతికించగా అంగారపర్ణుడు అన్నాడు, స్వామి మీ బల పరాక్రమాన్ని, మీ శౌర్యాన్ని, మీ వీర్యాన్ని, మీ గంభీర్యాన్ని, మీ ధైర్యాన్ని నేను గుర్తించగా చిన్న పెద్ద లేకుండా ఏమేమో ఏమేమో వదిరాను వదరబోతువలే, మన్నించండి మహాప్రభో, ఇదిగో కామాస్వాలు తీసుకోండి అన్నాడు. అవసరము లేదు అని ఆగ్నేయాస్త్రాన్ని ధర్మరాజు గారి ద్వారా అంగార పన్నుడికి బోధించి అతని వద్ద సెలవు తీసుకొని చక్కగా పాండవుల బయలుదేరి కాంపిలియా నగరానికి చేరుకున్నారు. మాసుపోయిన శరీరం, చిరుగుపోయిన వస్త్రములు ఎవరిస్తారండి ఇల్లు? ఎవరు ఇవ్వలేరు. ఊరు చివర ఉన్నారండి కృష్ణ భక్తులు, ఆ కృష్ణ భక్తులే ఇచ్చారు. కుమ్మరి వాళ్ళ ఇంట్లో చేరి ఆ రోజు రాత్రి తలదాచుకొని ఉదయాన్నే లేచి స్నానకృత్యాలు ఆచరించి చక్కగా స్వయంవర సభారంగానికి చేరుకున్నారు. అప్పటికే కుల మత వర్గ భేదములు లేకుండా స్వయంవర సభారంగం కిక్కిరిసిపోయినటువంటి జనాలు, అంగవంగ కలింగ భంగాల కాశ్మీర కర్ణాటలాట మత్స్య సాల్వా విదేహ బాలిక రసాయన సురసేన కలింగ మగధ కొంకణ టెంకన గుజ్జర బర్భర ఆరాట మర్నాటక కర్ణాటక సౌరాష్ట్ర మహారాష్ట్ర 66 దేశాల రాజులంతా కొలువు తీరి ఉన్నారు సభలో. అటువంటి సభలో ప్రవేశించారు పాండవులు. బ్రాహ్మణ వేషాలు వెళ్ళి వేసుకున్నారు కనుక బ్రాహ్మణ కులస్తులు అధిరోహించారు పాండవులు. సభలో ప్రవేశించాడు ద్రౌపది సహితుడై ద్రుపద మహారాజు గారు. సభలో పాండవుల జాడ కానరాల కులగురువలయ కాద్య ప్రకారంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి ఉర్వీలోకాన్ని చూసి ఇలా అంటున్నాడు, ఓ ఉర్వీపతులారా, మహానుభావులారా,

చూపినది తాయరైరి కొందరు మరి కొందరు తాసి పరిగణించి చనిరి తోయజ భవాదులకు నేని అది దుస్తరమనివా కొని

చక్కగా ఒకసారి మత్స్యంత్రాన్ని పంచ బాణములతో ఎవడైతే భేదిస్తాడో వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అప్పటికే దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇత్యాది వీళ్ళందరూ కూడా కొలువు తీరి ఉండగా ద్రుపద మహారాజు గారి పలుకు విన్నటువంటి ముందుగా శిశుపాలుడు లేచి నాలుగు బాణములు గురి తప్పి పంచమ బాణం నువ్వు గింజ అంత ఆకారముల గురి తప్పింది. జరాసంధుడు వెళ్ళి నాలుగు బాణములు గురి తప్పి పంచమ బాణం గోధుమ గింజ అంత తేడాలో గురి తప్పింది. దుర్యోధన మహారాజు గారు కూడా వెళ్ళి నాలుగు బాణములు సంధించి వేయగా ఐదవ బాణాన్ని వేయగానే కేవలం ఆవగింజ అంత తేడాలో గురి తప్పింది. ఆఖరికి కర్ణుడు పైకి లేచాడు యంత్రాన్ని భేదించడానికి. ద్రౌపది అమ్మవారు అన్నారు సభలో, నాహం వరామి సూతం, సూతకుల సంచాతుడు మత్స్యయంత్రాన్ని కొట్టిన వివాహం చేసుకోను అనగానే ఒక్కవేళ మత్స్యయంత్రాన్ని భేరించినా రారాజుగారికి ఇస్తానే కానీ నిన్ను నేను స్వీకరించను అన్నాడు కర్ణుడు. ఆ తర్వాత కర్ణుడు నాలుగు బాణాలు వేసేశాడు, గురి తప్పింది. కర్ణుడు ఐదవ బాణాన్ని సరిగ్గా గురిపెట్టేశాడు. పంచమ బాణాన్ని గురిపెట్టగానే సభలో ఉన్నాడుగా బలరామకృష్ణులు, పాండవులు చూడ్డానికి విచ్చేసి వాళ్ళు కూడా యాదవ కులస్థుల్లో కొలువు తీరి ఉన్నారు. సభలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారు కర్ణుడి యొక్క పంచమ బాణానికి అభయహస్తాన్ని చూపించగా కేవలం ఒక నూలు పోగంత తేడాలో గురి తప్పింది. అదే దైవశక్తి. మానవ శక్తి ఎంత ఉన్నా దైవశక్తి కొంత కావాలి. దైవశక్తి లేకపోతే మానవ శక్తి ఎంత ఉన్నా నిష్ప్రయోజనమే. ఆ తర్వాత చక్కగా ఉన్నటువంటి మహానుభావుల వారు ఇక ఎవరు మత్స్యయంత్రాన్ని భేదించేవారు లేరా అంటూ ఉండగా పార్థుడు పైకి లేచాడు. పార్థుడు లేవగానే కృష్ణుడు అంటాడు, అన్నా బలరామన్నా, ఆ వెళ్ళేవాడు ఎవరో చూసావా?

మల్లది పోల్చి చూడు అతడెవరు అతడెవరు అతడెవరు అది అలీ అసి అది ఇవ

ఒక్కసారి ఆ సమయంలో పైకి లేచాడండి. అతడెవరో చూశావా? బ్రాహ్మడు గదరా. కాదన్నా, కేవలం పాండవోత్సవుడు పార్థుడు అని అంటూ ఉండగా పరమాత్మ వైపు చూశాడండి అర్జునుడు. మహదానందముతో పొంగిపోయాడు. పరమాత్మ కృష్ణ పరంధాముడు, గుణవంతుడు, వీర్యవంతుడు, శౌర్యవంతుడు, దృఢవ్రతుడు, ధర్మజ్ఞుడు, సకల ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతివంతుడు, శ్రీమంతుడు, అనంతుడు, మహాబాహుడు, మహాహనుడు, మహోరస్కుడు, మహేశ్వాసుడు, అరిందముడు, ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీకృష్ణ పరంధామును సందర్శించి పొంగిపోయాడు. శ్రీమన్ మహాదేవ దేవాది దేవ కృపపూర్ణ భావ భవద్దాసు వర్గములంబాపగా నోపు దివ్యాత్మక అన్యలోకేశలోకోద్ధవ లోకము జంబు కల్పింప పాళింప ధూళింపగా హే కృష్ణ నమస్తే అంటూ ప్రార్థన చేయగా పరమాత్మ దీవించాడు. తిన్నగా బయలుదేరి వెళుతున్నాడండి అర్జునుడు. అవనీశ్వరుడు మీన యంత్రమేయ సాహసించినందుల కేవగించినారు. రంగ మధ్యము నిలువంబడి ధనువు కన్నారు వీక్షింపగా నవ్వినారు. తగు పూర్వ పరిచితంబగు చాపము మోపెట్ట నిర్ఘంత పోయినారు. రెబ్బబాటున విరేటు తప్పక లక్ష్యం ఒగొట్ట ముక్కున వేలు పెట్టినారు. పొలతి పార్థునిగలమున పూల దండ నెలమి వేయంగగా శల్య రాధేయులంత పంచాల విభున కలిగి తులువత

ఒక్కసారి మత్స్యంత్రాన్ని ఒక బాణముతో కొట్టగా ఎగిరి కింద పడగా ద్రౌపది అమ్మవారు వచ్చి పూలమాల తీసుకుని వచ్చి పార్థుని మెడలో అలంకరణ చేసింది. అందరూ సంతోషించి ఆనంద పరవశయాత్ చిత్తులై ఇంతటి సత్కార్యము జరిపించేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారికి ఈ విధంగా మంగళహారతులు ఇచ్చారు. జాయ్ లక్ష్మీరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవర్సల గోవింద భగ

0: సర్వే జనా సుఖిన భవంతు సర్వే జనా శాంతి భవతు. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరు ఇంతవరకు ద్రౌపది స్వయంవరం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు.

నిలయంలో సమయం 11 గంటలు. ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రభాత కార్యక్రమాలతో ఆరంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.